ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెచ్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 ఆంగ్ల సంవత్సరం, జూలై నెల 4వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5:58.45. శ్రోతలకు శుభోదయం. నేటి ఉదయం ప్రసారంలోని కార్యక్రమాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఇహ సుప్రభాతం ఏ మానవా ప్రతిదినం పఠితుం ప్రవృత్తా తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే కమలాకు చచూచుక కుంకుమ

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుధాకలశాత భద్రవజ్రాంబుశాంబురుగకల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వచిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ.

0: सर्वचेतसाम् सदा सम्मोहनायास्तु वेङ्कटेशाय मङ्गलम्.
1: శ్రోతలింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ ఆర్ సత్యమూర్తి.
2: భూమిపై జీవించే హక్కు సర్వజనులకు మనుష్యులతో పాటు సమానమే, కానీ మానవుల్లో జీవించే విధానాల్లోనే తారతమ్యం ఉంటుంది. మన ఆలోచన ధోరణులను అనుగుణంగా ఎవరి మార్గాలను వారు ఎన్నుకోవడం సహజం. కొందరు ఇతరులను ప్రేరణగా తీసుకోవడం కూడా చూస్తుంటాం. మరికొందరు తమ సొంత మార్గాల్లోనే నడుస్తుంటారు. మనం చేసే ప్రతి పని ప్రయోగంతో సమానమే. కావున జీవితాన్ని ఒక ప్రయోగశాలగా తీసుకోవచ్చు. జీవితం అనే ఈ ప్రయోగంలో ఎదురయ్యే అపాయాలను చూసి భయపడరాదు. ప్రతి అపాయాన్ని ఒక సవాలుగా తీసుకొని ధైర్యంతో ఎదిరించి విజయం వైపు పయనించుటే కర్తవ్యంగా భావించాలని బాపూజీ తమ నడతల్లో చేసి ఎన్నో విషయాల్లో మనకు దివ్యమైన మార్గాన్ని చూపించడం గమనించాలి. ఇతరుల సలహాలు అభిప్రాయాలను గౌరవించడం కూడా మంచిదే, కానీ అవి ప్రతిబంధకంగా మారరాదు. నీ ప్రయత్నాలను అడ్డగించే వారి నుండి జాగ్రత్త వహించి అందుకు నీవుగా ఆలోచించడం నేర్చుకొని నీవుగా ప్రయత్నాలు ప్రారంభించి ఇదే అభివృద్ధికి తారక మంత్రంగా మార్చుకొని నీ జీవితాన్ని నీవే చక్కదిద్దుకోవాలి. అంతేకాని ఎవరో వచ్చి సరిదిద్దుతారని భావించడం సరి అయిన పద్ధతి కాదని జాతిపిత గాంధీజీ తమ ఆత్మకథలో తెలిపారు. అంతేకాక నీ అభివృద్ధిని కోరేవారెవరో, అందుకు సహకరించేవారెవరో గమనించి అలాంటి వారి సలహాలు సూచనలు తీసుకోవడం తప్పు కాదు. కానీ నిన్ను అణగదొక్కాలని ఆలోచించే వారి నుండి, నీ ఎదుగుదలను ఓర్వలేని వారి నుండి దూరంగా ఉండడం చాలా ఉత్తమం. సరైన ఆలోచన విధానంతో తగిన ప్రణాళికతో చేసే ప్రయోగం ఏదైనా విషయాన్ని తప్పక సమకూర్చుతుంది. అందుకోసం ఇతరులు చెప్పే సలహాల్లో అనుకూలయోగ్యమైన వాటిని మాత్రం స్వీకరించి అనవసరమైన వాటిని తిరస్కరించాలి. నిజమైన మంచి మిత్రులు ఎవరో తెలుసుకోవాలి. మన లక్ష్యం వైపు చూపు ఉండాలే కానీ వినాశం వైపు ఉండరాదు. అపాయాలను ఎదుర్కొనే ఉపాయాలను ఆలోచించాలి. ప్రమాదాలను ఎదుర్కొనే శక్తి యుక్తి ఉండాలి. ప్రమాదాలు ఎదురైనా భయంతో అసలుకే ముప్పు కలిగేలా వెనుదిరిగి పారిపోవడం బాపూజీకి అసలు నచ్చదు. పొగడ్తలకు పొంగిపోయి తెగడ్తలకు కృంగిపోవడం జ్ఞానవంతుల లక్షణం కాదు. విమర్శలకు కంగారు పడకుండా వ్యవహరించడం, పొగడ్తలకు పొంగిపోకుండా ఉండడం అలవర్చుకోవాలి. ఏది నిజమైన అసలైన పొగడ్తో, ఏది నీ మెప్పు కోసం గావించే అభినందనో తెలుసుకొని నీ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటేనే నీ ప్రయోగంలో విజయం సాధించినట్లేనని గ్రహించాలి. ఇలా ఎవరి జీవితాన్ని వారే చక్కదిద్దుకోవాలని ప్రతి ఒక్కరూ తెలుసుకొని తమ జీవితాన్ని సుఖమంగా మలచుకొని ముందుకు నడవాలి. సర్వే జనా సుఖినో భవంతు.
1: శ్రీ ఆర్ సత్యమూర్తి వినిపించిన వినదగుమాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రైతు సోదరులకు సేద్యపు శుద్ధులు. ఇందులో బెండ సాగు వివరాలు అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.
3: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు బెండ సాగు గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో కూరగాయల పంటల్లో ఎక్కువగా పండించే పంట బెండ. మరి ఈ బెండ సాగుకు వాతావరణం ఎలా ఉండాలి అంటే, వేడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది,

అతి చల్లని వాతావరణం పంట పెరుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే ఈ పంట వర్షాకాలం మరియు వేసవికాలంలో పండించడానికి అనుకూలంగా ఉంటుంది. నేలల విషయానికి వస్తే సారవంతమైన నీరు ఇంకిపోయే తేలికపాటి నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల నల్లరేగడి నేలలు అనుకూలం ఉంటాయి. వర్షాకాలంలో పంటను జూన్ నుంచి జూలై వరకు, వేసవి పంటను జనవరి 2వ వారం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. విత్తన మోతాదు విషయానికి వస్తే ఎకరాకు వర్షాకాల పంటకు 4 నుంచి 6 కిలోలు, అదే వేసవి పంటకైతే 7 నుంచి 8 కిలోలు, శంకరజాతి రకాలకైతే 2 నుంచి 2.5 కేజీ విత్తనం సరిపోతుంది. విత్తనం విత్తే విషయానికి వస్తే నేలను 4-5 సార్లు బాగా దున్నుకోవాలి. వర్షాకాల పంటను 60 సెంటీమీటర్ల ఎడంతో బోదల మీద 30 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. వేసవి కాలపు పంటను నేలను మడులుగా చేసి వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్లు దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీరు పెట్టిన తర్వాత 4-5 రోజులకు 2వ తడి నీరు ఇవ్వాలి. పాదుకు 1 మొక్క ఉంచి మిగిలినవి తీసేయాలి. విత్తన శుద్ధి విషయానికి వస్తే విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్తో పాటు 4 గ్రాముల ట్రైకోడెర్మా విడితో కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఎరువుల విషయానికి వస్తే చివరి దిక్కులో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలిగి ఉండాలి. 24 కిలోల భాస్వరం మరియు పొటాషనిచ్చే ఎరువులను కూడా ఆఖరి దిక్కులో వేయాలి. 48 కిలోలనిచ్చే నత్రజని ఎరువును 3 సమభాగాలుగా చేసి 1/3 వంతు ఆఖరి దిక్కులో, మిగిలిన 2/3 వంతును 2 భాగాలుగా విత్తిన 30 మరియు 45వ రోజున వేయాలి. శంకరజాతి రకాలకు ఎరువు మోతాదు సుమారు 50% పెంచి వేసుకోవాల్సి ఉంటుంది. ఇక కలుపు నివారణ అంతర్కృషి విషయానికి వస్తే పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.2 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజున కానీ నేలలో తగినంత తేమ ఉండేటట్టు చూసుకుని పిచికారీ చేయాలి. విత్తిన 25-30 రోజులప్పుడు గొర్రు లేక గుంటకతో అంతర్కృషి చేయాలి. వర్షాకాలంలో మట్టిని ఎగదోసి బోదలు సరిచేసుకోవాలి. పంట పూత దశలో 1 లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా కలిపి పిచికారి చేయడం ద్వారా 25 నుంచి 20% నత్రజని ఆదాతో పాటు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. అలాగే 1 లీటర్ నీటికి 5 గ్రాముల సూక్ష్మ పోషక పదార్థాల మిశ్రమాన్ని కలిపి పిచికారి చేయడం ద్వారా కూడా అధిక దిగుబడిని పొందవచ్చు. నీటి యాజమాన్య విషయానికి వస్తే వర్షాకాల పంటకు సకాలంలో వర్షాలు రాకపోతే 7 నుంచి 8 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. వేసవి పంటకు ప్రతి 4-5 రోజులకు ఒకసారి నీరు పెట్టాల్సి ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే మొవ్వు మరియు కాయతొలుచు పురుగు, ఈ పురుగు విత్తిన 30 రోజుల నుంచి కోత దశ వరకు ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, పూత కాత దశలో కాయలను తొలిచి నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుంచి 1 అంగుళం కింది వరకు తుంచి నాశనం చేయాలి. 1 లీటర్ నీటికి క్వినాల్ఫాస్ లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి. పంట కాపుకు రాని దశలో థయోడీకార్ప్ 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. దీప పురుగుల విషయానికి వస్తే ఆకుపచ్చ రంగులో ఉండే చిన్న పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి పంటకు నష్టాన్ని కలిగిస్తాయి. ఆకులు పైకి దోనె మాదిరిగా ముడుచుకుని పోయి పండు బారి రాలిపోతాయి. వీటి నివారణకు 1 లీటర్ నీటికి మిథైల్ డెమెటాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా పిఫ్రోనిల్ 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. ఇక బెండ నాశించే ఎర్రనల్లి విషయానికి వస్తే పంట చివరి దశలో చిన్న సన్నని ఎర్ర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఎక్కువ సంఖ్యలో రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు తెల్లగా పాలిపోయి పండు బారుతాయి. దీని నివారణకు 1 లీటర్ నీటికి నీటిలో కరిగే గంధక పొడి 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ విషయానికి వస్తే పంటలో పూతకు ముందు చిన్న పెద్ద పురుగులు ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. ఇవి శంకు రోగాన్ని వ్యాప్తి చేస్తాయి. దీని నివారణకు 1 లీటర్ నీటికి డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. తెల్లదోమ తీవ్రంగా ఉంటే ఎసిఫేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. పొలంలో అక్కడక్కడ పసుపు రంగు డబ్బాలకు గ్రీజు కానీ ఆమ్లం కానీ పూసి తెల్ల దోమలను ఆకర్షింపచేసి నాశనం చేయాలి. ఇక తెగుళ్ల విషయానికి వస్తే బూడిద తెగుల విషయానికి వస్తే ఆకులు పైభాగాన

0: మరియు అడుగు భాగాన బూడిద వంటి పొడి చెక్కబడి ఉంటాయి. తేమ తక్కువగా ఉండే పొడి వాతావరణంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 1 మిల్లీలీటర్ డైనోకాప్ లేదా 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజల్లో కలిపి పిచికారీ చేయాలి. శంకు తెగులు లేదా దీన్ని పల్లాకు తెగులు అంటారు. తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగుకు మారి కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. దీని నివారణకు తెగులను తట్టుకునే రకాలను వెతుకోవాలి. లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాములు ఎస్ఫేట్ కలిపి పిచికారీ చేయడం ద్వారా తెగులను వ్యాప్తి చేసే తెల్లదోమను అరికట్టవచ్చు. వర్షాకాల పంటను 15 జూలైకు ముందుగా విత్తడం ద్వారా ఈ తెగులను కొంతవరకు నివారించవచ్చు. ఇక ఎండు తెగులు విషయానికి వస్తే, గింజలు మొలకెత్తినప్పుడు మొదటి 15 రోజుల్లోనే ఎండిపోయి చనిపోతాయి. దీని నివారణకు విత్తన శుద్ధిలో చెప్పిన విధంగా విత్తన శుద్ధి చేయాలి. మొక్కల మధ్య కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటి కలిపి ద్రావణాన్ని పోయాలి. వేప పిండిని ఎకరాకు 100 కిలోల చొప్పున దుక్కిలో వేయాలి. పంట మార్పిడి పాటించాలి. వేసవి ప్రారంభంలో లోతు దుక్కులు చేయాలి. పచ్చిరొట్టె పైరును పెంచి భూమిలో కలియదున్నాలి. కోతల విషయానికి వస్తే, విత్తిన 45 నుంచి 50 రోజులకు మొదటి కోత వస్తుంది. తప్పనిసరిగా ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి కోత కోయాలి. ఈ విధంగా ఎకరాకు వర్షాకాల పంటకైతే 3 నుంచి 4 టన్నులు, వేసవి పంటకైతే 2 నుంచి 2.5 టన్నుల దిగుబడి వస్తుంది. ఇక చివరిగా మరొకసారి సమగ్ర సస్యరక్షణ విషయానికి వస్తే, కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. 1 ఎకరాకు 100 కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వేయాలి. కాయతొలచు పురుగులు ఉనికి గమనించేందుకు లింగాకర్షణ బుట్టలను ఎకరాకి 4 చొప్పున అమర్చుకోవాలి. ఎకరాకు 4 చొప్పున పసుపు రంగు పూసిన రేకులను ఆముదం గ్రీజు పూసి తెల్లదోమలను ఆకర్షించే విధంగా చేయాలి. ఎకరాకు 20,000 చొప్పున ట్రైకోడర్మా బదనికలను పూత దశలో వారానికి 1 సార్లు చొప్పున 4 సార్లు విడుదల చేయాలి. విడుదల చేసిన సమయంలో పురుగు మందులు వాడరాదు. రసం పిలిచే పురుగుల నివారణకు ఫాసలోన్, పిప్రోనిల్, డైమిథోయేట్ మందుల్లో ఏదైనా ఒక మందును లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు 1.5 గ్రాముల ఎస్ఫేట్ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాయతొలచు పురుగుల నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండల్లో అధిక దిగుబడి తీసుకునేందుకు అవకాశం ఉంది.
1: సేద్యపు శుద్ధులు, ఇందులో బెండ సాగు వివరాలు తెలుసుకున్నారు. అందించిన వారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం పర్యటనలో భాగంగా పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. పెట్టుబడి ఒప్పందాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంటూ,
1: కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాం, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలంటే మీరు పరిశ్రమలు పెట్టాలి, ఎంఎస్ఎంఈలు పెట్టాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టాలి. 9,322 కోట్ల రూపాయలు 27 ఇండస్ట్రీలు, ఇవి పూర్తయితే 39,535 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి.
0: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం ఉర్కొండపేట ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. స్థానికులతో మాటామంతి నిర్వహిస్తారు. అక్కడి నుంచి మిచ్చిల్ మండలం వెల్జాల క్రాస్రోడ్డుకు చేరుకుని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మిచ్చిల్ బహిరంగ సభా ప్రాంగణంలో పలు అభివృద్ది పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కడప జిల్లాలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం శుభ పరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా నిర్మితమవుతున్న తొలి ఉక్కు కర్మాగారం ఇదేనని తెలిపారు. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 160 గిగావాట్ల లక్ష్యంతో పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ అంశంపై ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీలో ప్రజారోగ్య శాఖ సంచాలకులు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కు చెందిన సీనియర్ అధికారి, రాష్ట వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ డ్రగ్స్ విభాగం అధికారి, ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు,

0: ఫార్మసిస్టులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని బీసీ గురుకుల వసతి గృహాన్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి నిన్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆహారం వసతి సదుపాయాలు బాగున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. పేద పిల్లలకిచ్చే ఆహారంపై ఫుడ్ కమిషన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు పేర్కొంటూ,
1: పేద పిల్లలకు ఇచ్చే ఒక ఫుడ్ కు సంబంధించిన విషయాలు, రేషన్ షాపులు అయితే పిఎం మాతృవందన యోజన ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, గర్ల్ బేబీ అయితే గనక 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కు ఒక సివిల్ కోర్టుకు ఉన్న అర్హతలు, విధి విధానాలు, దానికి సంబంధించిన యాక్ట్ అవన్నీ ఉంటాయండి. పేద పిల్లలకు పెట్టే ఆహారం, ఆహారంలో ఎటువంటి తప్పులు చేయొద్దు అధికారులు అని చెప్పి మేము ఎంతో మంది ఎంప్లాయీస్ మోటివేట్ చేస్తున్నాం. జాగ్రత్తగా పనిచేయను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈరోజు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏలూరు పట్టణాభివృద్ది సంస్థ, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులతో అభివృద్ది పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కాకినాడలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అమరావతి రాజధాని పేరుతో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒకే వైఖరిని అవలంబిస్తున్నారని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో దేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2026లో బొగ్గు దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 12.95% తగ్గాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించిన బొగ్గు దిగుమతులు 24.89% మేర తగ్గడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశీయ బొగ్గు ఉత్పత్తి పెంపు, సరఫరా వ్యవస్థ బలోపేతం, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. స్వతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి ఈరోజు. 1876 ఆగస్టు 2న ఆయన కృష్ణాజిల్లా బట్ల పెనుమరులో జన్మించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4న తుదిశ్వాస విడిచారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగి

0: జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీత పారాయణం విజయవాడ కేంద్రం నుండి, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, తర్వాత ఆలోచనాలోచనం 5వ భాగం రచన డాక్టర్ ధన్వంతరి ఆచార్య, అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ విధాన్ చంద్రరాయ్ గారి గురించిన వివరాలు, వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు, 9:30 ఏకచిత్రగానం శీర్షికన చందమామ విజయ కంబైన్స్ వారి బృందావనం చిత్రం నుండి పాటలు, 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు, 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంకాలం 5:00 కొనసాగుతాయి. ఇక సాయం ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 9వ సంచిక, 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కర్బీ జానపద కళాకారిణి శ్రీమతి పోఖిల లెక్ తెపీ గారి గురించిన వివరాలు, కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక, అనంతరం కలతలు లేని కాపురం శ్రీమతి వైఎస్ లక్ష్మీగారితో పరిచయం, పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 6:30 చిత్రసీమ, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో ట్రాక్టర్ నిర్వహణలో జాగ్రత్తలు, గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ డిఎస్ వరప్రసాద్ గారి ప్రసంగం, అనంతరం భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు, కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక, 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ రాధాకృష్ణ గారిచే లలిత గీతాలు, 8:00 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 తెలుగు చలనచిత్ర గీతం, 8:45 జానపద సంగీతం.

వ్యక్తం వినిపిస్తారు శ్రీమతి ఓబులమ్మ బృందం. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ, 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం. గానం శ్రీమతి డి సురేఖ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్ధితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఈ ఉదయం జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానం వంటి పలు వ్యూహాత్మక అంశాలపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బాలోత్రాలోని పంచ్ప్రదా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. 13,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టే జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఆర్గనైజర్ వీక్లీ పత్రిక 80వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ మంత్రి, విశ్వసనీయతను కాపాడుకుంటూనే పత్రికలు సమాచారాన్ని అందించి, ప్రశ్నించి విజ్ఞానవంతమైన ప్రజా చర్చను ప్రోత్సహించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. భారత స్వాతంత్రానికి కొన్ని వారాల ముందు 1947 జులై 3వ తేదీన తొలి సంచికతో ప్రారంభమైన ఆర్గనైజర్స్ వీక్లీ పత్రికా ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ ప్రయాణంలో ఆర్గనైజర్ వీక్లీ కూడా పాల్పంచుకుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఫుల్ కేత్కర్, గౌతమ్ చౌబే రచించిన హిందుత్వ డిస్కోర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రీడింగ్ విత్ ఆర్గనైజర్ పేజెస్, డాక్టర్ ఉజ్వల చక్రదేవ్ రచించిన టెంపుల్స్ బియాండ్ భారత్ అనే పుస్తకాలను కూడా ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రాబ్రన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జూలై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే దేశ వార్షిక ఎగుమతులు దాదాపు 15% నమోదయ్యాయని, దీంతో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వస్తువుల ఎగుమతులు సుమారు 440 బిలియన్ డాలర్ల నుండి 530 బిలియన్ డాలర్లకు, అలాగే ఇతర ఎగుమతులు సుమారు 421 బిలియన్ డాలర్ల నుండి 470 బిలియన్ డాలర్లకు పెరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
1: Our aim is to grow in the current year. We were 863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods. Services will have to grow from 421 to about 470.

శ్రీమతి డి సురేఖ ఆలపించిన లలిత గీతం వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

సుంకాల మార్పులు రవాణా అంతరాయాలు ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 863 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయి ఎగుమతులను సాధించి 4.6% వృద్ధిని నమోదు చేసిందని కూడా గోయల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితులను వాటి ప్రభావాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ కార్యదర్శితో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఎల్నినో కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా తలెత్తే సమస్యలు, పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలియజేశారు. వ్యవసాయ శాఖ, సంబంధిత అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఏ పంటలు వేయాలో రైతులకు తగిన సలహాలు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా అమిత్ షా చెప్పారు. అలాగే దేశంలో బియ్యం, గోధుమలతో సహా అత్యవసర ఆహార ధాన్యాలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని హోంమంత్రి తెలియజేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ సీసీఆర్ఏఎస్ 5వ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఆయుర్వేద విద్య, పరిశోధన, శాస్త్రీయ సమాచార ప్రసారం, డిజిటల్ పాలన ప్రోత్సహించే లక్ష్యంతో 3 ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించడంతో దేశ ఆయుర్వేద పరిశోధన వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు వేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమావేశంలో ఆయుర్వేద పరిశోధన, విద్య, ప్రజారోగ్యాన్ని అభివృద్ది చేయడంలో సీసీఆర్ఎస్ చేసిన గణనీయమైన కృషిని కొటేచా అభినందించారు. జాతీయ పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతులను రూపొందించాలని ప్రోత్సహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫ్రెంచ్ ఆర్థిక శాఖ మంత్రి రొనాల్డ్ లెస్కూర్ నిన్న ఫ్రాన్స్లో ఎక్స్ఎన్ ప్రొవిన్స్లో భారత్ ఫ్రాన్స్ ఆర్థిక చర్చకు సహాధ్యక్షత వహించారు. భారత్లో ఆర్థిక అభివృద్ది కోసం ఫ్రెంచ్ అభివృద్ది సంస్థల పురోగతిపై వారు చర్చించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రాజెక్టుల అవకాశాలను కూడా వారు స్వాగతించారు. భారత్ ఫ్రాన్స్ మధ్య ఆర్థిక, ద్రవ్య, సాంకేతిక, పెట్టుబడి, వాణిజ్య అంశాలను పరిష్కరించడానికి ఈ ఆర్థిక చర్చా వేదిక దోహదపడుతుందని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారతాన్ని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 102,000కు పైగా ఎన్యూమరేషన్ ఫామ్లు డిజిటలైజ్ చేశారు. ఢిల్లీలోని ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా సుమారు 33,14,000 ఫామ్లను పంపిణీ చేసినట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం, సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్ధితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 61వ శ్లోకం.

యంత్రారూఢాని. రంగుల రాట్నం వంటి యంత్రంలోకి ఎక్కిన సర్వభూతాన్ని, జీవులందరినీ మాయయ తన అధీనంలో ఉన్న యంత్రశక్తి చేత భ్రామయన్ త్రిప్పుతున్నట్టి, అంటే యాంత్రిక ఇవ యంత్రవిద్యా నిపుణుడి వలె ఈశ్వర, అందరిలోనూ అంతర్యామిగా ఉండే పరమాత్మ, సర్వభూతాన్ని దేహాభిమానం అనే యంత్రంలో ఎక్కిన జీవులందరినీ మాయయా తన అధీనంలో ఉన్న మాయ అనే శక్తి చేత భ్రామయన్ త్రిప్పుతున్నవాడై సర్వభూతానాం జీవులందరి యొక్క హృద్దేశే హృదయ ప్రదేశంలో తిష్ఠతి, కదలకుండా ఉంటున్నాడు.

అర్జున, జనులు రంగుల రాట్నం వంటి యంత్రాన్ని ఎక్కినప్పుడు యాంత్రికుడు మధ్యలో కదలకుండా కూర్చుని తన దగ్గర ఉన్న యంత్రశక్తి ద్వారా యంత్రంలో ఉన్న జీవులను మాత్రం గిరగిరా త్రిప్పుతూ ఉంటాడు. అలాగే జీవులందరిలోనూ అంతర్యామిగా ఉండే పరమాత్మ తాను వారి హృదయాలలో నిశ్చలంగా కూర్చుని ఉండి దేహాభిమానమనే యంత్రాన్ని ఎక్కిన జీవులను మాత్రం

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: హేమావతి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి పి అనురాధ. శ్రోతలకు ప్రభాత సూర్యోదయం. ఈనాటి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచనాలోచనం, తర్వాత ఎందరో మహానుభావులు కార్యక్రమాలు వింటారు. ముందుగా
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: హేమావతి కార్యక్రమంలో ముందుగా విందాం సమాచార వేదిక. చేతి వృత్తులు అంతరించిపోకుండా కళాకారులు తయారు చేసిన వస్తువులకు జీవన భృతితో పాటు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తోలుబొమ్మల తయారీలో నిమ్మలకుంట గ్రామ కళాకారులు, పట్టుచీరల తయారీలో ధర్మవరం చేనేత కళాకారులు ఇప్పటికే ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందుకుని ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు సాగిస్తూ జాతీయ స్థాయి అవార్డులు అందుకుంటున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి అనంతపురం గ్రామీణ మండలం కురుగుంట గ్రామస్తులు చేరారు. అరటి నారతో అల్లికలు, బ్యాగులు, వివిధ దేవతా ప్రతిమలు, ఇతర కళాకృతులు, గృహ అలంకరణ వస్తువులు తయారు చేస్తూ అబ్బురపరుస్తున్నారు. అరటి నారతో చేసిన చీరలు, పేపర్లు తయారు చేసి పూర్తిగా ప్లాస్టిక్ వాడకం తగ్గించి కాలుష్య నివారణ అరికట్టేందుకు నిత్యవసరంగా అరటి నారతో తయారు చేసిన వస్తువులు వినియోగించేలా వారు ముందుకు సాగుతున్నారు. గ్రామానికి చెందిన 40 మహిళా చేతివృత్తి కళాకారులకు డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ తిరుపతి సహకారంతో గుర్తింపు దక్కింది. ఈ మేరకు కార్డులు అందించారు. చేతివృత్తి కళాకారులు ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న హస్తకళా సమిట్కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 కళాకారులను తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తిమ్మయ్య లేపాక్షి, హస్తకళ అభివృద్ధి సంస్థ జిల్లా ఇన్ఛార్జ్ మేనేజర్. దీర్ఘకాలిక రోగాలకు మోకాళ్ల నొప్పులు వంటి తదితర ఆరోగ్య సమస్యలు

కుంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఎలాంటి మందులు వాడకుండా మీ రోగాలను నయం చేస్తాం, మీకు శరీరంలో కలిగే నొప్పులను థెరపీ ద్వారా పూర్తిగా తగ్గిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న చికిత్స కేంద్రాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొరడా జులిపించారు. అనంతపురంలోని వివిధ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పలు పేర్లతో చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసి రోగులకు చికిత్సలు అందిస్తున్న 4 కేంద్రాలను అసిస్టెంట్ కలెక్టర్ సూయాస్ కుమార్, డిఎంహెచ్ఓ ఈబీ దేవి సీజ్ చేశారు.

సర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ స్వీకరణలో అలసత్వం చూపొద్దని జేసీ విష్ణుచరణ్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రత్యేక ఉప కలెక్టర్ రామకృష్ణారెడ్డితో కలిసి అనంతనగరంలో హౌసింగ్ బోర్డు కాలనీ ఆర్డీఓ కార్యాలయ పరిసరాల్లో ఆకస్మిక పరిశీలన చేశారు. అక్కడి బీఎల్ఓ బీఎల్ఏ ఓటర్లతో వేర్వేరుగా మాట్లాడారు. పత్రాల పంపిణీ స్వీకరణ ఎలా సాగుతోందన్న దానిపై ఆరా తీశారు. పత్రాల భర్తీలో ఏవైనా అవాంతరాలు ఇబ్బందులు ఉన్నాయా అని ఓటర్లతో అడిగి తెలుసుకున్నారు.

0: మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ రెండేళ్ల పాటు ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు ప్రభుత్వ MPHW ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ యశోదమ్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏ గ్రూపులోనైనా ఇంటర్మీడియట్ పూర్తి చేసి 17 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుందని చెప్పారు. ఎంపికైన వారికి ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శిక్షణ ఉంటుందని వివరించారు. 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9491 9394 591 9416 1113 నంబర్లను సంప్రదించాలన్నారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణమన్నది దశాబ్ద కాలం నాటి కల. 16,350 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి ప్రారంభించడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని బాటలు చెప్పినా కార్యరూపం దాల్చలేదన్నారు. రాయలసీమ పారిశ్రామిక హబ్గా మారబోతోందని ఎంపీ ఈ విధంగా కృతజ్ఞత వ్యక్తం చేశారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా ఉపకరణాలు అందించింది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ప్రసంగిస్తూ అవయవ లోపం ఉన్న పిల్లలను భారంగా భావించవద్దన్నారు. వారిని ఆదరించాలని సూచించారు. 478 మందికి ఉపకరణాలు పంపిణీ చేశారు. అతిథులుగా దివ్యాంగుల సంక్షేమ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణస్వామి, మాసాంబి వృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు, అసిస్టెంట్ కలెక్టర్ సూయిష్ కుమార్ హాజరయ్యారు. సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి అర్చన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తాపత్రిక ఆధారంగా సేకరించిన సమాచారం విన్నారు.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుగుల తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
2: ఆలోచన లోచనం, లోచూపును వెలిగించే చిరుదీపం. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య.
3: మానవ జీవితంలో ఆశాబంధాలు లేకుండా సంసారం జరగదు. కాబట్టి సామాన్య గృహస్థు తెల్లవారిన దగ్గర నుంచి భార్యాపుత్రుల్ని పోషించుకోవడానికి ధన సంపాదనకు బయలుదేరతాడు. తను ఎన్నుకున్న మార్గంలో వీళ్ళని బట్టి సంపాదిస్తాడు. ఇప్పుడు కోరికలు బయలుదేరతాయి. కోరికలను తీరుస్తున్న కొద్దీ అవి పెరుగుతూ ఉంటాయి. అవసరాలు పెరుగుతున్న కొద్దీ ధన అవసరం కూడా పెరుగుతూ ఉంటుంది. అధిక ధనార్జన కోసం సులభ మార్గాల్ని, అడ్డదోవల్ని కూడా అనుసరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక కథ విందాం. ఆ కథ ఏమిటంటే, ఒక ఊళ్ళో సామాన్య కుటుంబీకుడైన వ్యాపారి ఉండేవాడు. తండ్రి తర్వాత తనకు వచ్చిన ఆస్తిని పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు. ఆస్తి పెరిగిన కొద్దీ వ్యాపారంలో దయాదాక్షిణ్యాలు తగ్గిపోయాయి. సరే, సమాజం ఆయన్ని గర్హించింది. ఆస్తి అమ్మేసి ధనాన్ని, నగలను మూట కట్టుకుని భార్యాపుత్రులు వెంట పెట్టుకుని పక్క నగరానికి ప్రయాణం అయ్యాడు. మార్గ మధ్యంలో చిన్న ఏరు ఎదురొచ్చింది. కొంత దూరం వచ్చిన తర్వాత వాగు పొంగింది. నెత్తిమీద ధనం మూట, భుజం మీద పిల్లవాడితో త్వరగా పెరుగుతున్న వాగులో నడుస్తున్నాడు అతను. వాగు పొంగి పెరగడం గమనించిన వ్యాపారి తన బరువు తగ్గించుకోవడానికి భుజం మీద ఉన్న పిల్లవాడిని నీళ్లలో విసిరేసి మూటతోనూ భార్యతోనూ ముందుకు సాగిపోయాడు. పొంగు ఇంకా పెరుగుతోంది. కావలసినంత ధనం భార్య ఉంటే కుమారుడు మళ్ళీ కలుగుతాడు కదా అని కుమారుని నీటిపాలు చేసుకున్నాడు. నీటి మట్టం ఇంకా పెరుగుతోంది కనుక భార్యను లాక్కురావడం కష్టమైపోయింది. డబ్బుంటే ఎక్కడైనా మరో భార్యను సంపాదించుకోవచ్చని ఆమెను కూడా నీటిపాలు చేశాడు. ప్రాణం మీదకి వచ్చినా డబ్బు మూటను మాత్రం నెత్తిమీద మోస్తూ అతి కష్టం మీద ముందుకెళ్తున్నాడు. ముక్కులు మునిగేదాకా నీటి మట్టం పెరిగింది. ఇక ప్రాణాలు నిలిచేటట్టుగా లేవు. నెత్తిమీద బరువు తగ్గితేనే కానీ నీటి మీద తేలి ఈదుకుంటూ ముందుకు వెళ్ళలేని పరిస్థితి.

0: అలాంటి స్థితిలో తప్పనిసరి తల మీద ఉన్న డబ్బు మూటను నీటిలో విసిరేశాడు. బతికి ఉంటే మరోమారు డబ్బు సంపాదించుకోవచ్చు అని అనుకుని ఈడ్చుకుంటూ ఒడ్డు చేరగానే ప్రవాహం తగ్గిపోయింది. ముద్దుల కుమారుడు, ప్రేమైన భార్య శవాలయ కనిపించారు. ధనపు మూట ఎటో కొట్టుకుపోయింది. ప్రాణం మీద ప్రీతి వల్ల ధనాన్ని కూడా ఆఖరికి వదిలేసి ప్రాణాల్ని కాపాడుకున్నాడు. మరో చిన్న కథలో ధనం యొక్క శక్తి ఏమిటో గమనిద్దాం. ఒక గ్రామంలో మిట్ట మధ్యాహ్నం ఎర్రని ఎండలో ఇంటి వెనక ఉన్న పొలం దున్నుతున్న తన ఏకైక కుమారుడికి అల్పాహారం మంచినీళ్లు తీసుకొచ్చి గట్టు మీద కూర్చుందకు ముసలమ్మ. దున్నుతున్న నాగలికి తగిలి ఖంగుమన శబ్దంతో ఒక బంగారు నాణేల బిందె బయటపడింది. గట్టున ఉన్న తల్లి కూడా చూసి చూడనట్లు తెలియనట్లు కూర్చుంది. వెంటనే పైపంచి బిందెపై వేసిన కొడుకు తల్లిని ఇంటికెళ్ళి తొందరగా తనకిష్టమైన కూరతో అన్నం తీసుకురా అని పంపించాడు. తనకు తెలియకూడదనే ఉద్దేశంతోనే నన్ను ఇంటికి పంపిస్తున్నాడు అని గమనించిన ఆ తల్లి అయిష్టంగానే ఇంటికెళ్ళింది. తెలియకుండా ఆ బంగారాన్నంతా కోళ్ళకి ఇచ్చేస్తాడేమో అని బాధపడిపోయింది. తన కూతురు కూడా కొంత ఇద్దామనుకున్నా కొడుకు ఒప్పుకోవడం తలచింది. అందుకని కొడుక్కి తయారు చేసే కూరలో విషం కలిపింది. కోడలకేమీ తెలియనీయలేదు. తల్లి గమనించని చూసిన కొడుకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ బంగారంలో తల్లికి భాగం ఇవ్వడానికి వీల్లేదు అనుకున్నాడు. కనుక ఎలాగో ముసలిపీడ వదిలించుకోవాలి అనుకున్నాడు. ఏమీ తెలియనట్లుగా అన్నం తీసుకొచ్చిన తల్లి తలపైన బలంగా నాగలి బండతో కొట్టి ప్రాణం తీశాడు. అప్పటికే ఆకలిగా ఉన్నందున ఇష్టమైన కూరతో ఉన్న విషభోజనం చేసి తను ప్రాణాలు వదిలాడు. ఆ స్థితిలో ఆ ఊరు రామాలయం పూజారి గారు ఆ దారిని పోతూ అక్కడ ఉన్న తల్లి కుమారుల శవాల్ని బంగారు నాణాల బిందెను చూశాడు. పరిస్థితి ఏమిటో అర్థం చేసుకున్నాడు. ఈ పెన్నిది కన్నా రాముని సన్నిధే క్షేమం అనుకున్నాడు. మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః అని ఒక నమస్కారం పెట్టి ఆ ఊరి మునసపుకు విషయం చెప్పి బంగారాన్ని ప్రభుత్వ అధీనం చేశాడు. ఆ పూజారి తర్వాత ప్రశాంతంగా అన్యోన్యంగా గృహస్థ జీవితాన్ని గడిపాడు. ఈ కథ వల్ల కష్టమెరుగిన సంపద, అవసరానికి మించిన అత్యంత సమృద్ధైన సంపద వ్యక్తి బాధలకు కారణమవుతుందని, మానవ సంబంధాలు సంపద కంటే విలువైనవని మనం గ్రహించాలి.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచన లోచనం మీరింతవరకు విన్నారు. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: శ్రోతలు హేమావతి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి

ఎందరో మహానుభావులు, కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలందరికీ నమస్కారం. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ శ్రీ జి శివశంకర్ రెడ్డి.

వైద్యో నారాయణో హరిహి అన్నది భారతీయ సంస్కృతి. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ఇస్తారు. అందుకే వైద్యుడిని భగవంతునితో పోలుస్తారు. మనిషికి అనారోగ్యం చెప్పిరాదు. రోగికి ప్రమాదకరంగా ఉందంటే ఏ సమయంలోనైనా మేమున్నామంటూ తమ శాయశక్తులా ప్రయత్నించి ప్రాణాన్ని నిలబెడతారు వైద్యులు. రోగి మానసిక స్థితిని బట్టి వారికి బాధ కలగకుండా చికిత్స అందించి త్వరగా కోలుకునేలా కృషి చేస్తారు వైద్యులు. అటువంటి వారిలో ఓ గొప్ప వైద్యుడు స్వాతంత్ర

సమర యోధుడు అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ ఒకరు. వృత్తిరీత్యా వైద్యులు, స్వాతంత్ర పోరాట యోధులే కాక పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు డాక్టర్ బీసీ రాయ్.

బిధాన్ చంద్రరాయ్ బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లాలో బకింపూర్లో జూలై 1, 1882 జన్మించారు. అద్వితీయ సేవలతో భారతీయ వైద్యానికి విశిష్ట గుర్తింపును తీసుకుని వచ్చారు. వైద్య రంగానికి ఎనలేని సేవలందించిన ఈయన జన్మదినం రోజున మనం నేషనల్ డాక్టర్స్ డే అంటే జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. డాక్టర్ బీసీ రాయ్ తండ్రి ప్రకాష్ చంద్ర ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. డాక్టర్ బీసీ రాయ్ గారికి 5 తోబుట్టువులు. తన 14వ ఏటనే తల్లిని కోల్పోయారు. అవివాహితులైన బీసీ రాయ్ తను సంపాదించిన ఆస్తులతో పాట్నాలో ఓ ట్రస్టును ఏర్పాటు చేసి సామాజిక సేవలకు అంకితమిచ్చారు.

బిధాన్ చంద్రరాయ్ 1909-1911 మధ్యకాలంలో ఇంగ్లండ్లోని సెయింట్ బెర్తలోమో కళాశాలలో MRCP అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ కోలంజియో ప్యాంక్రియోటోగ్రఫీ మరియు FRCS అంటే ఫెలోషిప్ ఆఫ్ ద రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ అనే డిగ్రీలు పొంది 1911లో మన దేశానికి తిరిగి వచ్చిన తరువాత కోల్కతా మెడికల్ కాలేజీలో కొంతకాలం అధ్యాపకులుగా పనిచేశారు. ఆ తరువాత అనేక వైద్య సంస్థల ఏర్పాటుకు కృషి చేశారు. వీరు జాదవ్పూర్ టీబీ హాస్పిటల్, ఆర్జీ ఖార్ మెడికల్ కాలేజీ, కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్టిట్యూట్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ వంటి సంస్థలు నెలకొల్పారు. 1926లో ప్రత్యేకంగా మహిళల కోసం, పిల్లల కోసం చిత్తరంజన్ సేవా సదన్ అనే వైద్యశాలను ఏర్పాటు చేశారు. మహిళలకు నర్సింగ్ శిక్షణ కోసం ఒక శిక్షణా సంస్థను నెలకొల్పారు.

1922-1928 మధ్య కాలంలో కలకత్తా మెడికల్ జర్నల్కు సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. 1928 అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులయ్యారు. 1933 కలకత్తా నగరానికి మేయర్గా ఎన్నికయ్యారు. స్థానిక పరిపాలనలో కీలక సంస్కరణలు తీసుకుని వచ్చారు. 1942 కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా, 1943 మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షులుగా నియమించబడ్డారు. విద్య, వైద్య రంగాలలో ఈయన చేసిన విశిష్టమైన సేవలకు 1944 గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు.

1948 జనవరి 13న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులైన ఆయన ముఖ్యమంత్రి పదవిలో 14 ఏళ్లు కొనసాగారు. 1961 ఫిబ్రవరి 4న ఈయన చేసిన విశిష్టమైన సేవలకు గుర్తింపుగా అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారమైన భారతరత్న బిరుదును అందుకున్నారు. 1962 జూలై 1న మరణించారు. అయితే వీరి జన్మదినం రోజు మరియు మరణించిన రోజు జూలై 1 కావడం విశేషం. ఈయన వైద్య రంగానికి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలని 1962 ప్రకటించింది. 1976 నుండి వైద్య రంగంలో సేవలు అందించిన వారికి బీసీ రాయ్ స్మారకార్థం డాక్టర్ బీసీ రాయ్ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. నేటి వైద్యులకు వైద్య విద్యార్థులకు ఆదర్శప్రాయులు డాక్టర్ బిధాన్ చంద్రరాయ్.

రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసే నిరంతర సేవకు కేవలం ఇటువంటి గుర్తింపు మాత్రమే చాలదు. మృత్యువు చివరి అంచులదాకా వెళ్లిన వారికి ప్రాణం పోసే శక్తి వైద్యులకు మాత్రమే ఉంటుంది. తమ వ్యక్తిగత జీవితాన్ని సైతం లెక్క చేయక ఎదుటి వ్యక్తి ప్రాణాలు కాపాడటానికి తపనపడేవాడే నిజమైన వైద్యుడు. ఒక డాక్టరుకు సహనం, సేవానిరతి, దయ కలిగి ఉండాలి. మానవ సేవే మాధవ సేవగా భావించి తమ వృత్తిలో నైపుణ్యం, నిబద్ధత కలిగిన వైద్యులే గొప్పవారుగా రాణిస్తారు. వైద్యుడు భగవంతుడితో సమానం. కనిపించని ఆ దేవుడు ఊపిరి పోస్తే కనిపించే ఈ దేవుళ్ళు ఆ ఊపిరిని నిలపడానికి తమ శాయశక్తులా ప్రయత్నించి ఎంతోమందికి పునర్జన్మనిస్తున్నారు. ప్రపంచాన్నే తన గుప్పిట బంధించి మానవాళి మనుగడకే పెను సవాలు విసిరింది కరోనా వైరస్. ఈ మహమ్మారి నుండి రక్షించేందుకు ఎంతోమంది వైద్యులు, నర్సులు, అధికారులు, ఆరోగ్య యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రపంచాన్నంతటినీ అతలాకుతలం చేసిన కరోనా వైరస్పై వైద్యులే ముందుండి పోరాటం చేస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నారు.

తాము అనారోగ్యం పాలవుతామని తెలిసినా పీపీఈ కిట్లతో ఒళ్లంతా ఉక్కిపోతున్నా, మాస్క్తో ముఖం కమిలిపోతున్నా, శానిటైజర్లతో చేతులు ఉరిసిపోతున్నా తమ వృత్తి పట్ల అంకిత భావంతో రోగులకు వైద్యం అందించి చిరునవ్వుతో ఇంటికి పంపుతున్న వారికి మనం ఏమివ్వగలం? మన ప్రాణం నిలిపిన వారికి మనస్ఫూర్తిగా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థించడం తప్ప? ఎంతో విలువైన వారి సమయాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, చివరకు తమ ఆస్తిపాస్తులను కూడా పేదవారి వైద్యం కోసం, పేదవారి అవసరాల కోసం ఇచ్చేసిన వైద్యులు కూడా ఎంతోమంది ఉన్నారు. అటువంటి వైద్య నారాయణులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తోంది ఆకాశవాణి. వైద్యో నారాయణో హరిహి. సర్వే జనా సుఖినో భవంతు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకు ఇష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: మన దూరదర్శన్ జాతగిరి సప్తగిరి ఛానల్స్ ప్రతి శని ఆదివారాల్లో ఉదయం 11 గంటలకు ప్రముఖ హాలీవుడ్ సినిమాలు తెలుగు డబ్బింగ్ తో మీ ముందుకొస్తున్నాయి. వెనుగుల పండుగ దీపావళి శుభ సందర్భంగా హాలీవుడ్ సినిమాల సంరంభం ఆరంభం. దూరదర్శన్ ఆత్మీయ ప్రేక్షకుల కోసం హాలీవుడ్ సినిమాలను ప్రసారం చేస్తుంది. అంతులేని ఆనందం ఇంటింటికి పంచుతుంది. హాలీవుడ్ సినీ సంబరాలకు సిద్ధంగా ఉండండి. మీ దూరదర్శన్ యాదగిరి సప్తగిరి ఛానల్స్ లో స్టే ట్యూన్డ్.

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: పాయింట్ వద్ద ప్రకృతి ఇతివృత్తంతో యోగా నిర్వహించారు. ప్రతి కార్యక్రమంలో 500 నుండి 2000 మంది వరకు విద్యార్థులు, గిరిజనులు, పర్యాటకులు, అధికారులు పాల్గొన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అరకులోయ కేంద్రంలో 5000 మందితో మెగా యోగా ఈవెంట్ ఏర్పాట్లు చేశారు. గత ఏడాది అరకు డిగ్రీ కాలేజీలో వరల్డ్ రికార్డు సాధించిన స్ఫూర్తితో ఈ ఏడాది కార్యక్రమాలు కొనసాగాయి. పాడేరులోని కాఫీ హౌస్లో ఇండియన్ రెడ్ క్రాస్, GGH ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కలెక్టర్ టి నిశాంతి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 14 యూనిట్ల రక్తం సేకరించారు. 18 ఏళ్లు నిండిన ఆరోగ్యవంతులంతా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే గేట్ల నిర్వహణ, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంల పనులను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ ఏడాది ఖరీఫ్కు 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజ్ పంపిణీ, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. జూన్ చివరి వారంలో ముంపు గ్రామాల ప్రజలతో గ్రామసభలు నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. జూన్ 24 జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ITDA PO ఆదిత్యవర్మ ప్రారంభించారు. 25కి పైగా సంస్థలు హాజరై 1200 మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మేళాలో 430 మంది గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. నైపుణ్య శిక్షణ పూర్తి చేసిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ మేళాలో బెంగళూరు, హైదరాబాద్, విశాఖలోని ఐటీ, ఫార్మా, హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగాలు కల్పించారు. పోలవరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం మారేడుమిల్లులో వేసవి విడిదికి పర్యాటకుల తాకిడి పెరిగింది. జూన్ నెలలో 30,000 మందికి పైగా పర్యాటకులు మారేడుమిల్లి, సోకులేరు వ్యూ పాయింట్, జలతరంగిణి జలపాతాన్ని సందర్శించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మారేడుమిల్లిలో ట్రెక్కింగ్ సౌకర్యాలు కల్పించారు. యోగాంధ్రలో భాగంగా మారేడుమిల్లిలో కూడా యోగా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గిరిజనులకు హోంస్టేల ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నషాముక్త భారత్ అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు మాట్లాడుతూ మత్తురహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు, ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్లు పిలుపునిచ్చారు. నషాముక్త భారత్ అభియాన్పై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మత్తురహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన, మత్తురహిత దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ది లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లాల కలెక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి కార్యక్రమం ద్వారా రైతుల్లో ఖరీఫ్ సాగుపై అవగాహన పెంపొందించడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ వ్యవసాయ పథకాలను రైతులకు చేరవేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతుల మధ్య సమన్వయం పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే అధిక దిగుబడులు సాధించి రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ సంస్కృతిని పరిరక్షించడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమని జిల్లా కలెక్టర్లు వివరించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి ITDA ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యతో పాటు సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వర్ష ప్రభావం అధికంగా ఉండడంతో కాలానుగుణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పి సూర్యారావు, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఇప్పుడు విందాం శ్రోతలు ఎంతగానో ఎదురుచూసే హలో అభిలాష. టెలిఫోన్ ద్వారా మీరు కోరే సినిమా పాటలు మరి ముందుగా పలకరిద్దాం. హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం ధర్మవరం చింతాభవాని.

0: చింతా భవాని గారు, మీకు హలో అభిలాష కార్యక్రమం స్వాగతం పలుకుతోందండి. నా పేరు అనురాధ అండి. భవాని గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు? సూర్యవంశం. ఓకే అండి. భవాని గారు ఏం చేస్తుంటారు మీరు? మగ్గం వేస్తారు. ఎక్కువగా రేడియో వింటూ ఉంటారు కదండి? రేడియోలో ఎక్కువ ఏ కార్యక్రమాలు వింటూ ఉంటారండి మీరు? ఏ పాట వినిపించమంటారు సూర్యవంశంలో? ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తాం, వినండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. హలో,
1: టిఫిన్ చేశారా మేడం?
0: చేయలేదండి, చేస్తాం. థ్యాంక్ యూ అండి. మీరు చేశారా టిఫిన్? చేస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు నచ్చిన పాట వస్తుంది, వినండి.
1: వింటున్న వారందరి కోసం మేడం.
0: ఓకేనండి, థ్యాంక్ యూ.

0: హలో హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, ఆనందపూర్ నుంచి ఆర్టీసీ ఆఫీస్ జబ్బార్ మేడం.
0: జబ్బార్ గారు బాగున్నారా అండి?
1: బాగున్నాం. మీరంతా బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మేడం, దేవుళ్ళు సినిమాలో మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఊరినారే చందమామలం.
0: ఓకేనండి, వినిపిస్తాం. జబ్బార్ గారు ఏం చేస్తుంటారు మీరు?
1: మేడం, నేను ఇప్పుడే ఆఫీస్లో రాసుకుని వెళ్ళిపోతాను మేడం.
0: రాసుకు అంటే క్లర్క్గా పనిచేస్తున్నారా?
1: అవును మేడం, ఇప్పుడు డ్యూటీకి ఎక్కినా మేడం 8 గంటలకు.
0: అవునా, మరి డ్యూటీలో ఉండి ఫోన్ చేస్తున్నారా మీరు?
1: మేడం, డ్యూటీ నుంచి నేను మార్నింగ్ 6 గంటలకు ఓపెన్ చేసి రాత్రి 10, 10:30 వరకు వింటాను మేడం FM.
0: ఓకే, అంటే రేడియో వినడానికి డ్యూటీకి ఎక్కినారంటున్నారా మీరు?
1: లేదు మేడం, డ్యూటీలో చేస్తాను మేడం.
0: ఓకే ఓకే ఓకే,
1: డ్యూటీ చేస్తున్నా మేడం, రాసుకుంటా అంటే.
0: ఓకే, సరే అండి. ఏ పాట అన్నారు మీరు? దేవుళ్ళ చిత్రం నుంచి. ఓకేనండి, తప్పకుండా వినిపిస్తాం మీరు అడిగిన పాట. చెప్పండి.
1: షబానా, తన్వీర్ బాబా, షాహీనా, అప్సానా, జమీల్, జబ్బార్ మేడం.
0: ఓకేనండి, వారందరి కోసం మీకోసం మీకు ఇష్టమైన పాట వస్తుంది, వినండి. థ్యాంక్ యూ
1: మేడం.
0: థ్యాంక్ యూ.
1: నమస్తే మేడం.
0: నమస్తే.

0: हेलो हेलो
1: హలో,
0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సివిఆర్ నగర్ నుంచి మేడం.
0: సివిఆర్ నగర్ నుంచి. పేరండి?
1: రాధా మేడం.
0: రాధా, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి? చెప్పండి.
1: రాము సినిమాలో.
0: రాము చిత్రం నుంచి. రారా కృష్ణయ్య పాట వినిపిస్తాం. ఓకే అండి. ఏం చేస్తుంటారండి మీరు?
1: హౌస్ వైఫ్ మేడం.
0: హౌస్ వైఫ్. ఓకే అండి, మీకు ఇష్టమైన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.
0: ఓకే.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: హలో
3: మేడం, నమస్తే. మేడం
2: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం, మా పేరు సూల పవన్ కుమార్ మేడం, ధర్మవరం శాంతినగర్ గంగంగూడి దగ్గర నుంచి మేడం.
2: పవన్ కుమార్ గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
3: నువ్వు నాకు నచ్చావు మేడం.
2: నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి. ఓకేనండి, వినిపిస్తాం. ఏం చేస్తుంటారండి మీరు?
3: మేడం చేనేత కార్మికుడు మేడం.
2: చేనేత కార్మికుడు, ఓకే. అంటే మగ్గం నేస్తుంటారు కదండి?
3: అవును మేడం.
2: ఇంకా వేరే ఏమైనా చేస్తుంటారా?
3: లేదు లేదు మేడం, మగ్గం.
2: ఓకే, అందులో ఏ పాట అండి?

0: చిత్రం
1: ఓకేనండి, తప్పకుండా వినిపిస్తాము. కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా? ఓకేనండి, తప్పకుండా అందరి కోసం ఈ పాట. అవునండి, పవన్ కుమార్ గారు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించారు.

0: తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో,
2: నమస్తే మేడం గారు.
1: నమస్తే పుల్లన్న గారు. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: విజయసింహ మేడం గారు.
1: విజయసింహ.
2: అడుగో అడుగో పూ తోట ఎదురై ఆడండి సయ్యాట మేడం గారు.
1: విజయసింహ.
2: ఎందరో మహానుభావులు కరోన గురించి బాగా తెలియజేసినారు మేడం గారు.
1: ఉందిలేండి,

0: ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: విజయసింహ మేడం గారు.
0: విజయసింహ.
1: అడుగో అడుగో పూ తోట ఎదురై ఆడండి సయ్యాట మేడం గారు.
0: విజయసింహ.
1: ఎందరో మహానుభావులలో కరోన్ గురించి బాగా తెలియజేసినారు మేడం గారు.
0: ఉందిలేండి. అదుగో అదుగో పూతోటనా? తప్పకుండా అండి. పుల్లన్న గారు, మీకు ఇష్టమైన పాట వినిపిస్తాం, వినండి.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి ఫోన్ చేసినందుకు. నమస్తే.

0: ఆనందంగా పడతా ఉంది.
1: ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు మీరు?
0: సెక్యూరిటీ అండి. ఇక్కడ
1: సెక్యూరిటీగా పనిచేస్తున్నారా?
0: అవునండి.
1: ఎక్కడ అంటే పనిచేసేది? మెహదీపట్నం. ఓకే, ఒక్క నిమిషం అండి, వినిపిస్తాం. శ్రీనివాస్ గారు మాకు ఉత్తరాలు అవి రాస్తుంటారా మీరు? అంటే లేపాక్షి కానీ అభిలాషక్ కానీ? వింటూ ఉంటారు. ఓకే, ఎందుకంటే మాకు కూడా తెలంగాణ నుంచి వస్తూ ఉంటాయి ఉత్తరాలు అవి, కాబట్టి ఏమైనా రాస్తుంటారేమోనని అడిగాను. ఓకే,
0: పాటల కార్యక్రమం ఫోన్ చేస్తుంటాను.
1: ఎప్పుడు ఫోన్ చేస్తుంటారా అండి?
0: చేస్తుంటాను, సాయంత్రం కూడా ఒకసారి రిలీఫ్ వస్తుంటది.
1: ఓకే అండి.
0: ఐదున్నర టైం కూడా ఒకసారి చేస్తుంటాను అండి. అంటే నేను ఫోన్ చేయండి, కార్యక్రమం
1: ఇంకుంటాం.
0: ఉదయం పూట ఈ పనులు ఉన్నదన్నా కొంచెం గ్యాప్ ఉండబట్టి ఫోన్ లైన్ కలుపుతుంటే మాట్లాడుతుంటానండి, పాటలు కోరుకుంటుంటాను.
1: ఓకే ఓకే అండి. కార్తీక దీపం ఇక్కడ కనపట్లేదండి, ఇంకా వేరే ఏదన్నా అడుగుతారా?
0: క్రీను చిత్రం అండి.
1: ఏ చిత్రం అండి?
0: క్రీను అండి. క్రీను
1: సీను సీను చిత్రం. ఒక నిమిషం. అందులో ఏ పాట అండి? ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. ఆ పాట ఉంది శ్రీనివాస్ గారు, సీను చిత్రం నుంచి మీకు ఇష్టమైన పాట వినండి. థ్యాంక్ యూ అండి ఫోన్ చేసినందుకు, ధన్యవాదాలు.
0: కూడా

0: 10 లక్షల లాటరీ నాకా?
1: హలో, నమస్తే అండి. బాగున్నాం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ గారు. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి? కార్తీక దీపం. అందులో ఏ పాట అండి?

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో, నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో అక్క, నేను హత్యకి అనే వాళ్ళ. నేను, నా పేరు బబ్లు.
1: బబ్లు ఎక్కడి నుంచి? బబ్లు గారు
2: ఎందుకు హర్ట్ చేశారు అక్క? ప్రతిసారి నన్ను ఇన్ని సార్లు కాల్ చేస్తాను, ఎందుకు ఒక్కదా రింగ్ అయితే లిఫ్ట్ చేయరా మీరు?
1: కలిసాలి కదా కాల్, ఇప్పుడు అందరికి కలిసింది కాబట్టి.
2: ఇప్పుడు కాదు కాదు, నేను హర్ట్ అయిపోయాను. నన్ను ఎందుకు ఇంత ఆలస్యంగా తీసుకున్నారు నా కాల్ అది చెప్పండి ఫస్ట్. నేనేం అనుకోను.
1: అవునా, సరే మీకు నచ్చిన
2: ఏడుస్తాను కదా. నేను చాలా హట్ అయిపోయాను. నాకు బొబ్బిలి రాజు కన్యాకుమారి పాట వేయి నువ్వు. నేను చాలా హట్ చేసావు అక్క. నీ పేరు చెప్పు.
1: మా పేరు చెప్తాము, బబ్లు గారు. చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు, మీరు అలా ఫీల్ అయితే ఎట్లా చెప్పండి?
2: నేను ఫీల్ అవుతానండి. నా నైజమే అలా ఏమనుకోండి, మీరేమనుకోకండి, కానీ నా నైజమే అట్లా ఉంటారు. నేను ఫీల్ అవుతాను, చాలా ఫీల్ అవుతాను, నేను చాలా రిగ్రెట్ అవుతాను.
1: అవునా? మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. బొబ్బిలి రాజా చిత్రం నుంచి
2: కన్యాకుమారి. కన్యాకుమారి కనబడింది నా ఫోన్ లో. ప్లే చేయండి, నా ఫోన్ లో పాట వింటా. నా ఫోన్ లో ప్లే చేయండి, మొత్తం వింటా.
1: మీ ఫోన్ లో మేము పాట ప్లే చేయాలా?
2: నా ఫోన్ లో వింటాను. మొన్న అడిగింది మరి
1: ఫోన్ లో. మీరు యాప్ లో వింటున్నారు కదా? ఓకే, అర్థమైంది. న్యూస్ అన్నా యాప్ లో. ఓకే బబ్లు గారు, ఏం చింతించకండి. మరీ మరీ ఫోన్ చేస్తూ ఉండండి, కాల్ తప్పకుండా కలుస్తుంది. ఆలస్యమైనా కలిసింది కదా, అందుకు సంతోషపడాలి మీరు. ఓకే అండి, మీకు ఇష్టమైన పాట వినిపిస్తాం, వినండి ఫోన్.

0: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్
0: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా?
1: 5,000 మిగిలాయి.
0: కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
0: ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటుంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. హలో
3: హలో
0: హలో, నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు ఏం పేరండి? ప్రమీళ. ఓకేనండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి? అవతారమా? ఆ చిత్రం లేదండి మా దగ్గర. సాయి మహిమ. అందులో ఏ పాట అండి? చెప్పండి. మీరు సాయి మహిమ ఈ చిత్రం కూడా లేదండి, ఇంకో వేరే పాట అడగండి. సాయి మహిమ కూడా లేదండి, చూస్తున్నాను. ఇంకా వేరే ఏదన్నా అడగండి. పెద్దన్నయ్య చిత్రం నుంచి కుటుంబం పాట కావాలా? హలో.
3: అవును మేడం.
0: ఓకేనండి, వినిపిస్తామండి. ప్రమీళ గారు చాలా చిన్నగా మాట్లాడుతున్నారు మీరు. అస్సలు నాకు ఏమి వినపడమే లేదు అసలు మీరు మాట్లాడేది. ఓకేనండి, పెద్దన్నయ్య చిత్రం నుంచి మీకు ఇష్టమైన పాట వస్తుంది, వినండి. థ్యాంక్ యూ అండి ఫోన్ చేసినందుకు.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం తాజిపత్రి నుంచి రఘునాథ శర్మ. మేడం
0: రఘునాథ శర్మ గారు, చెప్పండి, బాగున్నారా? అవునండి, అనురాధన్ మాట్లాడుతున్నాను.
1: మరో ప్రపంచం ఎందరో మహానుభావులకు చాలా చక్కగా చెప్తున్నారు, చాలా సంతోషం మేడం.
0: ఓకే అండి, మరో ప్రపంచం చేస్తున్నా కానీ ఎందరో మహానుభావులు వేరే ఆవిడ చేస్తుంది.
1: మరో ప్రపంచం ఎందరో మహానుభావుల గురించి మీరు చాలా చక్కగా చెప్తున్నారు, సంతోషం, ధన్యవాదాలు మేడం.
0: మరో ప్రపంచం కాదండి, మన ప్రపంచం.
1: మన ప్రపంచం, మన ప్రపంచం. ఇది రసజ్ఞ కుంజము. ఇది వస్తుంది మేడం, ఎందరో మహానుభావులు ఈరోజు వచ్చింది మేడం.
0: అవును, అవునండి, అవును. ఓకేనండి, రఘునాథ్ శర్మ గారు, సమయం అయిపోతుంది, మీతో మాట్లాడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పండి
1: మేడం. లేత మనసులు సినిమాలో అందాలవో చిలక అందుకోగలేక అనే పాట ప్రసారం చేయండి
0: మేడం. సమయం అయిపోతుందండి, ఇంకోసారి తప్పకుండా మీరు అడిగిన పాట ప్రసారం చేస్తాం. ఓకే అండి, రఘునాథ్ శర్మ గారు ఫోన్ చేసినందుకు, మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలండి.
1: చాలా సంతోషం మేడం.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 9:30. ఇప్పుడు విందాం ఏకచిత్రగానం శీర్షికన చందమామ విజయ కంబైన్స్ వారి బృందావనం చిత్రం నుండి పాటలు. సినీ నేపథ్య గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. గీతరచన వెన్నెలకంటి, సంగీతం మాధవపెద్ది సురేష్. వినండి బృందావనం చిత్రం నుంచి పాటలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు

0: కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: శ్రోతలు, ఏకచిత్రగానం శీర్షికన చందమామ విజయ కంబైన్స్ వారి బృందావనం చిత్రం నుండి పాటలు వింటున్నారు. సినీ నేపథ్య గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. గీతరచన వెన్నెలకంటి, మాధవ పెద్ది సురేష్. సంగీతం ఇళయరాజా.

0: సంగీతం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: మాయల్లో శకునికే నువ్వు తాతయ్యా.

శ్రోతలింతవరకు ఏకచిత్రగానం శీర్షికన చందమామ విజయా కంబైన్స్ వారి బృందావనం చిత్రం నుండి పాటలు విన్నారు. సినీ నేపథ్య గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. గీతరచన మాధవ పెద్ది సురేష్, వెన్నెలకంటి. సంగీతం ఇళయరాజా.

శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 9వ సంచిక. 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కర్బీ జానపద కళాకారిణి శ్రీమతి పోకిల లేక్ తెపి గారి గురించిన వివరాలు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. అనంతరం కలతలు లేని కాపురం శ్రీమతి వైఎస్ లక్ష్మి గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి. ఇక రాత్రి 7:15 కిసాన్వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో ట్రాక్టర్ నిర్వహణలో జాగ్రత్తలు. గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ డిఎస్ వరప్రసాద్ గారి ప్రసంగం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. 8:00 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:40 సినీ గీతం. 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఓబుళమ్మ బృందం వారిచే జానపద గీతాలు వింటారు. 9:30 చిత్రసీమ. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వసుధైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి

0: వసుదైక కుటుంబం.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. గత వారం రోజులుగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతల అనంతరం ప్రస్తుతం పరిస్థితులను మరింత దిగజారకుండా నిలువరించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలైతే కొనసాగుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మో జలసంధి ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు సానుకూలంగా కొనసాగాయి. ఖతార్ రాజధాని దోహాలో జరిగిన ఈ చర్చల్లో వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇరుపక్షాలు ప్రధానంగా చర్చించాయి. ఈ సమావేశం గురించి ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాజిద్ అల్ అన్సారీ పాత్రికేయులకు వివరిస్తూ ఇరు పక్షాల మధ్య జరిగిన పరోక్ష చర్చలు సానుకూలంగా ముగిశాయని చెప్పారు. ఈ చర్చల్లో ప్రధానంగా 14 అంశాల అవగాహన ఒప్పందంపై దృష్టి సారించామని చెప్పారు.

ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఒక సరికొత్త అత్యవసర కమ్యూనికేషన్ ఛానల్ ఏర్పాటుకు ఇరు పక్షాలు అంగీకరించాయన్నారు. దీంతోపాటు ఖతార్ బ్యాంకులలో స్తంభింపు చేసిన ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయడంతో పాటు వ్యూహాత్మక ప్రాంతమైన హార్మోజ్ జలసంధి భద్రత, లెబనాన్ అంతర్గత పరిస్థితులపై కూడా ఇరు పక్షాలు సుదీర్ఘంగా చర్చించాయని చెప్పారు. 2 రోజుల పాటు జరిగిన ఈ చర్చలకు పరోక్షంగా ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహించాయని తెలిపారు. చర్చల అనంతరం ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలేవీ జరగలేదని, అంతా మధ్యవర్తుల ద్వారానే సాగాయని పేర్కొన్నారు. ఇక మరోవైపు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయితుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇరాన్లో నిన్న ప్రారంభమయ్యాయి. ఖమేనీ అంతిమ సంస్కారాలు 6 రోజుల పాటు జరగనున్నాయి. టెహ్రాన్ నగరంలోని గ్రాండ్ మొసల్లా ప్రార్థనా మైదానంలో అధికారిక వీడ్కోలు కార్యక్రమం సమావేశాన్ని నిర్వహించారు. ఆ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఖమేనీకి నివాళులు అర్పించారు. పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంత్యక్రియలకు ఇరాన్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరపున ప్రతినిధి బృందం హాజరైంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ

0: చర్చలకు పరోక్షంగా ఖతార్ పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహించాయని తెలిపారు. చర్చల అనంతరం ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలేవీ జరగలేదని అంతా మధ్యవర్తుల ద్వారానే సాగాయని పేర్కొన్నారు. ఇక మరోవైపు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇరాన్ లో నిన్న ప్రారంభమయ్యాయి. ఖమేనీ అంతిమ సంస్కారాలు 6 రోజుల పాటు జరగనున్నాయి. టెహ్రాన్ నగరంలోని గ్రాండ్ మొసల్లా ప్రార్థనా మైదానంలో అధికారిక వీడ్కోలు కార్యక్రమం సమావేశాన్ని నిర్వహించారు. ఆ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఖమేనీకి నివాళులు అర్పించారు. పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంత్యక్రియలకు ఇరాన్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరపున ప్రతినిధి బృందం హాజరైంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరిటా, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ సయ్యద్ అతా హస్నైన్ అంత్యక్రియలకు హాజరైనట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తబా ఖమేనీ తన తండ్రి మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావడం లేదని ఆ దేశ అధికారులు వెల్లడించారు. భద్రతాపరమైన ముప్పులు, నిఘా సంబంధిత ప్రమాదాల నేపథ్యంలోనే ఆయన బహిరంగంగా కనిపించడం సురక్షితం కాదని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక గాజా ప్రాంతంలో మానవతా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, అత్యవసర మందుల కొరత తీవ్రంగా ఉందని అంతర్జాతీయ సహాయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. బాధిత ప్రజలకు నిరంతరాయంగా మానవతా సహాయం అందేలా అన్ని పక్షాలు సహకరించాలని ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. సహాయ కార్యక్రమాల కోసం మరింత ఆర్థిక సహకారం అందించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నాయి. యూరోపియన్ దేశాలు కూడా మధ్యప్రాచ్య పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గాజాకు తక్షణ మానవతా సహాయం అందించడంతో పాటు దీర్ఘకాలిక రాజకీయ పరిష్కారం కోసం అన్ని పక్షాలు చర్చలు కొనసాగించాలని యూరోపియన్ నాయకులు పిలుపునిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనడం ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రత, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని వారు స్పష్టం చేశారు. యుక్రెయిన్ రష్యా మధ్య ఘర్షణలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. గురువారం రోజు రష్యా యుక్రెయిన్పై భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లతో ఆ దేశ రాజధాని కీవ్ నగరంపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 17 మంది పౌరులు మృతి చెందగా 90 మందికి పైగా గాయపడ్డారు. కీవ్ నగరంలోని 30 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు పాల్పడింది. ముఖ్యంగా నివాస భవనాలు, పౌర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడులపై స్పందించిన రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ యుక్రెయిన్ ఇటీవల తమ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిపిన దీర్ఘశ్రేణి దాడులకు ప్రతిస్పందనగానే ఈ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ ప్రకటించిన 40 రోజుల దాడుల వ్యూహంలో భాగంగా రష్యాలోని కీలక చమురు శుద్ధి కేంద్రాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని రష్యా ఆరోపించింది. రష్యా దాడుల అనంతరం యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యా పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోందని ఆరోపించిన ఆయన తమ దేశం ఈ దాడులకు తగిన సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో యుక్రెయిన్ కు మరింత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలు, ఆయుధాలు, సైనిక సహాయం అందించాలని అమెరికా, నాటో సభ్య దేశాలను, ఐరోపా మిత్ర దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అమెరికాలో జన్మించిన ప్రతి చిన్నారికి కల్పించే జన్మతా పౌరసత్వం విధానాన్ని పరిమితం చేయాలన్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి ఒక్కరికి పౌరసత్వ హక్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ జన్మతా పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారు లేదా తాత్కాలిక వేసాలపై నివసిస్తున్న విదేశీయులకు అక్కడ జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం వర్తించకూడదని ఆయన నిర్ణయించారు. ముఖ్యంగా గ్రీన్ కార్డు లేని విదేశీయుల పిల్లలకు పౌరసత్వ హక్కు నిరాకరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే దీనిపై పలు రాష్ట్రాలు, పౌర హక్కుల సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించగా ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించిన దిగువ కోర్టులు ట్రంప్ ఉత్తర్వులను నిలిపివేయగా అమెరికా సుప్రీంకోర్టు కూడా అదే నిర్ణయాన్ని సమర్థించింది. అయితే జన్మతా పౌరసత్వం అంశంపై సుప్రీంకోర్టు తీర్పును కూడా డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. ఈ పౌరసత్వ నిబంధనను ధనిక విదేశీయుల పిల్లల కోసం రూపొందించలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా సుప్రీంకోర్టు తప్పు చేసిందని, ఈ సమస్య తప్పక పరిష్కారం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా పనామా కాలువపై కూడా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పనామా కాలువపై చైనా తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని స్పష్టం చేశారు. ఆ కాలువపై నియంత్రణను అమెరికా గతంలో పనామాకు అప్పగించడం చారిత్రాత్మక తప్పిదమన్నారు.
1: Tremendous amounts of money for years and years. And now China is trying to take over the Panama.

0: మా కెనాల్ అండ్ వి నాట్ గోయింగ్ టు లెట్ దట్ హ్యాపెన్.
1: ఐరోపా వ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవడంతో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రపంచ మహాసముద్రాలు కూడా చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదైన జూన్ నెలను నమోదు చేశాయి. 2023-24 ఎల్నినో సంవత్సరాల్లో నమోదైన ఉష్ణోగ్రతల కంటే ఈసారి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదయ్యాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక గత జూన్లో నమోదైన రికార్డు స్థాయి తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ఫ్రాన్స్లో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆ దేశ ప్రజారోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఫ్రాన్స్ వెల్లడించింది. జూన్ 22 నుంచి 28 వరకు ఒక్క వారంలోనే దాదాపు 9,000 మరణాలు నమోదయ్యాయని, ఇది అంతకుముందు వారంతో పోలిస్తే సుమారు 29% అధికమని తెలిపింది. ప్రైవేట్ నివాసాలు, ఆసుపత్రులు, వృద్ధుల సంరక్షణ కేంద్రాల్లో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ముఖ్యంగా ప్యారిస్ ప్రాంతంలో అత్యధిక పెరుగుదల నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ప్రైవేట్ నివాసాల్లో మరణాల సంఖ్య వారానికి 91% పెరిగిందని పబ్లిక్ హెల్త్ ఫ్రాన్స్ వెల్లడించింది. వృద్ధుల సంరక్షణ కేంద్రాల్లో మరణాలు 37%, ఆసుపత్రుల్లో దాదాపు 20% పెరిగినట్లు వెల్లడించింది. తీవ్ర వేడి కారణంగా డీహైడ్రేషన్, గుండెపోటు, మూత్రపిండాల సమస్యలు, ఇతర హీట్ వేవ్ సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఆసుపత్రుల్లో భారీగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు ఐరోపా దేశమైన మోల్దోవా ప్రధానమంత్రి అలెగ్జాండర్ మోంటెనో నిన్న తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఆయన మంత్రివర్గం కూడా రద్దయింది. 2025 నవంబర్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షురాలు మాయా శాండుకు చెందిన యూరోప్ అనుకూల పార్టీ ఆఫ్ యాక్షన్ అండ్ సాలిడారిటీ పీఐఎస్ విజయం సాధించిన అనంతరం ఆమె అలెగ్జాండర్ను ప్రధానమంత్రిగా నియమించారు. అయితే తన రాజీనామాకు గల కారణాలను అలెగ్జాండర్ ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. అధ్యక్షురాలు మాయా శాండు ఆయన రాజీనామాను ఆమోదించారు. త్వరలోనే కొత్త ప్రధానమంత్రిని నియమిస్తామని, అప్పటి వరకు అలెగ్జాండర్ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తారని తెలిపారు. కొత్త ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే ముందు పార్లమెంట్లోని వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు నిర్వహిస్తామని అధ్యక్షురాలు వెల్లడించారు. వెనిజువేలాలో జూన్ 24వ తేదీన సంభవించిన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 2,595 చేరుకోవడంతో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ 7 రోజుల జాతీయ సంతాపాన్ని ప్రకటించారు. ఈ విపత్తులో 12,000 మందికి పైగా గాయపడగా 189 భవనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. గత వారం కారాకస్ నగరానికి ఉత్తరాన 7.5, 7.2 తీవ్రతతో 2 శక్తివంతమైన భూకంపాలు సంభవించి విస్తృత స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించాయి. అనేక మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు, గాలింపు కార్యక్రమాలు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన స్విఫ్ట్ అబ్జర్వేటరీని కాపాడేందుకు కీలక రక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. క్రమంగా తన కక్షిని కోల్పోతున్న ఈ అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని మరింత ఎత్తైన కక్షిలోకి చేర్చేందుకు ప్రత్యేక వ్యోమనౌకను నిన్న విజయవంతంగా ప్రయోగించారు. నార్త్రోప్ గ్రుమన్ సంస్థ అభివృద్ధి చేసిన లింక్ అంతరిక్ష నౌకను పెగాసస్ రాకెట్ ద్వారా నిన్న మార్షల్ దీవుల నుంచి ప్రయోగించింది. ఈ లింక్ అంతరిక్ష నౌక సుమారు 4 రోజుల్లో స్విఫ్ట్ అబ్జర్వేటరీని చేరుకుని దాని కక్ష్యను సుమారు 240 కిలోమీటర్ల మేర పెంచనుంది. దీంతో గామారే విస్ఫోటనాలు, సూపర్నోవా పేలుళ్లు వంటి అత్యంత శక్తివంతమైన ఖగోళ ఘటనలను స్విఫ్ట్ అబ్జర్వేటరీ మరింత కాలం పరిశీలించే అవకాశం ఉంటుంది. 2004లో ప్రయోగించిన స్విఫ్ట్ అబ్జర్వేటరీ ఇటీవల సౌర తుఫాన్ల ప్రభావంతో వేగంగా ఎత్తు కోల్పోతోంది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ నాటికి భూ వాతావరణంలోకి ప్రవేశించి దగ్ధమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్విఫ్ట్ సేవలను కొనసాగించేందుకు చేపట్టిన ఈ కక్ష్య పెంపు మిషన్ కోసం నాసా $30 మిలియన్లు ఖర్చు చేస్తోంది. పాకిస్తాన్లోని ఖైబర్ పంక్తున్త్వా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక బస్సు లోయలో పడిన ప్రమాదంలో 40 మంది మరణించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో 8 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. బలూచిస్తాన్లోని క్వెటా నుంచి పెషావర్ వైపు వెళ్తున్న ఈ బస్సు ఖైబర్ పంక్తున్త్వా ప్రావిన్స్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాకు చేరుకున్న తర్వాత ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు విఫలం కావడంతో పర్వత ప్రాంతంలోని ఒక మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలియజేశారు. బాధితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని షెరాని జిల్లా డిప్యూటీ కమిషనర్ వలీ ఖాన్ ఖాకర్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈశాన్య థాయిలాండ్లో జరిగిన మరో ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తీర్థయాత్రకు బయలుదేరి రహదారి వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న సాధువుల మీదకు 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. బ్యాంకాక్ నగరానికి 600 కిలోమీటర్ల దూరంలోని ముక్తహాన్ ప్రావిన్స్ కు చెందిన 35 మంది సాధువుల బృందం రోడ్డుకు ఒక పక్కగా ఒకరు వెనుక ఒకరు వరుసగా నడుచు వెళ్తుండగా ట్రక్ వారి మీదకి దూసుకు వెళ్లింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఎలాంటి రాజీ ఉండదని భారత ఐక్యరాజ్య సమితి వేదికగా మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని

0: ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని, దాని అన్ని రూపాలను నిస్సందేహంగా ఖండించాలని పిలుపునిచ్చింది. ప్రపంచ ఉగ్రవాద నిరోధక వ్యూహం జీసీటీఎస్ 9వ సమీక్ష సందర్భంగా జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనయన్ హరీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని సమర్థించేందుకు ఎలాంటి కారణాలు వెతకకుండా దానిని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా కృషి చేయాలన్నారు. దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదానికి భారత్ బలవుతోందని, వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఎన్నో కుటుంబాలు సమాజాలు తీవ్రంగా నష్టపోయాయని హరీష్ పేర్కొన్నారు.
1: Irrespective of any grievance, political cause or strategic calculation, terrorism in all its forms and manifestations must be condemned unequivocally. India would like to underline 6 key priorities. First, the international community must reject double standards in countering terrorism. Second, countering terror financing and strengthening implementation of FATF standards is vital. Third, misuse of new and emerging technologies by terrorists demands urgent attention. Fourth, the victims of terrorism must get the dignity and rehabilitation that they deserve. Fifth, international cooperation and capacity building efforts must be aligned to the requirements of the benefiting country. And sixth, India condemns all acts motivated by prejudice or phobias directed against ethnicity, nationality, geography, faith, or race.
0: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు రానున్న రోజుల్లో మరింత ఆందోళనకరంగా మారనున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణమండల ప్రాంతంలో కొనసాగుతున్న ఎల్నినో పరిస్థితులు రానున్న రోజుల్లో అత్యంత వేగంగా బలపడనున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు, కరువు, అకాల భారీ వర్షాలు, వరదలు వంటి విపరీతమైన వాతావరణ మార్పులు సంభవించే ప్రమాదం ఉందని వెల్లడించింది. నిన్న విడుదల చేసిన WMO గ్లోబల్ సీజనల్ క్లైమేట్ అప్డేట్ నివేదికలో జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఎల్నినో మరింత బలమైన దశలోకి ప్రవేశించి తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్న మరో ప్రోగ్రామ్ లో సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అని చెప్పేసి. సో చాలా మంది కూడా ఆన్సర్లు అయితే పంపించేశారు. సో మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కళ్ళ నుంచి అప్పలరాజు గారు, హాయ్ దీపు గారు ఎలా ఉన్నారు, చాలా రోజుల తర్వాత వచ్చారు, జోరుగా హుషారుగా చాలా మంచి విషయాలు చెప్పారు అంటూ ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు

అంటే గనక అబ్దుల్ కలాం గారు పెద్ద పరిమి నుంచి పంపిస్తున్నారు అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. పుస్తక పట్టణం గురించి చాలా బాగా చెప్పారు అంటూ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే జగిత్యాల అయ్యప్ప కాలనీ నుండి ప్రకాష్, సుజాత, చోటు, శ్రీజన్, కార్తికేయ, తనయ్, మనీష్, రజిత పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కనకారావు గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనవాడ నుండి సుంకన్న పండు, భూదేవి, పునీత్, నాగార్జున, హర్షవర్ధన్ పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గడిగే తిమ్మప్ప, గడిగే సరోజ, రాఘవేంద్ర కాలనీ, ఎమ్మిగనూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే మంగళగిరి నుంచి జయ గారు పంపిస్తున్నారు, గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దీపు గారు గుడ్ మార్నింగ్, చాలా రోజులైంది మీ వాయిస్ విని, ఉదయం నుంచి మంచి పాటలు వేస్తున్నారు అంటూ రాజేష్ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోటీశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, చాలా రోజుల తర్వాత వచ్చారు, బాగున్నారా అంటూ. జోరుగా హుషారుగాలో పుస్తక ప్రాముఖ్యత గురించి శ్రోతలకు చాలా బాగా చెప్పారు అంటూ పంపిస్తున్నారు. మా వేటపాలెంలో పెద్ద గ్రంథాలయం ఉంది, పిల్లలకు పెద్దలకు చదువుకునే వారు కూడా వచ్చి సద్వినియోగం చేసుకుంటున్నారు అంటూ పంపిస్తున్నారు, అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వాణి హారిక బేహాపురం ఒరిస్సా నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ రాఘవమ్మ, రేఖ, సాయిమోనిక పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు మీరు. ఎనీవే నెక్స్ట్ అనంతపురం నుంచి మస్తాన్ బాషా ఇమంబి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ మార్నింగ్ దీపు మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ మేడం అంటూ పంపిస్తున్నారు వేదమూర్తి రెడ్డమ్మ విఖ్యాత్, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11న జరుపుకుంటాం అన్నమాట. సో హరివిల్లు ప్రోగ్రామ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, భారతదేశంలో ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజ్య దీపు అని మనం ఉన్నాం హార్వెల్ ప్రోగ్రామ్. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, భారతదేశంలో ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి అని చెప్పేసి. సో చాలామంది అయితే ఆన్సర్లు పంపించారు. కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించేశారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే అబ్దుల్ కలాం పెద్దపరిమి నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే హాయ్ అండి అంటూ అక్కరపాక నుండి రమా గారు పంపిస్తున్నారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే కిరణ్మయి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అలాగే తిరుపతి నుండి మురళి మట్టెద్దుల గారు పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే గడిగే తిమ్మప్ప గడిగే సరోజ రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగనూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ వెంకట చలపతి పంపిస్తున్నారు అనంతపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే శ్రీహరి గారు హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అంటూ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే నెక్స్ట్ హారిక బెర్హాంపూర్ ఒరిస్సా నుంచి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు, అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ పంపిస్తున్నారు కృష్ణబాబు ఫ్రమ్ అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు.

అండ్ అలాగే ఎంఎస్ దుర్గారావు గారు బుక్స్ గురించి బాగా చెప్పారు మేడం. నేను కొన్ని రంగనాయకమ్మదేనా న్యాయం బుక్ బాగుంది అంటూ పంపించారనమాట. ఎనివే, నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు. ఎనివే, నెక్స్ట్ ఎవరు అంటే దీపు గారు గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. కొనకొండ రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే ఉమాదేవి, చౌడమ్మ, పద్మావతి అండ్ విఎస్ఎన్ నూరమ్మ పంపిస్తున్నారు అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే మీరు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లు, ఇది హరివిల్లు ప్రోగ్రామ్ అంటే ఇలాంటి క్వశ్చన్లు అడగాలి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటూ మల్లికార్జున గారు విజయవాడ నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు మ్యామ్ అంటూ పంపించేస్తున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పిఎస్ రంగారావు గారు వెస్తాంబరం చెన్నై నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అవన్నీ ఏంటో కూడా క్లియర్గా పంపించేశారు అనమాట. అండ్ అలాగే రాజు ఏలూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాఘవేంద్ర రెడ్డి కాకినాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మీ ప్రశ్నకి సమాధానం అంటూ పంపించారు బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే వేటిపాలెం దగ్గర రామానగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు పంపించేశారు. ఇనివి నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరావు గారు పంపిస్తున్నారు, అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సుంకన్న పండు భూదేవి పునీత్ నాగార్జున హర్షవర్ధన్ కొంగనపాడు కర్నూలు మండలం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ అంటూ పంపిస్తున్నారు విఖ్యాత్ చిత్తూరు నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రాఘవేంద్ర రెడ్డి కాకినాడ నుంచి గుడ్ మార్నింగ్ మేమ్ అంటూ పంపిస్తున్నారు. అగైన్ ఎనివే, మీది రైట్ ఆన్సర్ అని చదివేసానండి, మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారా? ఎనివే, ఇందుకే ఆన్సర్ ఏంటి అంటే భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అంటే 8 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ తెలుసు కదా, 0866243884. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపో.

0: Jyoti FM 101.3. ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటోంది.
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నాణ్యతలో రాజీ లేదు,
4: ధరలో సాటి రాదు,
3: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
4: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
3: విజయ వంట నూనెలు.
0: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్

టీవీ మురళీకృష్ణ ఎంటి గారి. మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి. త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు క్లానిక్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.

అసలు అయితే వచ్చేసినాయి అన్నమాట. సో ఎవరు పంపించారు అంటే కనుక కనకారావు గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అబ్దుల్ కలాం గారు పెద్ద పరిమి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు నుండి సుంకన్నపండు భూదేవి పునీత్ నాగార్జున హర్షవర్ధన్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రామానగర్ నుంచి బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు. నెల్లూరి వెంకటరావమ్మ గారు రైట్ ఆన్సర్, అలాగే గురుజాల గుంటూరు నుంచి పంపిస్తున్నారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గడిగే తిమ్మప్ప గడిగే సరోజ రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగనూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హారిక కారు బెర్హాపూర్ ఒరిస్సా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట, సో అవన్నీ కూడా నేను చెప్తాను. అందుకంటే ముందు ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను, సాంగ్ తర్వాత రిమైండింగ్ మెసేజెస్ ఎవరెవరు పంపించారో చదువుతాను. సో వింటూ ఉన్నాను వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

అడిగేశాను కదా హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు అని చెప్పి. సో చాలా ఆన్సర్

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజే దీపు. సో ఇంకా చాలా మంది అయితే ఆన్సర్లు పంపించేశారు హాకీ మాంత్రికుడు ఎవరు అని అడిగాను కదా ఆ క్వశ్చన్కి. సో నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఉమాదేవి, చౌడబ్బ, పద్మావతి, విఎస్ఎన్ నూరమ్మ, బెల్లుగుప్ప అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. అలాగే శ్రీహరి గారు హిందూపూర్ టీచర్స్ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పైడి రాజు గారు పంపిస్తున్నారు, జస్ట్ హాయ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు. నెక్స్ట్ ఎవరు అంటే కోనకొండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్.

పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే ఇంద్రాక్షి చాందిని, రాయగడ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. అండ్ అలాగే అక్కరపక్క నుండి రమా గారు రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, కోనేరు విష్ణు, అయ్యప్ప నగర్, విజయవాడ నుంచి పంపిస్తున్నారు. ఓకే, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరంటే జగిత్యాల అయ్యప్ప కాలనీ నుండి ప్రకాష్, సుజాత, చోటు, శ్రీజన్, కార్తికేయ, తనయ్, మనీష్, రజిత పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ దేవసేన గారు తిరుపతి నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సంహిత హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ జాడాల అనిల్, మాధవి ఫ్రమ్ పాలవంచ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సాయి శిరీష తిరుపతి నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. జస్ట్ ఇప్పుడే ట్యూన్ చేసామంట పంపిస్తున్నారు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే కనుక గుత్తి రోడ్డు రాణినగర్ అనంతపురం, అనంతపురం జిల్లా నుంచి పంపిస్తున్నారు అనమాట, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ మ్యామ్. నెక్స్ట్ ఓ సాంగ్ రిక్వెస్ట్ అడుగుతున్నారు ఎవరంటే ఎన్ఎస్ రాఘవేంద్ర రెడ్డి గారు కాకినాడ నుంచి, అని మీరు రైట్ ఆన్సర్ కూడా పంపించేశారనమాట. సో రాంగ్ సాంగ్ రిక్వెస్ట్లు అయితే అసలు తీసుకోవట్లేదు. ఎనీవే మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో నేను రివీల్ చేసేస్తున్నాను. హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తాము అంటే ఆన్సర్ ఈస్ ధ్యాన్ చంద్ అనమాట. సో ధ్యాన్ చంద్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎనివే మరి స్టూడియోలో టైం చూస్తే 10:42:58 కావస్తుంది. మరి ఈ రోజుకి మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఈరోజు బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడుకున్నాం, అంటే చాలా యూజ్ఫుల్ అయ్యేవి, అలాగే బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ అంటే స్పెషల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక షోలో ఇంకొక బోల్డ్ అని విషయాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను అనమాట. అంటిల్ దెన్ అందరూ కూడా జాగ్రత్త, అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: సమయం 10:45 కావస్తుంది. ఇప్పుడు వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ డి అనూష గారు అందించే వివరాలు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ డి అనూష గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ డి అనూష గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా వర్షాకాలం వచ్చింది అంటే రకరకాల ఆరోగ్య సమస్యలు చెబుతూ ఉంటారండి, అంటే జ్వరాలని, జలుబులని, దగ్గని, ఇలా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు చెబుతూ ఉంటారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య సమస్యల పట్ల మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒకసారి వివరించండి.
3: నమస్కారం అండి.

0: మనకి వర్షాలు మనగానే ఆహ్లాదం ఉంటుంది, కానీ దాంతోపాటే చాలా రకాల ఆరోగ్య సమస్యలు కూడా వర్షాలు కారణమవుతాయండి. మెయిన్ గా ఫస్ట్ తాగునీటి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలండి. వర్షాకాలంలో నీరు కలుషితమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మనకి వర్షం తర్వాత నీరు క్లియర్ గా అనిపిస్తుంది, కానీ దాంట్లో రకరకాల సూక్ష్మజీవులు అనేవి ఉంటాయండి. సో ఖచ్చితంగా మనం మరిగించి చల్లార్చిన నీటినే తాగాలి వర్షాకాలంలో. తర్వాత ఈ రోడ్డు పక్కన లభించే జ్యూసెస్ కానీ, ఐస్ కలిపిన జ్యూసెస్ కానీ, డ్రింక్స్ ఇలాంటివన్నీ మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయటం మంచిది. తర్వాత ఇంట్లో వాటర్ ట్యాంక్స్ ని వీటిని శుభ్రంగా, అంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందుగానే మనం వాటిని అన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవటం అనేది చేసుకోవడం మంచిదండి. మెయిన్గా నీరు కలుషితం అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని ఏరియాస్లో మనకి ఇంకా ఓపెన్ డెఫికేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నీరు కలుషితం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు క్లోరినేషన్, ఇవన్నీ చాలా ఎక్కువగానే చేస్తారు. కానీ మనం కూడా మరిగించినప్పుడు ఈ వైరస్ కానీ బ్యాక్టీరియాలు కానీ వృద్ధి చెందకుండా ఉంటాయి, తద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి మనం కాపాడుకోవచ్చు. తర్వాత రెండోది ఆహార శుభ్రత అండి. ఈ వర్షాకాలంలో ఎక్కువగా వేడిగా వండిన ఆహారం మాత్రమే తీసుకోవడం మంచిదండి. ప్లస్ మనకి పండ్లు కూరగాయలు ఇవన్నీ కూడా బాగా కడిగి శుభ్రపరిచిన తర్వాతే తీసుకోవాలి. బయట కట్ చేసి పెట్టిన పండ్లు కానీ లేకపోతే ఈ స్ట్రీట్ ఫుడ్ కానీ వీటన్నిటిని తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే మనకి ఈ వర్షాకాలంలో ఇటు ఆహారం అయితే కానివ్వండి, నీరు అయితే కానివ్వండి, ఏదైనా సరే మనకి ఫుడ్ పాయిజనింగ్ అనేది, అంటే టైఫాయిడ్ విరోచనాలు ఇలాంటివి ఎక్కువగా ప్రబల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటికి ఏంటంటే మనకి ఆహార శుభ్రత, నీటి శుభ్రతతో పాటు మనం బయట నుంచి రాగానే మనం చేతుల్ని సోప్తో కడుక్కోవడం, తర్వాత భోజనానికి ముందు టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత మన చేతుల్ని సోప్తో కడుక్కోవడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మనకి ఈ ఫుడ్ పాయిజనింగ్ లాంటి దాని నుంచి జాగ్రత్త పొందొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అండి, ఈ వర్షాకాలంలో బయట వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే దగ్గు, జలుబు ఇలాంటివన్నీ రెస్పిరేటరీ వైరసెస్ ఎక్కువగా ఉంటుంటాయి. సో వీటన్నిటి నుంచి కూడా మనం ఈ హ్యాండ్ హైజీన్తో మనం ఈ దగ్గు జలుబు వంటి వాటి నుంచి కూడా మనం రక్షణ పొందవచ్చు. సో కంపల్సరీ ఇంట్లోకి అడుగు పెట్టగానే మనకి చేతులు కడుక్కోవడం, తర్వాత ఈ బయట ఎక్కడైనా మనం ఏదైనా పట్టుకుని టాయిలెట్స్ వాటికి వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే మనం చేతులు కడుక్కోవడం వంటివి చేస్తే ఇటు ఈ విరోచనాలు టైఫాయిడ్ లాంటివే కాకుండా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రెస్పిరేటరీ వైరసెస్ నుంచి కూడా మనం రక్షణ పొందొచ్చండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దోమలు. మెయిన్గా ఈ వర్షాకాలంలో దోమల వృద్ధి ఎక్కువగా ఉంటుందండి. సో దోమల నియంత్రణ కూడా మనకు వీలైనంత వరకు మనం చేసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు మనకి కంట్రోల్ చేస్తారు ఈ దోమల మందు కొట్టడం ఇలాంటివన్నీ. కాకపోతే మన ఇంటి చుట్టుపక్కల మన ఇంటిలో మనం చూసుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్ అండి. అంటే మెయిన్గా ఈ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటివి, ఈ జ్వరాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి దోమల వల్ల వ్యాప్తి చెందే జ్వరాలు. సో ఇవన్నీ మనకి ఇవి దోమల ద్వారా వ్యాప్తి చెందే జ్వరాలండి. ఇంటి చుట్టూ వర్షాకాలంలో నీరు స్టాగ్నెంట్గా ఉండకుండా, నిల్వ ఉండకుండా చూసుకోవటం వల్ల ఈ దోమల వ్యాప్తి మనం చాలా వరకు నియంత్రించవచ్చు. మంచి నీటి నిల్వల్లో మనకి డెంగ్యూ దోమలు పెరిగే అవకాశం ఎక్కువ అండి. మిగతా దోమలు మామూలు బయట మురుగు నీటిలో వాటన్నిటిలో పెరిగినాయి, డెంగ్యూ దోమలు మరీ పర్టికులర్గా మంచి నీటి నిల్వ ఉండే వాటిల్లో కూడా పెరుగుతుంటాయి. సో మనకి మన ఇంటి చుట్టుపక్కల అంటే చిన్న చిన్న కొంతమందికి బకెట్స్లో వాటర్ పెట్టుకోవడం కానీ, లేకపోతే కొన్ని చిన్న చిన్న ట్యాంక్స్ పెట్టుకోవడం కానీ, ఇలాంటి పైన ఓవర్ హెడ్ ట్యాంక్స్ వీలు లేని వాళ్ళు ఇలాంటివి చేస్తుంటారు. కాబట్టి ఆ నీటికి పైన ఖచ్చితంగా మూత ఉంచడం, ప్లస్ ఎప్పటికప్పుడు మనం నీళ్లు మార్చుకోవటం వంటివి చేయటం మంచిది. తర్వాత ఈ కూలర్లు వాడేప్పుడు, ఈ పూల కుండీలు వీటిల్లో ఉండే నీరు కూడా ఎప్పుడు వీక్లీ వన్స్ వాటిని శుభ్రపరచుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల ఈ దోమల వ్యాప్తిని మనం తగ్గించుకోవచ్చు. దోమల వ్యాప్తిని తగ్గించడం తర్వాత మనకి దోమలు కుట్టకుండా, అంటే ఈ దోమ మస్కిటో నెట్స్ కానీ ఇలాంటి రిపెలెంట్స్ ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి కదండి, అవి యూజ్ చేయటం. తర్వాత పిల్లలకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఫుల్ హ్యాండ్స్ అంటే మొత్తం బాడీ అంతా కవర్ అయ్యి ఉండేట్టుగా బట్టలు వేయటం వల్ల వాళ్ళకి దోమల నుంచి కొంచెం ఎక్స్ట్రా రక్షణ పొందుతారు. సో కంపల్సరీ పిల్లలకి ఇలా ఫుల్గా కవర్ చేసి ఉంచటం. డెంగ్యూ దోమ మార్నింగ్ టైంలో కూడా కొడుతుందండి, ఓన్లీ నైట్ టైమే కాదు. సో మార్నింగ్ టైమ్స్లో కూడా ఇలాగ పిల్లలకి, చిన్నపిల్లలకి ఇలాగా మనకి ఫుల్గా బట్టలు వేసి కవర్ చేయటం ఇంపార్టెంట్ అండి.
1: రాత్రిపూటే కాకుండా పగలు,
0: పగలు డెంగ్యూ దోమ పర్టికులర్ గా మనకి పగలే ఎక్కువగా కొడుతుందండి. మిగతావన్నీ ఎక్కువ నైట్ ఉన్నా మనకి డెంగ్యూ దోమ అనేది పగలే ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని పగలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ గా మన ఇంటి దగ్గర ఎక్కువగా ఈ కొబ్బరి బొండాలు తాగేసి ఉంటాయి, అది మెయిన్ సోర్స్ ఆఫ్ ఈ డెంగ్యూ ఇన్ఫెక్షన్ డెంగ్యూ దోమలకు అండి. సో ఆ కొబ్బరి బొండాలు తాగేసి పక్కన అలా పడేయటం వల్ల దాంట్లో వర్షం నీరు చేరి ఆ నీరు మనకి దోమల వ్యాప్తికి కారణమవుతుంది. సో అలాంటివి ఏమన్నా మనం చూస్తే వెంటనే వాటిని తీసేయటం, ఇలాంటివి చేయటం వల్ల మనం దోమల వ్యాప్తి మన ఇంటి దగ్గర మనం పెరగకుండా చూసుకోవచ్చు.
1: టైర్లలో కూడా
0: టైర్లు అలా ఎటువంటి

ఇవన్నీ ఏంటంటే వర్షం నీరు మంచి నీరే, కాకపోతే ఆ మంచి నీళ్ళల్లో కూడా మనకి ఈ దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని కూడా లేకుండా చూసుకోవాలి. ఒకవేళ వర్షంలో తడిస్తే పొల్యూషన్ వల్ల చాలా రకాల కెమికల్స్ ఆ నీటితో పాటు ఉంటాయండి. సో మనం వర్షం నీరు మంచిదే అనుకుంటాం, కానీ ఈ పొల్యూషన్ వల్ల ఆ కెమికల్స్ వల్ల మనకి జుట్టు పాడే అవకాశం ఉంటుంది. సో వెంటనే తలస్నానం చేయటం మంచిది. తర్వాత ఇంటికి రాగానే వెంటనే బట్టలు మార్చేసుకొని పొడి బట్టలు వేసేసుకోవడం మంచిది. తర్వాత సాక్స్లు కానీ చెప్పులు కానీ తడిచినవి ఎక్కువసేపు ఉంచుకోకుండా ఉండాలి. ఇవి ఎక్కువసేపు తడిచిన సాక్స్ కానీ తడిచిన చెప్పులు షూలు ఉంచటం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి వెంటనే మనం ఇంటికి రాగానే ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని మన పాదాలని డ్రైగా ఉంచుకోవాలండి. వేలి సందుల్లో డ్రైగా ఉంచుకోవాలి, లేకపోతే ఆ వేలి సందుల్లో మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చేరి జరిగే అవకాశం ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఈ పిల్లలు వృద్ధులు వీళ్ళకి ఎక్కువగా ఈ మోషన్స్ కానీ జ్వరం దగ్గు జలుబులు లాంటివి వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే మనకి డాక్టర్ని కలవటం మంచిదండి. ప్లస్ మెయిన్గా ఇవన్నిటికీ మనకి రాకుండా ఎలా చూసుకోవచ్చు అంటే మెయిన్ ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పెంచుకోవడం అంటే ఎలా అంటే సరైన నిద్ర, 7 నుంచి 8 గంటలు నిద్ర, డైలీ ఎక్సర్సైజ్, పండ్లు కూరగాయలు ఇవి తీసుకోవటం, తాజా పండ్లు కూరగాయలు తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి మనకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం తగ్గుతుందండి. తర్వాత మెయిన్గా మనకి డయాబెటిక్ పేషెంట్స్లో మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటేనండి, వీళ్ళు మెయిన్గా మనకి పాదాల సంరక్షణ మెయిన్గా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఇందాక అనుకున్నట్టుగా తడిస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్లో చిన్న దోమ కుట్టి వాళ్ళు ఒక జస్ట్ దొరదొచ్చి గోకినా కూడా అక్కడ ఇన్ఫెక్షన్ చేరే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ పాదాల సంరక్షణ అనేది మెయిన్గా చూసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్. ఈ వర్షాకాలంలో కొంచెం చిన్న చిన్న గాయాలు అయినా పగుళ్ళున్నా ఏమన్నా లైట్గా ఎర్రబడినా వెంటనే డాక్టర్ని కలవాలండి. ఎందుకంటే సెల్యులైటిస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం ఈ వర్షాకాలంలో. ఒకటి చర్మం పొడారిపోతుంది ఈ వర్షాకాలంలో, ప్లస్ ఇలాంటి చిన్న చిన్న ఏమైనా దోమలు లాంటివి ఏమన్నా వాలినప్పుడు అలా గోకినప్పుడు ఇలాంటి ఈ పుండ్లు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. తడిస్తే వెంటనే మనం ఈ సాక్సెస్ కానీ ఏవైనా మనకి వెంట వేరే ఎక్స్ట్రా పేర్ తీసుకొని వెళ్ళటం మంచిది. బయటకు వెళ్ళినప్పుడు ఆ గంట 2 గంటలు మనకి ఆ తడిచిన సాక్సులతో ఉన్న ఈ డయాబెటిక్ పేషెంట్స్కి ఇబ్బంది మొదలవ్వచ్చు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఒకసారి స్టార్ట్ అయ్యాయంటే మనకి డయాబెటిక్ పేషెంట్స్ లో తగ్గడం కష్టం. సో రాకుండా చూసుకోవాలి. ఎక్స్ట్రా పేర్ ఆఫ్ సాక్స్ అవి ఉంచుకోవడం మంచిదండి. తర్వాత ఈ ఫుట్ ఇన్ఫెక్షన్సే కాకుండా జనరల్ ఇన్ఫెక్షన్స్, ఇందాక అనుకున్నట్టుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి డయాబెటిక్ పేషెంట్స్లో కొంచెం ఎక్కువ, సాధారణ ప్రజల కన్నా డయాబెటిక్స్లో కొంచెం ఎక్కువ చూస్తుంటాం. సో వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ అంటే జ్వరం దగ్గు ఇలాంటివి వస్తుంటాయి కాబట్టి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. వచ్చిన వెంటనే మళ్ళీ వైద్యుడిని కలవాలండి. అంతే తప్ప స్వయంగా యాంటీబయాటిక్స్ వాడటం 2-3 రోజులు చూద్దాంలే అనేసి వదిలేయటం చేయకుండా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు చూసి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన యాంటీబయాటిక్స్ వాడటం మంచిది. తర్వాత మనకి వ్యాయామం అది కొంచెం తగ్గుతుంది వర్షాకాలంలో, ఎందుకంటే సమ్మర్ అంతా బయటకు వెళ్ళి వాకింగ్ అనో లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఈ వర్షం వల్ల బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలామందికి వ్యాయామం తగ్గిపోతుంది. షుగర్స్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ పెరిగితే వెంటనే డాక్టర్ని కలిసి మెడిసిన్ మార్చుకోవడమా లేకపోతే ఏంటనేది చూసుకోవాలి. సో అందుకని ఈ వర్షాకాలంలో కొంచెం ఎక్కువగా షుగర్ చెకప్స్ చేసుకోవడం మంచిది. తర్వాత ఎక్కువ ఆహారంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో చాలా మంది టెంప్ట్ అవుతారు ఈ బజ్జీలని లేకపోతే ఇలా పునుగులు ఇలాంటివి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచుతాయి, ప్లస్ షుగర్ లెవెల్స్ని పెంచుతాయి, ప్లస్ టీ కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. ఈ వర్షంలో వేడిగా తాగాలని చెప్పి టీ కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. అది కూడా అంత మంచిది కాదు వాళ్ళకి. చక్కెర కలిపినవి ఇవి అస్సలు తీసుకోకూడదు. తర్వాత పర్టికులర్గా మనకి దాహం తక్కువ ఉంటుందండి ఈ వర్షాకాలంలో. ఆ దాహం తక్కువ ఉండడం వల్ల నీరు తక్కువగా తీసుకుంటారు. సో ఇది డిహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా డయాబెటిక్ పేషెంట్స్లో డిహైడ్రేషన్ అనేది అసలు మంచిది కాదు. ఎందుకంటే మనకి ఈ వర్షాకాలం చలికాలంలో ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ చూస్తుంటాం. సమ్మర్లో డిహైడ్రేషన్ చెమట రూపాన పోయి ఈ డిహైడ్రేషన్ వస్తుంది. ఈ వర్షాకాలం చలికాలంలో వాటర్ ఇంటేకే తగ్గి మనకి డిహైడ్రేషన్, దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తుంటాయి డయాబెటిక్ పేషెంట్స్లో.
ప్లస్ తర్వాత డయాబెటిక్ పేషెంట్స్లో డాపాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్ ఒక రకం మందు అనమాట, యూరిన్ ద్వారా షుగర్ని తీసేస్తుంది. ఆ మందులు వాడే వాళ్ళకి డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు పర్టికులర్గా మందు వాడుతున్న వాళ్ళు ఇంకాస్త జాగ్రత్తగా మంచినీళ్ళు తీసుకోవడం, అంటే దాహం అయినా అవ్వకపోయినా కూడా మంచినీరు అనేది తగ్గకుండా చూసుకోవాలండి. లేకపోతే ఈ మందులు వాడే వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో

0: ఖచ్చితంగా మనం సరిపడా వాటర్ తీసుకుంటున్నామా లేదా అనేది గమనించుకోవాలి. అంటే ఒక బాటిల్ పెట్టుకుని లేకపోతే ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది చూసుకొని తీసుకోవాలి. తర్వాత వ్యాయామం, ఇందాక అనుకున్నట్టుగా వర్షాకాలం వల్ల వ్యాయామం బయటికి వెళ్ళలేకపోయినా ఇంట్లో అయినా కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాలు నడక లేదంటే తేలికపాటి యోగాసనాలు వేయటం కానీ లేకపోతే ఇంట్లో చేయగలిగిన వ్యాయామాలు ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. లేకపోతే ఆల్రెడీ మనకి ఈ వర్షాకాలం చలికాలంలో సమ్మర్లో ఉన్నంత మెటబాలిజం ఉండదు, మన బాడీయే కొద్దిగా
1: స్లో అవుతుంది.
0: మెటబాలిజం స్లో అవుతుంది. ప్లస్ మనం ఇంకా ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ తగ్గించడం వల్ల ఈ షుగర్ లెవెల్స్ అనేది బాగా పెరిగిపోతాయి. ప్లస్ ఈ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. తర్వాత మనం ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల కూడా ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి. ఏదన్నా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనకి ఏమన్నా ఈ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి మోషన్స్ లాంటివి అయినప్పుడు అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలిసి కిడ్నీ మీద ఏమన్నా పడుతుందా అంటే ఇలా మోషన్స్ వామిటింగ్స్ ఎక్కువైనప్పుడు ఈ డయాబెటిక్ పేషెంట్స్లో కానీ నార్మల్ వాళ్ళలో కూడా ఉంటుంది రిస్క్, కాకపోతే డయాబెటిక్ పేషెంట్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ కిడ్నీ మీద పడే అవకాశం ఉండండి, క్రియాటిన్ పెరగటం ఇలాంటివి డిహైడ్రేషన్ వల్ల, అదేమన్నా ఉందా లేదా అని చూసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే దగ్గు జలుబు లాంటివి కూడా వీళ్ళలో షుగర్ కంట్రోల్ లేని వాళ్ళలో కొద్దిగా ఎక్కువగా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముందే అశ్రద్ధ చేయకుండా మనం ఫస్టే ట్రీట్మెంట్ తీసుకుంటే అవి సీరియస్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఎప్పుడు డాక్టర్ని కలవాలి అంటే ఇవి ఎప్పుడు ఓకే ఇది వదిలేయచ్చులే, ఒకటి 2 రోజులు చూడొచ్చులే అనుకుని, అంటే ఖచ్చితంగా 2 3 రోజుల కన్నా ఎక్కువగా జ్వరం ఉన్నప్పుడు, తీవ్రంగా వాంతులు లేదా తీవ్రంగా మోషన్స్ అంటే 5 6 లేదా 10 అట్లా మోషన్స్ అవుతాయి ఒకే 6 గంటల్లో అట్లాగా, అలాంటప్పుడు మనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏదైనా ఉంటే, తర్వాత డెంగ్యూ లక్షణాలు అంటే హెడ్ఏక్, తీవ్రమైన జ్వరంతో పాటు తీవ్రమైన హెడ్ఏక్ కానీ నడుము నొప్పి కానీ ఇలాంటి జ్వరంతో పాటు ఇలాంటిది ఏదన్నా ఉండే విపరీతమైన చలితో కనుక జ్వరం వస్తుంటే అలాంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలిసి ఆయన పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ తీసుకోవాలండి.
1: డాక్టర్ అనుష గారు, ఇప్పుడు మామూలుగా మామూలు వాళ్ళకంటే డయాబెటీస్ పేషెంట్లకి ఈ వర్షాకాలంలో దోమకాటు వల్ల జ్వరం వచ్చింది అనుకోండి, వీళ్ళకి వైద్యం ఎలా అంటే మామూలు వాళ్ళతో కంటే కాకుండా కొంచెం ప్రత్యేకంగా వీళ్ళకి వైద్యం చేయాలి ఏమన్నా?
0: ప్రత్యేకంగా వైద్యం కాదండి, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు డయాబెటిక్ పేషెంట్స్, ఎల్డర్లీ డయాబెటిక్ పేషెంట్స్లో మనం చాలా మందికి రక్తం పలచబడే మందులు వాడుతుంటాం. సో డెంగ్యూ జ్వరాల్లో ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మందుల్ని ఆపమంటాం. సో అది ఏ జ్వరము అని తెలుసుకొని ఆ జ్వరాల్లో ఏ జ్వరం, మలేరియా కానివ్వండి డెంగ్యూ కానివ్వండి, వీటిల్లో బీపీ తగ్గే అవకాశం ఉంటుంది డిహైడ్రేషన్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల. సో ఆ బీపీని చూసుకొని బీపీ బిల్లలు ఆపడమో లేకపోతే తగ్గించడం లాంటిది చేయాల్సి ఉంటుంది. సో ఈ మార్పుల కోసం మనం డయాబెటిక్ పేషెంట్స్లో ఏదన్నా జ్వరం కానీ ఏమన్నా వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఖచ్చితంగా డాక్టర్ని కలవమంటాం. మామూలు వాళ్ళకి ఏంటంటే ఈ మెడిసిన్ ఏవి ఉండవు కాబట్టి జస్ట్ వాళ్ళు ఆ ఫీవర్ వరకు శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఆపాల్సినవి ఉంటాయి, తగ్గించాల్సినవి ఉంటాయి కాబట్టి కంపల్సరీ డాక్టర్ని కలవాలి.
1: ధన్యవాదాలు డాక్టర్ డి అనుష్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 91 54. 91 54.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. తూర్పు తీరంలో పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థ షిప్ బిల్డింగ్ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కేంద్రం పరిశ్రమలతో సమన్వయం చేసుకుంటున్నట్లు రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర పోర్టులు షిప్పింగ్ అంతర్గత జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ను ఢిల్లీలో ఆయన కార్యాలయంలో మంత్రి కలిశారు. రాష్టంలో చేపడుతున్న మారిటైమ్ అభివృద్ది కార్యక్రమాలపై ఆయనతో చర్చించారు. ఏపీలో మారిటైమ్ ఎకోసిస్టమ్ అభివృద్దికి సహకరించాలని కోరారు. పౌర సరఫరాల సేవల్లో పారదర్శకత జవాబుదారీతనం తీసుకొచ్చేలా గుజరాత్ రాష్టంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పథకాన్ని రాష్టంలోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల

మనోహర్ పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబుతో కలిసి ఆయన గుజరాత్లోని గాంధీనగర్, అహ్మదాబాద్ నగరాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరును పరిశీలించారు. అనంతరం గుజరాత్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న ధరల పతనం సమస్యపై అధ్యయనం చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ కమిటీలో ఆ సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు, రాష్ట ఉద్యాన విశ్వవిద్యాలయ నిపుణులు, రాష్ట అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ అంశంపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగర్ మండలం మునికూడలి గ్రామంలో

ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ అంశంపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగర్ మండలం మునిక్కూడలి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను దృష్టి సారించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో దేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2026లో బొగ్గు దిగుమతులు గతేడాదితో పోలిస్తే 12.95% తగ్గాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించిన బొగ్గు దిగుమతులు 24.89% మేర తగ్గడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

చంద్రబోస్ లిరిక్స్ అందించగా కేకేబడిన అద్భుతమైన పాట అయితే వినిశారు అశోక్ మూవీ నుంచి. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు విద్యుత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే నగేష్ మాట్లాడతాను. స్టూడియోస్ సమయం చూస్తే 11:52 అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం చేయటం? సో సినిమా కబుర్లు అనగానే అసలు విజయవాడలో సినిమా హిట్ అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్ కాదండి, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కూడా ఆటోమేటిక్గా హిట్ అయిపోతుంది. ఎందుకంటే అంత పబ్లిక్ టాక్ అనేది ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అలాంటి సినిమా విశేషాలను ఈరోజు తెలుసుకుందాం. దాంట్లో భాగంగానే ఇంతకుముందు హుకుమ్ టైగర్గా హుకుమ్ అంటూ మనకైతే చక్కగా అసలు చాలా ఒక ర్యాప్ను మెయింటైన్ చేసినటువంటి ఆ సినిమా మనకి ఇప్పటికీ గుర్తుంది కదండి, అదేనండి జైలర్. ఈ జైలర్ మూవీ అనేది మాఫియా ప్రతీకార నేపథ్యం కుటుంబ కథనాలతో కలిసి మేళవింపుగా రూపొంది వచ్చిన చిత్రంగా వచ్చింది మన ముందుకి. సో అది ఏ రేంజ్లో అలరించింది నిజంగా ఈ సినిమాలో చాలామంది కొత్త కొత్త యాక్టర్లు, అంటే మనకు పరిచయం ఉన్నా లేకపోయినా మరి స్టార్డమ్ ఉన్న యాక్టర్లు అందరూ కూడా ఈ సినిమాలో కనిపించడం జరిగింది. మరి రజనీకాంత్ గారు ప్రధాన పాత్రలో చేశారు. సార్ నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఏమన్నా చూపిస్తారా అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ చేశారు. దీనికి సీక్వెల్గా జైలర్ 2ని రెడీ అవుతూ ఉంది. దాదాపు ఇప్పటికే షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే రిలీజ్ డేట్ను కూడా మనం ప్రకటిస్తామని చెప్తున్నారు. మ్యాక్సిమం అక్టోబర్ 15 ఆ టైంలో దసరాకి రిలీజ్ చేసే మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఇంకొక స్పెషల్ అపియరెన్స్ ఏంటంటే కనుక ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకుంటే

మన కళ్ళలో కెమెరాలో పడ్డారు ఏంటంటే కనుక హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో ఒక అతిథి పాత్రలో కనిపిస్తున్నారు. ఈయనే కాకుండా మరి పాత అంటే జైలర్ వన్ సినిమాలో మిగతా వాళ్ళు ఎలా అయితే కనిపించారో అలాగే ఇంకా కొత్త కొత్త యాక్టర్స్ కూడా ఈ సినిమాలో స్టార్డమ్ ఉన్న యాక్టర్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. సో చూద్దాం ఎలా ఉండబోతుంది జైలర్, మరి హుకుమ్ అంటారో మరి ఇంకా అంతకంటే ఎక్కువ మరి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో అప్పుడు కూడా మనం వెయిట్ చేద్దాం, ఇప్పుడు మీకోసం సూపర్ సాంగ్ వస్తుంది, మీరు వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: గలగలగలగ జడు తొడిగిన రందసాని నీ కోసమేనే వేసుకొచ్చా గలగల్లలుంగి.
1: ఏ సూపర్ సాంగ్ ఇది నేను చంద్రబోస్ రచించగా మరి జెస్సీ గిఫ్ట్ అండ్ నిరప్పల్ అండ్ చిత్రగారు పడిన అద్భుతమైన పాట ఛత్రపతి మూవీ నుంచి మీరు చూం చేసుకుంటున్నారు యూత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:23 ఎగ్జాక్ట్గా అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా కబుర్లో మనం సినిమా విశేషాలను చాలా తెలుసుకుంటున్నాం. ఎంతో మంచి మంచి పాటలు అయితే మనమైతే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. నేను ఇప్పుడు ఉన్న పాట కూడా దర్శక ధీరుడు గుర్తొచ్చి నేను ఈ పాట పేర్చింది. అందుకే నేను దర్శక ధీరుడు గురించి కూడా ఒక మాట చెప్పాలని చెప్పకుండా అంటే ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ రాజమౌళి తర్వాత వచ్చేసి ఈ రామ్ చరణ్ తేజ్ రాజమౌళి ఇలా రకరకాల కాంబినేషన్లో వస్తూ ఇప్పుడు ఛత్రపతి ప్రభాస్ రాజమౌళి ఇలా తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి సినిమా హీరో కూడా తన కెరియర్లో ఒక్కసారైనా రాజమౌళి గారితో సినిమా తీయాలి, ఆయనకి సినిమా ఇవ్వాలి, ఆ హిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు కూడా ఆయన అదే ఇదిలో ప్రతి కాన్సెప్ట్ని డిఫరెంట్గా తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. ఇంతకీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది. దర్శక ధీరుడు రాజమౌళి వచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సూపర్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ ఇలా అనేక రకాల అంశాలను జోడిస్తూ ఉన్న ఒక మంచి చిత్రం అయితే వారణాసి అనే టైటిల్తో మనకైతే వచ్చేస్తుంది. అది ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్లో పాల్గొన్న జగన్ అంటే మన రాజమౌళి గారు ఈ మధ్యనే ఒక హింట్ ఇవ్వడం జరిగిందనమాట. అది కూడా ఎలా ఇచ్చారంటే ఆసక్తి విషయాలను ఆయన పంచుకోవడం జరిగింది. అది ఏంటంటే కనుక ఆఫ్రికా అడవుల్లో జంతువుల క్రూరత్వం గురించి అయినా మరి అంటార్కిటికాలోని మంచు పర్వతాల చల్లదనం అయినా సరే రామాయణంలోనే పాత్రలు కానివ్వచ్చు లేదా ప్రకృతిలో కనిపించే విలయాలు అవ్వచ్చు మరి ప్రకృతి విలయాలు అవ్వచ్చు ఇంకా ఫ్యాంటసీతో కూడినటువంటి మరి ప్రేక్షకుల్ని ఆనంద సంబరాల్లో ముంచెత్తేటువంటి అద్భుతమైన విన్యాసాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని చెప్పారన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ మరి కంప్లీట్ చేస్తున్నారు అంటే షూటింగ్ అంతా అయిపోతుంది అని చెప్తున్నారు. కానీ ఇంకొక మరి జగన్ గారి మీద కొంచెం మనకి కొంచెం నమ్మకాలు తక్కువ కదా. ఎందుకంటే టైం అంటే వెంటనే ఇస్తారా? ఇస్తారు, కానీ ఆ టైంకి అవచేయడం అవ్వకపోవచ్చు. ఎందుకంటే దాంట్లో చాలా మరి ఎలిమెంట్స్ అని లేకపోతే వర్క్ అని స్క్రిప్ట్ వర్క్ అని ఇంకా రకరకాలన్నీ ఉంటాయి కదండి. సో అంతా కూడా అవ్వాలంటే కనుక ఇంకొక 4-5 నెలలు 6 నెలలు 7 నెలలు అన్నట్లుగా చెప్తున్నారు. కానీ మరి చూద్దాం ఏమైద్దో ఏం జరిగిద్ది అనేది. మరి నేనైతే ఆలోచిస్తున్నాను ఈ సినిమా అయితే వేరే లెవెల్లో ఉండదు. ఆల్రెడీ వచ్చిన ట్రైలర్లో అసలు భూమిని పైనుంచి కింద చూపిస్తున్నారా, కింద నుంచి పైకి చూపిస్తున్నారా, అసలు ఆ సిచ్యువేషన్లో కనపడే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నాయి, అసలు ఒకటేమో ఎక్కడో దూరంగా చూపించడం ఉంటుంది, ఒకటేమో మనకు తెలిసిన విషయాలే చూపించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది, కొందేమో సైన్స్కి తగ్గట్టుగా ఎలా తీశారనేది ఆలోచింపజేస్తూ ఉంటుంది ఆ ట్రైలర్ అంతా కూడా. సో అలా ఉన్న సినిమా మరి ఏ విధంగా ప్లాన్ చేశారు, మహేష్ బాబు గారిని ఏ రకంగా వాడేశారు ఆ సినిమాలో అనేది చూద్దాం. మరి ఇంకా అన్నట్లు నాకు వచ్చిన విషయం కూడా గుర్తొచ్చింది, ఈ సినిమాలో మహేష్ బాబు గారికి తండ్రిగా మన ప్రకాష్ రాజ్ గారు కూడా నటించడం జరుగుతుందన్నమాట. సో ఇంకా సినిమా అయితే హైప్ అయితే క్రియేట్ చేస్తుంది, ఎలా ఉంటుందో చూద్దాం. మరి అక్కడి వరకు కూడా మనం ఒక మంచి పాట వినిద్దాం. వింటూ ఎంజాయ్ చేయండి విద్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ రామజోగి శాస్త్రి లిరిక్స్ అందించగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, కైలాష్ ఖేర్ అండ్ దివ్య కుమార్ పడిన అద్భుతమైన పాట భరత్ అని నేను మూవీలో నుంచి విన్నారు. మీరు చూసి చేసుకుంటున్నారు భారత్.

101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో హెల్త్ సమయం 11:42 అవుతుంది. మంచి పాటలు వింటూ సినిమా కవర్లో మనం అయితే సినీ విషయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. సో నేను చెప్పబోయేది ఇంకా చెప్పాలంటే కనుక ఎప్పుడు అంటే ఆ వెంకటేష్ సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మరి మరలా కూడా చిరంజీవి గారు నటించిన సినిమాలో మాత్రమే కనిపించడం జరిగింది. సో సూపర్ ఎంటర్టైన్గా ఆ కాంబినేషన్ అలా అది మరి శంకర ప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమాలో అయితే కొనసాగిందనమాట. మరి నెక్స్ట్ సినిమా ఏంటి వెంకీది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రతి సినిమాలోనూ ప్రతి సీజన్లోనూ ఆయన సినిమా అనేది ఖచ్చితంగా రావడానికి పరిపాటు అయిపోయిందనమాట. అది మరి దానిలో భాగంగా ఏ సినిమా వస్తుంది అనుకున్నప్పుడు ఆదర్శ కుటుంబం అనే సినిమా అయితే రాబోతుంది. దీన్ని ఈ పేరు వినగానే దృశ్యం సినిమా లాగానే ఉంటుందేమో అంటారు, ఎందుకంటే ఆ పోస్టర్ లెవెల్ ఆ రేంజ్లో ఉంది. అంటే వెంకటేష్ గారు అలా ఎక్కడో బ్యాట్ పట్టుకుని కనిపించడం, ఆ పక్కన ఫ్యామిలీతో కనిపించడం ఉంటుంది చూస్తే మళ్ళీ మరొక దృశ్యంలాగా ఉంటుందా అని చెప్పి అనుకున్నప్పుడు మరి దీనికి క్లారిటీ ఇచ్చేశారు. అది దీనికి త్రివిక్రమ్ గారి దర్శకత్వం వహించడంలో కొంచెం కొత్తగా మరి అంచనాలు వేయటం జరుగుతూ ఉందన్నమాట. ఎలా అంటే కనుక మరి ఈ సినిమాలో దాదాపు అంటే ఆదర్శ కుటుంబం దాదాపు పూర్తయిన గానే తెలుస్తూ ఉంది, ఆల్రెడీ పూర్తి చేసేసారు. మరి దీంట్లో మరి వెంకటేష్ గారితో పాటు శ్రీనిధి శెట్టి ఇంకా ఇద్దరు పిల్లలు కూడా నటించడం జరుగుతుంది అనమాట. సో అక్టోబర్ రెండున మన ముందుకు ఈ సినిమా రాబోతుందని చెప్పడం జరిగింది. కుటుంబ కథతోనే ఉంటుంది, బట్ కాకపోతే ఇక్కడ మెయిన్గా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ప్రాసం ఉంటుంది, కామెడీ ఉంటుంది, తారాగణం కూడా కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు నువ్వు నచ్చావు కావని లేకపోతే మల్లీశ్వరి కానీ సినిమాలు దాంట్లో అన్నీ కూడా మరి ఇటు కామెడీ అటు ఫ్యామిలీ అన్ని కలిపి ఉన్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ కాంబినేషన్ బాగా సెట్ అయింది. నూనెన వచ్చే మాకు అర్థమై ఉంటుంది ఎంత భారీ హిట్ అయింది దాంట్లో. సో అమ్మ గురించి కవితలు కానీ దేవుడి గురించి కవితలు కానీ ఇంకా కాంబినేషన్లో సునీల్ వీళ్ళందరూ చేసే కామెడీ కానీ ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. ఇప్పటికీ ఆ సినిమా చూస్తుంటే మరీ ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్లుగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి సినిమా కావచ్చేమో కానీ సినిమా పేరు మాత్రం ఆదర్శ కుటుంబం. దీనికి ఏదో మొత్తానికి ఒక మంచి కాన్సెప్ట్తోనే వస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. సో ఈ కథనాలతో అన్నింటితో కూడా ముడిపడిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్కి పెట్టింది పేరు విక్టరీ వెంకటేష్ గారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఆ రేంజ్లోనే ఉండబోతుంది అనమాట. సో ఈ సినిమా మరి స్పెషల్ స్క్రిప్ట్ని త్రివిక్రమ్ గారు మరలా అందించడంతో ఇంకా హైప్ అయితే క్రియేట్ అవుతూ ఉందన్నమాట. సో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మరికొద్ది సేపట్లో సినిమా కబుర్లో. ఇప్పుడైతే మీకోసం మరి దృశ్యం మూవీ నుంచి సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

వినాల సీతారామ శాస్త్రి గారు నిర్దేశించిన శంకర్ మహాదేవన్ అండ్ చిత్ర గారు పడిన అద్భుతం మేడం మల్లీశ్వరి వెంకటేష్ గారు నిర్దేశించిన సినిమాలు ఉన్నారు. మీరు చూపు చేస్తుంటున్నారు యూత్ భారతి 101 పాయింట్ ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సినిమా కబుర్లు అలా అలా అలా అయిపోతూ ఉన్నాయి కదండి. అండ్ ఈరోజు చాలా మంచి విశేషాలు అయితే తెలుసుకుంటూ ఉన్నాం. సో నేను అంటాను ప్రతి సినిమా కూడా ఒక హిట్ కోరుకుంటుంది. ఆ హిట్ కోరుకోవాలంటే కనుక ఒక సర్టెన్ ఫంక్షన్ లేదా ఒక సర్టెన్ ఒక పండుగ లాంటిది ఉంటే బాగుంటుందని చెప్తుంది. ఎగ్జాక్ట్గా ఇదే ప్లాన్ని మన హీరో అంటే హీరోస్ కానీ అందరూ కూడా మరి దర్శకులు కానీ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. పలానా సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుంది ఆ కలెక్షన్లో, దసరాకు విడుదల చేస్తే బాగుంటుంది కలెక్షన్లో, లేకపోతే జనవరికి లేకపోతే ప్రతి శుక్రవారం రిలీజ్ చేస్తే బాగుంటుందా అని ఇప్పుడు కూడా శుక్రవారం రిలీజ్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే కొంతమంది మరి దసరాకి కొంతమంది లక్ కలిసి వస్తుంది, కొంతమందికి సంక్రాంతికి లక్ కలిసి వస్తుంది. దసరా బరిలో ఉన్నప్పుడు మరి కొంతమంది అయితే పందెం కోళ్ళలాగా మరి ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతుండే ఎవరి సినిమా వాళ్ళకి మంచి మంచి హిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే కనుక ఒకేసారి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు, రెండు లెజెండరీ యాక్టర్స్ ఉన్నటువంటి లెజెండరీ హీరోస్ నటించినటువంటి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఎలా ఉంటుంది? సో దాని గురించి మాట్లాడుతున్నాను. దసరా అనగానే సినిమాల సందడి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. దసరా అనగానే 9 రోజుల పాటు 10 రోజుల పాటు నిజంగానే మళ్ళీ సెలవులు వచ్చేసినాయా అన్నట్లుగా అందరూ కూడా సినిమాల వైపు ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. సో దీనిలో భాగంగానే ఈసారి దసరా బరిలో రజనీకాంత్ గారు అండ్ చిరంజీవి గారు ఉన్నట్లుగా మరి మనకి వినోదాలు పంచుతున్నట్లుగా సమాచారం అయితే వచ్చేస్తుంది అనమాట. సో దీని గురించి ఏం చేయాలంటే కనుక జైలర్ 2 నేను చెప్పాను చూసారు, జైలర్ 2 అనేది రిలీజ్ అవ్వడానికి అక్టోబర్ 15 ప్లాన్ చేసుకుంటే అదే రోజుకి ఒక రోజు ముందు కానీ వెనక కానీ సుమారుగా అక్టోబర్ 16 తారీఖులోనే మరి మరోవైపు మన చిరంజీవి గారు నటిస్తున్నటువంటి విశ్వంభర ఈ సినిమా కూడా వచ్చే అవకాశం దాదాపు 99.999 ఉందని మరి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. మరి ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే సినిమాలు దదగలటమే, సినిమా హాల్లో ఎక్కడ ఏ సినిమా ఆడుతుందో వెతుక్కోవాల్సింది ఖచ్చితంగా. సో అలాంటి సినిమా కోసం మనం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. మరి విశ్వంభర అండ్ వర్సెస్ జైలర్ 2 ఎలా ఉండబోతుంది అనేది కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే విశ్వంభర ఎప్పటి నుంచో కూడా ప్రొడక్షన్లో రెడీగా ఉంటుంది అని చెప్తూ వస్తున్నారు. దీని మీద కూడా మంచి గ్లిమ్స్ రావడం జరిగింది, మంచి ప్లాన్ కూడా ఉంది. కాబట్టి జైలర్ 2 యాజ్ యూజువల్గా ఎలా ఉంటుందో మనకు తెలుసు, కానీ ఇంకా కొత్త ఎలిమెంట్స్ కొత్త యాక్టర్లు రాబోతున్నారు కాబట్టి జైలర్ 2లో కూడా మరి ఈ రెండు కూడా ఎలా పోటీ పడబోతున్నాయి. ఎందుకంటే ఒక రెండు ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ లెజెండరీ సినిమా హీరోస్ వస్తున్నారంటే కనుక ఎవరికైనా పండగే. సో చూద్దాం ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో ఆ సినిమాలు కూడా మనం కూడా చూసి ఆస్వాదిద్దాం అంట. సో ఎక్కడైతే కదా సినిమా కబుర్లు అయిపోయినాయి, మరి నెక్స్ట్ మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

విన్న ఆ పాట కందికొండ గీత రచనలో కౌసల్య పాడిన శివమణి చిత్రానికి. చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు.

కార్యక్రమంలో తర్వాత రాజశ్రీ గీత రచనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన గీతాన్ని వినబోతున్నారు. చిత్రం శ్రీరంగ నీతులు.

శ్రీనివాస కళ్యాణం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి సుందరమూర్తి గీతం.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు
2: 12:30 మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార్ సే సమృద్ధి అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 23,000 చదరపు మీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఆధునిక ప్రయాణ సదుపాయాలతో ఈ టెర్మినల్ను రూపొందించారు. రాజస్థాన్ రాజరిక వారసత్వ ప్రేరణతో ఈ నిర్మాణం చేపట్టారు. జోధ్పూర్ విమానాశ్రయంలో ఈ కొత్త టెర్మినల్ భవన ప్రారంభోత్సవం ఆ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి కల్పనకు గణనీయంగా దోహదపడుతుంది. విమానయాన రంగానికి ఉతమిస్తూ ప్రాంతీయ అనుసంధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించే అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ ఈరోజు జోధ్పూర్లో ప్రారంభించారు. ఈ పథకం దేశ పౌర విమానయాన రంగంలో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ దర్శకతను సాకారం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. వచ్చే 10 ఏళ్లలో 28,840 కోట్ల రూపాయల కేటాయింపుతో ఏవియేషన్ ఆధారిత అభివృద్దిని వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బాల్హోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బల్హోత్రాలోని పచ్ ప్రధా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ నాగరికత సంబంధాలతో ఏర్పడిన సహకార సంఘాలను ప్రోత్సహించడంలో రైతులు, మహిళలు, సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంలో

సమాజ బలోపేతంలో సమ్మిళిత వృద్ధిని పెంపొందించడంలో సహకారం అనే భావన ఒక శక్తివంతమైన సూత్రంగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర్యం పూర్వకాలం నుండి దేశ నిర్మాణంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార సే సమృద్ధి అనే స్ఫూర్తి ఊతమిస్తుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, సమిష్టి కృషి, స్వావలంబనకు సహకారం పునాది అని అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సహకార రంగం గణనీయంగా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం యుఏపీఏ కింద పాకిస్తాన్లో ఉన్న 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరికి జైషీ మొహమ్మద్, లష్కర్ ఇతబా ఇతర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్లో చొరబాటు, నియామకాలు, ఆయుధాల సరఫరా, దాడుల ప్రణాళిక వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకుగాను వీరిని ఉగ్రవాదులుగా నిర్ధారించారు. యుఏపీఏ సవరణ, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారాలను విస్తరించడం ద్వారా భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక చట్టపరమైన వ్యవస్థ మరింత బలోపేతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రామ్నన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జూలై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, తత్వవేత్త అని, ఆధ్యాత్మిక దార్శనికుడని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, చైతన్యం, ఆధ్యాత్మికతతో కూడిన వివేకానందుని ఆలోచనలు దేశ ప్రయాణానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఉపరాష్ట్రపతి అన్నారు. వివేకానందుని ఆదర్శ విలువలు ప్రతి ఒక్కరూ అంకితభావంతో, నిబద్ధతతో దేశ నిర్మాణానికి తోడ్పడాలనే స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో వివేకానందుడు చేసిన కృషి సాటిలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివేకానందుని మేధస్సు, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా నిలిచి ప్రేరణ అందిస్తాయని మోదీ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరికి ఏఐఆర్ న్యూస్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. కాగా ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా ఈ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఎన్నికల అధికారి ఇండోర్ చేరుకుని అక్కడ బూత్ స్థాయి అధికారుల సదస్సుకు హాజరవుతారు. ఇండోర్, ఉజ్జయిన్, దీవస్, ధార్, కాండువా జిల్లాల నుండి దాదాపు 1500 మంది బూత్ స్థాయి అధికారులతో ఆయన నేరుగా సంభాషిస్తారు. వెనిన్జులాలో భూకంప బాధితులకు సకాలంలో మద్దతు సహాయం అందించినందుకు గాను భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిన్జులా విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్ కృతజ్ఞతలు తెలియజేశారు. భూకంపం వల్ల ప్రభావితమైన వారికి చికిత్స అందించేందుకు ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా ఏర్పాటు చేసిన భారత సైనిక క్షేత్రస్థాయి ఆసుపత్రిని గిల్ ఈరోజు సందర్శించారు. ఈ ఆసుపత్రి వెనిన్జులా ప్రజలకు నిరంతరాయంగా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ఈ సందర్భంగా వెనిన్జులా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, ఈ క్షేత్రస్థాయి ఆసుపత్రిలో ప్రతిరోజు 400 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుందని పేర్కొన్నారు. కాగా గత నెల జూన్ 24వ తేదీన 7.2-7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో వెనిన్జులా ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ ఆపరేషన్ అమిత్సాద్ను చేపట్టింది. ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పూర్తి వివరాలతో కూడిన తమ ఎన్యూమరేషన్ ఫామ్ను సమర్పించారు. ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ గణన ప్రక్రియకు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల నమోదు అధికారి, బూత్ స్థాయి అధికారి సహకరించారని సోషల్ మీడియా వేదికగా ఉపరాష్ట్రపతి తెలియజేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారత్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
దరఖాస్తులన్నింటినీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ

డాట్ అవార్డ్స్ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. పెరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కైకో ఫుజిమొరాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ పెరూతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని, వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. భారత్ పెరూ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశ అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండవ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చెస్టర్ లీ స్ట్రీట్లో వర్షం కారణంగా రద్దయింది. 3వ మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కోస్తా కర్ణాటక, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్లో అమెరికాలోని కాన్సస్ సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 ఫైనల్ మ్యాచ్లో కొలంబియా గానాను 1-0 తేడాతో ఓడించి తదుపరి రౌండ్కు చేరుకుంది. ఆట 14వ నిమిషంలో జాన్ అరియస్ గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. రౌండ్ ఆఫ్ 16లో కొలంబియా స్విట్జర్లాండ్తో తలపడనుంది. అంతకుముందు అమెరికాలోని అర్లింగ్టన్లో జరిగిన పెనాల్టీ షూటౌట్లో ఈజిప్ట్ ఆస్టేలియాను 2-2 తేడాతో ఓడించి 16వ రౌండ్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తల ముంచి ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సాకార్ సే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండవ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: Bharti FM 101.3. అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

సుబ్రీ సాంగ్ అయితే ఎన్ని వేశారు, మరి ఘరాన మొగుడు చిత్రంలో నుంచి మనో గారు అండ్ చిత్ర గారు పడిన వారు బృందం కలిసి పడిన సుబ్రీ సాంగ్ అయితే మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు కదా, భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి చూడే సమయం 12 గంటల 45 నిమిషాలు 25 సెకండ్లు అవుతుంది. మరి తెలుసు కదా అందరికి చాలా చాలా మంచి విషయాలు అయితే ఈ రోజున అయితే చెప్పబోతున్నాను, మరి చెప్తూ ఉన్నాను ఆల్రెడీ చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం. సార్ మీకు తెలిసాలో మరి మంచి విషయాలు అయితే మనం తెలుసుకుంటూ ఉన్నాం, అంటే ఆశ్చర్యపోయే విషయాలు అయితే ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. సో సాధారణంగా మనం వేలిముద్రలో ఎవరికి వేలిముద్రలకి సెట్ అవ్వో కలవో మ్యాచ్ అవ్వ అని చెప్పి మనం అనుకుంటాం కదా, కానీ మన బాడీలోనే ఇంకొక పార్ట్ ఉంది, అదేంటి తెలుసా? సేమ్ మ్యాచ్ అవ్వదు, అస్సలు మ్యాచ్ అనే అవ్వదు. సో ఇదేమి అది ఎస్ఎంఎస్ పోలింగ్ ఏమి పెట్టట్లేదు, కానీ మన వేలిముద్రలు వేరొక వేలిముద్రతో మ్యాచ్ అవ్వని విషయం మనకు అందరికీ తెలుసు, దాదాపు 80% మెంబర్స్ తెలుసు. ఇప్పుడు తెలియపోతే మిగతానికి ఇప్పుడు కూడా ఆటోమేటిక్గా నేను చెప్పిన విషయాన్ని బట్టి అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. దీంతోపాటు మన మామూలుగా వేలిముద్రలే కాకుండా దీంతోపాటు మన నాలుకపై కూడా ఒక ముద్ర ఉంటుందంట, ఆటోమేటిక్గా ఒక ముద్ర అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో అందరికీ నాలుక ఎర్రగానే ఉంటుంది కదా, మరి దీంట్లో ఎలా ఉంటుంది ముద్ర అంటే కనుక దాంట్లో ఆటోమేటిక్గా దాని ప్రింట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఆ వేరేగా ఉంటుంది. దీంతోపాటు టంగ్ ప్రింట్ అని దీన్ని పిలవడం జరుగుతుందన్నమాట. దీన్ని ప్రపంచం ఇది ముఖ్యమైన విషయం. సో ఇంకొక విషయం కూడా చెప్పబోతున్నాను, ఈఫిల్ టవర్ సైజు రోజు రోజుకి పెరిగిపోతుందంట ఒక చోట, మరి అది ఎట్లా పెరుగుతుంది ఏంటనే విషయం గురించి ఒక పాట ద్వారా తెలుసుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి, ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఎస్ ఆట ఈ మూవీలో చూపించిన సంగీతం వేశారు చంద్రబోస్ లిరిక్స్ అందించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా టిప్పు గోపిక పూర్ణిమ పైన అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:51:45 మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మీకు తెలుసలో నేనైతే చెప్తున్నాను చాలా చాలా మంచి విషయాలు అయితే చెప్తున్నాను. సో మనం ఇవి వింటే నిజంగా ఇలా జరుగుతాయా అన్నట్లుగా ఉండేటువంటి మంచి విషయాలు అయితే మనం అయితే మీకు తెలుసలో తెలుసుకుంటూ ఉన్నాం. రెగ్యులర్గా కూడా అందరూ కూడా ఇలానే చెప్తూ ఉంటారు. సో మంచి విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం. మీకు తెలుసారో సో కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకొక విషయం చెప్పాను కదా, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. సో ఈఫిల్ టవరు మరి పొడవు పెరుగుతూ ఉందంట, ఏంటి దీనికి కావాల్సిన అంటే దీనికి చెప్పాల్సిన విషయం ఏంటి, ఎందుకని ఇది పొడవు పెరుగుతుంది అంటే వాళ్ళు ఫిక్స్ చేసిన రాడ్స్లో కానీ వాటిలో కానీ కొత్తగా ఏమన్నా స్టార్ట్ అయిందా ఇన్నోవేషన్ అనేది. సో అలాంటివి ఏం కాదండి, దానికి కూడా ఒక చిన్న కిటిక ఉంది అది

ఇప్పుడు ఎప్పుడు పెరుగుతుందంటే వేసవిలో మాత్రమే పెరుగుతూ ఉంటాయట. ఇప్పుడు మీకు పాయింట్ అనేది బర్న్ అవుతూ తిరుగుతూ ఉంటుందన్నమాట, వేసవిలో పెరుగుతుంది అన్నట్టు కాబట్టి ఏదో విషయం ఉంది అని చెప్పి. సో విపరీతమైన ఎండల వల్ల వేసవిలో మరి థర్మల్ ఎక్స్పాన్షన్ అనే కాన్సెప్ట్తో ఏదైనా ఎక్స్పాన్షన్ అయితే తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది చలికాలంలో వర్షాకాలంలో. విపరీతమైన ఎండలు ఉండటం వల్ల థర్మల్ ఎక్స్పాన్షన్ అనే ఒక కాన్సెప్ట్ లోపల జరగటం వల్ల లోహంతో చేసిన రాడ్స్ అన్నీ కూడా ఈఫిల్ టవర్లో ఉన్నాయి కాబట్టి, సో దాదాపు వేసవికాలంలోనే అంతా కూడా వేసవికాలంలోనే దాదాపు 15 సెంటీమీటర్ల వరకు పొడవు పెరిగే అవకాశం ఉంది 15 సెంటీమీటర్లు. ఎందుకంటే అన్ని రాడ్స్తో చేసి ఉంది కాబట్టి అది కొంచెం పెరిగి పెరిగి పెరిగి పెరిగి 15 సెంటీమీటర్కి వెళ్తుంది. ఇన్ కేస్ మన దగ్గర ఉన్న రాడ్స్ కూడా ఏవైనా ఉంటే కనుక అలాంటివి ఏమైనా చెక్ చేస్తే కూడా కొంచెం మిల్లీమీటర్లో కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అయితే ఇదిగే ఎందుకు ఇది ఎందుకు 15 సెంటీమీటర్లు అంటే రాడ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్ల దానివల్ల మరి ఆ రాడ్స్లో 15 సెంటీమీటర్ల వరకు పొడవు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎస్పెషల్లీ వేసవికాలంలో మాత్రమే ఈ వింత అనేది అక్కడ చోటు చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది విషయం. సో దీంట్లో కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అయితే విషయం ఏంటంటే ఈ విషయం చాలామంది తెలియదు కాబట్టి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది విషయం. మరి ఇప్పటివరకు కూడా మీకు తెలిసిన మంచి మంచి విషయాలు అయితే తెలుసుకుంటూ ఉన్నాం కదండి. మరి ఇక్కడతో మీకు తెలిసే టాటా గుడ్ బై చేపిస్తూ నెక్స్ట్ మనమైతే ధీరలో కలుసుకుందాం. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడే మీకోసం గుర్రువా గుర్రువా గుర్రమెక్కు గుర్రువా అంటూ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎస్పీ బాలు గారు, ఎస్పీ శైలజ గారు పాడిన ఈ పాట మెకానిక్ అల్లుడు చిత్రం నుంచి మీకోసం వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. స్వతంత్ర సమరయోధుడు మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, అల్లూరి త్యాగం, ధైర్యం, దేశభక్తి భారత జాతికి చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కొనియాడారు. మాన్యం వీరుడి పోరాట పటిమ, విప్లవ కార్యాచరణ అనితర సాధ్యమని మంత్రి లోకేష్ అన్నారు. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తృప్తి క్యాంటీన్లను ప్రోత్సహిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలను చేసేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే తృప్తి క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు ఏలూరులో పర్యటించి పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ను మంత్రి పరిశీలించారు. అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, త్యాగం ఆదర్శనీయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఒంగోలులో ఆయన పొలిమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆదర్శప్రాయుడని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ స్వతంత్రం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం, ధైర్య సాహసాలు చిరస్మరణీయమని అన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7-8 తేదీల్లో వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలని అవకాశం కల్పించినట్లు రిజిస్టార్ ఏ మణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్సైట్

సంప్రదించాలని ఆ ప్రకటనలో సూచించారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారత 2026 జాతీయ అవార్డులకు నామినేషన్లను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించిందని, అర్హులైన వ్యక్తులు సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగులు వృద్ధులు హిజ్రాల సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు వినూత్న రీతిలో కృషి చేసిన వారు ఈ నెల 31వ తేదీలోపు www.awards.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మంజూరైన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టేలా దృష్టి సారించాలని సూచించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

గడిగడు మూవీలో నుంచి కార్తికేయన్ హరిణి బండి అద్భుతమైన పాట అన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 1:10:03 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మరి మనమైతే తెలుసు కదండి, 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా మీకు నచ్చిన ధీర మహిళా మణులకు మంచి అవకాశాలను, మంచి ఆర్థిక విశేషాలను, మరి ఆర్థిక అవసరాలు ఎలా తీర్చుకోవాలి, వాళ్ళ జీవితంలో ఎలా ఎదగాలనే విషయాల గురించి తెలిపే ఒక సూపర్ హిట్ ప్రోగ్రామ్ అయితే నడుస్తూ ఉంది కదండి. మరి నేను కూడా ఈరోజు ధీరాలో మీకోసం అదే మన మహిళా మనుల కోసం మంచి విషయాలనైతే ఈరోజు చెప్పడానికి అయితే వచ్చేసానమాట. అయితే విషయం ఏంటంటే, ఈ కాలంలో మహిళలు ఎవరైనా సరే సరే గ్రామ స్థాయి మొదలుకొని మెట్రో సిటీస్లో ఉన్న ప్రతి ఒక్కరి వరకు కూడా, అంటే చిన్న కుగ్రామం నుంచి పెద్దవారు వరకు కూడా, మరి బిజినెస్ మ్యాగ్నెట్లుగా ఎదగడానికి ఏంటంటే వాళ్ళలో ఉన్న జీల్ ఎలా ఎదగాలి అనే వెతికే తత్వం, ఎలా మరి డబ్బు సంపాదించాలి అనే ఆలోచన అనేది పుడితే కానీ ఏవైనా చేయొచ్చు అనమాట. దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. అండ్ విషయం ఏంటంటే కనుక ప్రతి మహిళ కూడా ఉపాధి కోసం, ఉపాధి మార్గాల కోసం, డబ్బు ఎలా సంపాదించాలనే వాటి కోసం ఎక్కువ ఎదుగుతూనే ఉన్నారు. అటు ప్రభుత్వ పథకాలతోనే కాదు, ఇటు దానితోనే సంపాదించాలా, కొంతమంది ఎలిజిబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొన్ని రేషన్ కార్డుల వల్ల లేకపోతే ఇంకా ఏదో ఒక పెన్షన్ వల్ల లేకపోతే ఇంకేదన్నా అంతకుముందు తీసుకున్న లోన్ వల్ల కొన్ని ప్రభుత్వ పథకాలకి కొంతమంది ఎలిజిబిలిటీ రాకపోవచ్చు, అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ అలా కాకుండానే మీ సొంత తెలివితేటలతో మంచి వ్యూహాలను ఆచరిస్తూ మార్కెట్ ట్రెండ్స్కి తగ్గట్టుగా మీ మేధస్సును ఉపయోగిస్తూ మంచిగా ఎలా ఎంచుకోవాలనే విషయం గురించి మాట్లాడబోతున్నాను అన్నమాట. దీంట్లో మొదటి భాగంగా అయితే కనుక నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేన్ని ఎంచుకుంటే బాగుంటుంది, దాని వ్యూహం ఎలా ఉంటుంది, అర్థమవుతుందా? దేన్ని ఎంచుకుంటే బాగుంటుంది, దాని వ్యూహం ఎక్కడ సప్లై ఇస్తే బాగుంటుంది, ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది అనే విషయం గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్గా అయితే కనుక అందరికీ మహిళలు అనగానే వచ్చే మొట్టమొదటి పదం, వచ్చే మొట్టమొదటి విద్య ఏంటంటే కనుక మరి ఏంటి అంటే ఫుడ్. ఫుడ్ అనగానే వాళ్ళకంటే ఎవరు ఎక్కువగా బాగా చేయలేరు, అంటే మీకంటే ఎవరు కూడా ఎక్కువ చక్కగా మరి బాగా ఎవరు చేయలేరు. వంట కనిపెట్టింది 43 అయినా కానీ మరి వంటలో మెలకువలు కనిపెట్టింది మీరే అని అందరూ ఖచ్చితంగా ఒప్పుకొని తిరగాల్సిన నిజం అన్నమాట. అయితే రుచికరమైన వంట కానీ లేకపోతే రుచికరమైన ఆహారం కానీ ఇంకేదైనా డిషెస్ని తయారు చేసే అలవాటు, టాలెంట్ ఖచ్చితంగా ప్రతి మహిళలోనూ ఉంటుంది. సో నాలో ఇది లేదు అనుకుంటే కనుక పొరపాటే, వెతికితే కనుక ఖచ్చితంగా ఆ టాలెంట్ అనేది బయటపడుతుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫుడ్ బిజినెస్ అండ్ క్లౌడ్ కిచెన్. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి ఆప్షన్ అనుకోవచ్చు. సో నేను ఇంత చదువు చదివి ఈ బిజినెస్ చేయాలా అంటే మరి మార్కెటింగ్ మేనేజర్స్ కానీ మార్కెటింగ్ కానీ ఎలా జరుగుతుంది, మరి హోటల్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా ఎలా జరుగుతుంది, ఒక ప్రొఫెషనల్ లైఫ్లో కొనసాగుతుంది. సో వాళ్ళకంటే మనం తీసిపోతామా? ఖచ్చితంగా కానే కాదు కదా. అందుకని మహిళా మండలకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ చదువుతో సంబంధం లేదు, మరి మీరు చదివింది బీఎస్సీ కంప్యూటర్స్ అయితే మీరు వేరే దాంట్లో స్థిరపడుతూ ఉన్నారు, వేరే ఉద్యోగం చేస్తూ ఉన్నారు. మీరు చదివింది డిగ్రీ అయితే, మీరు చదివింది బీటెక్ అయితే ఇంకా వేరే వేరే ప్రొఫెషన్లో జాబ్ ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ని కనుక మీరు ఒకసారి వేసుకుంటే కనుక ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. నేను

చెప్పేదానికి మీ మైండ్ మ్యాచ్ అవుతుందనమాట. మరి నేను చెప్పేది, రుచికరమైన ఆహారాన్ని మీరు తయారు చేస్తే గనక దీనికి ఎప్పుడూ ట్రెండింగ్ ఉంటూనే ఉంటుంది, డిమాండ్ అసలు తగ్గనే తగ్గదు. మరి ఇంటిని వంటల మెస్గా కానీ, బ్రేక్ఫాస్ట్ సెంటర్గా కానీ, మరి స్నాక్స్ పాయింట్గా కానీ, లేదా ఇంకా కుదిరితే చిన్నపాటి క్యాటరింగ్, అంటే మన ఇంట్లో ఒక చిన్న ప్లేస్ని చేసుకొని దాని ద్వారా చేసే అవకాశాలు బోలెడు ఉన్నాయి, లేదా ఒక చోట నుంచి ఇంకో చోటకి సప్లై చేయడం కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. దీనికి వర్కౌట్ ఎలా అవుతుంది అంటే కనుక, ఎలాంటి ప్లేసెస్లో అవుతుంది అంటే కనుక, మరి ఇది అంటే విషయం చెప్పాము, విషయం ఎలా వర్కౌట్ అవుతుందంటే, వర్కౌట్ అవుతుంది మీరు చేసే ప్రతి వంట కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, స్నాక్స్ కానీ, ఏదైనా సరే మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే 5 నుంచి 10 కిలోమీటర్ల లోపలే అవుతుంది. ఎలా అంటే, స్థానికంగా ఉన్న ఆఫీసులు కానీ, హాస్టల్స్ కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ హోమ్మేడ్ ఫుడ్ సప్లై చేయడం ద్వారా చిన్న చిన్న పెట్టుబడితో రోజువారీ ఆదాయాన్ని అయితే మనం సంపాదించుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇది విషయం. సో మరి చుట్టూ ఉన్న ప్లేసులు ఏమన్నాయో సెర్చ్ చేయండి, దాన్ని బట్టి మినిమం టు మినిమం స్టార్ట్ చేయండి ఇప్పుడే. ఇంకొకటి కూడా ఉంది, అది కాసేపట్లో చెప్పేస్తాను. మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు జూన్ చేసి ఉన్నారు రేడియో భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మనం ఇప్పటివరకు కూడా ధీరాలో మంచి విషయాలు అయితే తెలుసుకున్నాం. మరి ఎలా ఎదగాలనే విషయం తెలుసుకుంటున్నాం కదా. సమయం చూస్తే స్టూడియోలో 1:20 వస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి పి నారాయణ తెలిపారు. పాపికొండలు విహారయాత్రను ఈరోజు నుంచి పునరుద్ధరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు పర్యటిస్తున్నారు. కడపల్లెలో వివిధ సమస్యలపై స్థానికులు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి గుడిపల్లి మండలం నల్లగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను పరిశీలించారు. ఆ తర్వాత గ్రామంలోని రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్టాప్ వినియోగం, టెర్రస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ మధ్యాహ్నం నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ను మంత్రి ఈరోజు సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్న 8 తృప్తి క్యాంటీన్లకు అదనంగా మరో 8 క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. డ్వాక్రా మహిళల సాధికారత, స్వయం ఉపాధి, స్థిరమైన ఆదాయ వనరుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టును వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకువచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి అన్నారు. కడపలో ఆయన పాత్రికేయుల సమావేశంలో ఈరోజు మాట్లాడారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తోందని విమర్శించారు. 2023 ఫిబ్రవరిలో వైఎస్ జగన్ ఈ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారని అవినాష్ రెడ్డి తెలియజేస్తూ,
3: జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ యాజమాన్యము, ఆ సంస్థ ఎండీనే పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మరి ప్రజలంతా కూడా గమనించారు నిన్నటి రోజున.
2: భారత స్వాతంత్ర సంగ్రామంలో మన్యం వీరుడిగా బ్రిటిష్ వారిపై పోరాడిన స్వాతంత్ర సమరయోధులు, గిరిజన హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. 1897 జులై 4వ తేదీన విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించిన సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో విద్యాభ్యాసం చేశారు. గిరిజనుల కోసం ఆయన జరిపిన

0: పోరాటం భారత చరిత్రలో ప్రధాన ఘట్టంగా నిలిచిపోయింది. బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరిపిన సంఘటనలో 1924 మే 7వ తేదీన అల్లూరి సీతారామరాజు అమరులయ్యారు. ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అల్లూరి సీతారామరాజు కృషి చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన అల్లూరి పోరాట స్ఫూర్తి, త్యాగం ఆదర్శనీయమని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొంటూ,
1: అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మహనీయునికి నివాళులర్పించడం జరిగింది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటం గిరిజన ప్రాంతాల కోసం, ఆ ప్రజల హక్కుల కోసం ఎన్నైనా సేవ చేయడమే కాకుండా స్వాతంత్ర ఉద్యమం కోసం కూడా పోరాటినటువంటి వ్యక్తి. విశాఖపట్నం జిల్లాలోని భీమి నిర్గంలో ఉన్నటువంటి వారి ఇంటిని కూడా ప్రభుత్వం మాన్యుమెంట్ గా కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. వారి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేయడం, అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు పెట్టడం అనేది కూడా ప్రభుత్వానికి వారి సేవలకి ఆ విధంగా గుర్తింపుగా మనం స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేది కూడా శుభపరిణామం.
0: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పశ్చిమ గోదావరి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పాపికొండల విహారయాత్రను ఈరోజు నుంచి పునరుద్ధరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోచమ్మ ఆలయం నుంచి బయలుదేరేందుకు ఒక ఏపీటీడీసీ బోటు, 15 ప్రైవేటు బోట్లను సిద్దం చేశారు. గత నెల 14వ తేదీన పోచమ్మ గండి నుంచి గోదావరిలో విహారయాత్రకు బయలుదేరిన ఓ పర్యాటక బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోగా అప్పటి నుంచి అధికారులు విహారయాత్రలను తాత్కాలికంగా నిలిపివేసి తాజాగా ఈరోజు అనుమతులు మంజూరు చేశారు. మావిగన్ పేరు చెప్తే చంద్రబాబు భయపడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పగలరా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు కార్యాలయాల్లో సకాలంలో పనులు జరగడం లేదని చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు 2వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశంలోని మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7-8 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్ ఏ మణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్సైట్ని సంప్రదించాలని ఆ ప్రకటనలో సూచించారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారిత 2026 జాతీయ అవార్డులకు నామినేషన్లను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించిందని, అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట దివ్యాంగులు, వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాలరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు వినూత్న రీతిలో కృషి చేసిన వారు ఈ నెల 31వ తేదీలోపు www.awards.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు. గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ది, బస్ షెల్టర్ తదితర అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించనున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిణి

0: జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి పి నారాయణ తెలిపారు. పాపికొండలు విహారయాత్రను ఈరోజు నుంచి పునరుద్దరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: વિચારો વિવિધ ભારતી એફએમ 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ తపస్సు చిత్రంలో నుంచి మనోహర్ పడిన అద్భుతమైన పాట ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే సార్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు విద్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 1:34 అవుతుంది. మనమైతే ధీరాల్లో మంచి మంచి పాటలతో పాటు మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. మహిళా మండలకు ఎస్పెషల్లీ మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనే విషయం గురించి, మరి ఎలా ఆర్థికాభివృద్ధి సాధించాలి, లేకపోతే మార్కెట్లో ట్రెండ్ని ఎలా సృష్టించాలి, లేదా జీరో నుంచి హై లెవెల్కి ఎలా వెళ్ళాలనే విషయాల గురించి మాట్లాడుతాను. ఇంత చెప్పాను కదండి, రుచికరమైన ఆహారం వండటం ఈ రోజుల్లో చాలా చాలా ఈజీ. మీ చేతి పని వంటతో లేదా యూట్యూబ్తో దేంతో అయినా సరే ఫస్ట్ టైం ట్రై చేశారంటే రెండోసారి ఎలాంటి సోషల్ మీడియాతో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా మీరే చక్కగా చేసేయచ్చు. ఎందుకంటే దాని తగ్గ మసాలాలు కానీ ఇవి కానీ వచ్చాయి. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే కొంతమంది అంటూ ఉంటారు అన్నీ ఉన్నా కానీ మరి చేసే విధానంలో కూడా ఉంటుంది, కొంతమంది చేతి వంట కూడా బాగుంటుంది అంటారు కదా. ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే కనుక బయట హోటల్ ఫుడ్లు తినకూడదు, చేతి వంటలే తినాలి అని చెప్పి అంటూ ఉంటారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే కనుక చాలామంది కూడా ఒక ఒక విజయవాడ లాంటి సిటీకో లేకపోతే ఇంకేదన్నా సిటీకో వెళ్ళినప్పుడు కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నేచురల్ ఫుడ్ వెజ్ ఎక్కడ బాగుంటుంది, న్యాచురల్గా ఉండేటువంటి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగి మరీ, అంటే వందల కాలం నాటి 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న కాలం నాటి హోటల్స్లో కూడా ఇప్పటికీ కూడా రైస్ని ఆ వంటని సర్వ్ చేస్తూ ఉన్నారు. సో ఇది సర్వేలో వెల్లడైంది. ఎందుకంటే మరి న్యాచురల్ ఫుడ్

ఇంటి వంట పేరుతో మరి చాలామంది కూడా బిజినెస్ చేస్తున్నారు. సో అన్ని చోట్ల ఉండాలని రూల్ అయితే లేదు, కానీ కొన్ని చోట్ల మాత్రం ఉన్నాయి. మరి అక్కడ ఒక ఎంటర్ప్రీనర్గా మనం ఎందుకు అవ్వకూడదు, మీరు ఎందుకు చేయకూడదు, చిన్నగానే అతి తక్కువ కానీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే విషయం గురించి ఇంత మాడే కదండి. సో ఎలా వర్కౌట్ అవుతుందో కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్, ఇదంతా వంట గింటామంటా మా వద్దు, మేము డైరెక్ట్గా ఇంకేమైనా చేయాలనుకుంటున్నామని చెప్పి అనుకుంటే కనుక పెద్ద పెద్ద నగరాలు కానీ లేకపోతే తయారీ కేంద్రాల దగ్గర కానీ కొన్ని కొన్ని వస్తువులు రీజనబుల్ ప్రైస్కి చాలా తక్కువకు వస్తూ ఉంటాయి. అది కూడా తక్కువ బల్క్లో, ఒక 500 నుంచి 1000 రూపాయల్లో, 1000 రూపాయల నుంచి 5000లో, ఇలా పెట్టుబడి వ్యవధిని బట్టి, పెట్టుబడి రేంజ్ని బట్టి మరి ఆ తయారీ కేంద్రాల నుంచి చాలా తక్కువకు వస్తాయి. వీటిని ప్యాకింగ్ ద్వారా కానీ లేదా వేరే అంటే స్పెషల్గా ప్యాకింగ్ చేసిన వాటి ద్వారా కానీ హోల్సేల్గా కొనుగోలు చేసి ఆ చుట్టుపక్కల ఉన్న స్థానిక కేంద్రాలకి రిటైల్గా షాప్స్కి అందించవచ్చు అనమాట. ఇది విషయం. సో మీకు ఏదైనా ఎలాంటి షాప్, హోటల్ అవ్వచ్చు, చిన్న చిన్న షాపులు అవ్వచ్చు, కొంతమంది చపాతీలు తయారు చేస్తారు, కొంతమంది మరి పూరీలు తయారు చేస్తారు, కొంతమంది బొబ్బట్లు తయారు చేస్తారు, కొంతమంది చిన్న చిన్న లడ్డూలు తయారు చేస్తారు, ఇలా రకరకాల ఫుడ్ బిజినెస్ని చేస్తూ ఉంటారు. సో అవి కూడా గ్రాసరీస్ లెక్కలోకి వస్తాయి కాబట్టి వీటిని కూడా తక్కువకి తీసుకొని ఎక్కువకి అమ్మే అవకాశం కూడా ఉంది. అది కూడా షాప్ వైజ్గా అన్ని చోట్ల వేసే అవకాశం ఉంది. సో ఇది కాకుండా ఆన్లైన్లో కూడా చేసే అవకాశం ఉంది. సో ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మరికొన్ని క్షణాల్లో. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

राजेश रिलीज गर्नुहुन्छ ए आर रहमान म्युजिक कम्पोजिगा सहल अहमेद एन्ड स्वर्णलता मलगादी पढ्न सबै साङ्गीति भने चाहिँ जेन्टिल म्यान मुभी लिन्छ. मेरो चुन चेसि उठ्नु विविध भारती 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్ సమయం 1:42 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, ధీరాలో మనమైతే ఉన్నాం, ధీరాలో మంచి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. సో మహిళ మనల కోసం మరి మరి ఎన్నో ఆశలతో మరి ఎదురు చూస్తూ నేను ఇంతవరకే చదువుకున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేను చదివింది ఒకటి చేస్తున్న జాబ్ ఒకటి, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులకి నేను లోన్ కాలేకపోతున్నాను, ఆటోమేటిక్గా ఇబ్బందులు పడుతున్నాను, మరి స్కూల్ ఫీజులు కావచ్చు, ఇంట్లో మెయింటెనెన్స్ అవ్వచ్చు, బయట కావచ్చు, ఇంకా ఏదైనా సపరేట్గా ఇంకా ఏమైనా చేయాలి అనుకుంటున్నాను, నా వల్ల అవ్వట్లేదు అనే మహిళల కోసం మంచి వివరాలు చెప్పడం జరిగిందనమాట. సో డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్లో హోల్సేల్గా ట్రేడింగ్ చేయమని నేను చెప్తున్నాను. జెంట్సే చేయాలా, మీరు చేయలేరా? ఖచ్చితంగా చేయొచ్చండి. ఇది పెద్ద విజయమి కాదు, ఎందుకంటే మీకు స్కూటీ తోలటం వచ్చు, బండ్లు తోలటం వచ్చు, వెహికల్స్ నడవటం వచ్చు, చాలా చాలా రకాలు వచ్చు, కాకపోతే మీ ప్రతిభని మీరు గుర్తించట్లేదు అంతే విషయం. మరి రోడ్ల మీద దాదాపు చాలా స్కూటీస్ కానీ లేకపోతే బండ్లు కానీ అందరూ మహిళలు చాలామంది నడుపుతున్నారు. మరి డ్రైవర్స్గా కానీ ఆటో డ్రైవర్స్గా కానీ చాలామంది కూడా నడుపుతున్నారు. సో అలాంటివన్నీ కుదిరితేనే చేయండి. అండ్ ఇది మాత్రం నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా కుదురుతుంది కాబట్టి చెప్తున్నాను, చేయమని చెప్తున్నాను. ఇందాక ఏం చెప్పానండి, పెద్ద పెద్ద నగరాల్లో కానీ లేకపోతే ఒక బస్తీల్లో కానీ కొన్ని కొన్ని ఏరియాలు, సపోజ్ మనం విజయవాడ ఉంది వన్ టౌన్, చాలా తక్కువకి మరి మనం అనుకున్నవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా తెచ్చుకొని కనుక మరి చిన్న చిన్న గ్రామాలు, మన చుట్టూ దాదాపు 200 గ్రాములు 300 గ్రాములు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ సప్లై చేసే అవకాశం వస్తే తర్వాత మీరు వేరే వర్కర్ని పెట్టుకొచ్చి సప్లై చేయొచ్చు. కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా సప్లై చేయడం ద్వారా ఇన్కమ్ అనేది వస్తుంది ఖచ్చితంగా. రూపాయి రూపాయి రూపాయి కాదు, వందలు వేలలో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ దీని ఇది ఎలా వర్కౌట్ అవుతుంది దాన్ని కూడా చెప్తాను చెప్పారు కదా. మరి మామూలుగా అయితే అందరూ ఏం చెప్తారంటే ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తారు. మరి ఇది ఎలా చేయాలి, ఎలా వర్కౌట్ అవుతుందనే విషయం గురించి చెప్పరు కాబట్టి నేను ఆ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నిత్యావసర వస్తువులు, ఉప్పు నుంచి పప్పు నుంచి నూనె వరకు కూడా అన్నిటికీ నిత్యావసర వస్తువులు, ప్రతి మనిషికి కావాల్సిందే కూడా వాటర్తో సహా కూడా మరి బాటిల్లో 10 రూపాయల బాటిల్తో సహా రోడ్డు మీద నుంచే మనం తెచ్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఇది నిత్యావసర వస్తువుల్లో కలిసిపోయినాయి అన్ని కూడా. ఇంకా ప్లాస్టిక్ సామాగ్రి, దుస్తువులు, గాజులు, మరి ఇంకా చిన్న చిన్నవి అవన్నీ కూడా ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా దొరుకుతున్నాయి. ఇదివరకే ఎక్కడికో పట్టణాలకు వెళ్తే దొరికాయి, దానికి కారణం ఏంటి, ఇప్పుడు అందరూ నేను చెప్పిన విధానంలో సప్లై చేస్తున్నారు కాబట్టి దొరుకుతున్నాయి. సో అందుకని ప్యాకేజ్డ్ ఫుడ్స్, మరి బాదం పప్పు కానీ ఇంకా ఇంకా ఏదైనా మరి ఇప్పుడు నేను చెప్పిన సరే పూరీలు, చపాతీలు, లేకపోతే ఇంకా చిన్న చిన్న స్వీట్స్ కానీ, కొబ్బరి ఉండలు కానీ, ఇలాంటి రకరకాలన్నీ కూడా చాలా చిన్న స్థాయిలో నుంచి వచ్చాయన్నమాట. సో అవన్నీ కూడా మీరు మార్కెటింగ్ చేసే అవకాశం, వీటికి పెద్ద మార్కెటింగ్ అవసరం లేదు. వాళ్ళకి కావాలి అంటే కనుక 1 or 2 ప్యాకెట్స్ అందజేసిన తర్వాత బల్క్లో మనకు ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను అన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఏదైతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చిన్న చిన్న షాప్స్కి మీ దగ్గరలో ఉన్న 10 సందుల్లో ఉన్న వాటిని ముందు ట్రై చేయండి, ఆటోమేటిక్గా 10 ఓళ్ళకి మీరు పాకే అవకాశం ఉంటుంది, ఎగబాకే అవకాశం ఉంటుంది కాబట్టి మరి చిన్న షాప్కైనా సరే సప్లై చేయండి. వీళ్ళు తీసుకుంటారా తీసుకోరా అని కాకుండా ఒక్కసారి అడగండి, ఖచ్చితంగా ట్రయల్ వేయండి అని చెప్పండి. ఖచ్చితంగా సప్లై అనేది చేస్తే మంచి ఆదాయం సంపాదించవచ్చు. ఇది చాలా ఈజీ, చెప్పడానికి చాలాసేపు పట్టింది కానీ చాలా ఈజీగా అవుతుంది. కొంచెం ఎఫర్ట్ పెట్టి కొంచెం మనీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది వస్తుంది. దీనికి కేవలం 5,000 నుంచి కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అది కూడా లేకపోతే చిన్నగా చిన్నగా స్టార్ట్ చేయొచ్చు, చీరల బిజినెస్ కానీ ఇంకా రకరకాలు కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ట్రై చేస్తే మరి ఎలా వర్కౌట్ అవుతుంది కూడా నేను చెప్పాను కాబట్టి ఆ విధంగా ట్రై చేయండి. సో ముందైతే వీటన్నిటికీ మెయిన్గా మిమ్మల్ని మీరు మార్కెటింగ్ చేసుకోండి, ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు అద్భుతంగా మీ చేతిలో ఉంది. జస్ట్ ఒక వీడియోతో అందరికీ రీచ్ అవుతుంది, మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల లొకేషన్స్ షేర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా అందరికీ షేర్ చేస్తే ఖచ్చితంగా ఇన్కమ్ అనేది వస్తుంది, లీడ్స్ వస్తాయన్నమాట. ఇవన్నీ స్టార్ట్ చేయండి ఈరోజే, ఇప్పుడే ఒక ఆలోచన తీసుకురండి, స్టార్ట్ చేస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పి స్టార్ట్ చేయండి, మీకు వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను ధీరాలో టాటా గుడ్ బై చెప్పేస్తూ నెక్స్ట్ మనం కలుసుకుందాం. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

ఎస్, భాస్కర్ భట్ రఘుమారి రచించగా రఘుకుంచి అండ్ స్మితాబాణి అద్భుతమైన పాట విన్నారు. అమ్మ నాన్న ఓ తమిళమ్మ చిత్రం నుంచి మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 2:41:14 అవుతుంది. మంచి పాటలతో పాటు సదస్సులోని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు అయితే వచ్చేస్తున్నాయి. మరి మీకు కూడా ఆన్సర్ తెలుసా? మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకైతే మెసేజ్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి చెప్పిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఆన్సర్ పంపించేసారు చూసేద్దాం. ఇంతకీ కాళ్ళు ఉండి కూడా నడవడేంది ఏంటి? మనం తీసుకెళ్ళినా కూడా అది నడవదు ఖచ్చితంగా, అది ఏంటి తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. కాళ్ళు ఉండి కూడా నడవలేంది, నా నెంబర్ తెలుసు కదండి, 0866-24888-14, 0866-24888-14 మెసేజ్ చేసేయచ్చు ఇప్పటికైనా ఆన్సర్ తెలిస్తే. మరి ఇప్పుడైతే మన కోసం మరి ఎవరెవరు ఆన్సర్ పంపించేశారో చూసేద్దాం. మరి నేను చదవబోతున్నాను. మరి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాబు కలిసి మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ ఏమీ రాలేదు. మరి మరలా వస్తుందేమో చూద్దాం. మరి చిత్తూరు నుంచి పీలేరు మెసేజ్ చేస్తున్నారు, ధీరజ్ పీలేరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. శ్రీ విశాఖపట్నం నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కొండారెడ్డి గారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి బెంగళూరు నుంచి జలసా గ్యాంగ్ అంట, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. వేటపాలెం దగ్గర రామానగరం బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. పెడన్న జోగనంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఒరిస్సా నుంచి బెర్హంపూర్ నుంచి హారిక మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. ఇంకా కోదాడ నుంచి కార్తిక్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. గడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ తూచ్ తూచ్ తూచ్. పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం నుంచి చెన్నై నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేసేసారు. ఓకేనండి, ఇలాగే మనకి ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయి. నిన్న నుంచి శోభారాణి రంగారావు, సాగర్ చాందిని, అవినాష్ రియాన్ శృత్విక వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు ధను, కరెక్ట్గా ఆన్సర్ చేశాడు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా పులిపాటి సత్యవతి, పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, మరి బాగున్నానండి బట్ మీ ఆన్సర్ పంపిస్తే ఇంకా ఇంకా బాగుంటాను. రాజోల నుంచి జయన్న మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి.

ఇంకా విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ రెండు ఆన్సర్లు పంపించారని అనుకున్న ఆన్సర్లో. మరి ఉమ్మడి నుంచి మహమ్మద్ జయంతిని, స్నేహభావ జయంతిని కలిసి ఆన్సర్లు ఇప్పుడు చేశారని కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. శాంతి నగర్ నుంచి ఒకే ఒకరు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ పంపించారని. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్నారు తరాలపల్లి నుంచి కాజీపేట మండలం హనుమకొండ జిల్లా నుంచి చెరుపోతల బుచ్చయ్య వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ పంపించారని. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపిస్తున్నారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. అనంతపూర్ మస్తాన్ భాషా జాను వీళ్ళందరూ వచ్చి హైదరాబాద్ నుంచి అనంతపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళలో శ్రీవత్స కోనాపూర్ నుంచి గణేష్ రాజు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి మెసేజ్ జిల్లా కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఖమ్మం డిస్టిక్ నుంచి రబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం, రజియా, హసీఫా అండ్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా పంపిస్తున్నాను అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. మంగిలాల్ హరియా తండా నుంచి పంపిస్తున్నారు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. ఇంకా వచ్చేసి సుధా కొత్తగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు అనుకుంటున్నా వద్దండి కరెక్ట్గానే పంపించారు మీరు ఆన్సర్ కరెక్ట్గానే ఆన్సర్ చేశారు. సులోచన కరీంనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి భార్గవి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. ఇలా ఇలా మనకి ఎన్నో ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనకైతే ఆన్సర్లు వస్తున్నాయి కాబట్టి ఇంకా నేను అయితే ఆన్సర్ చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. మరి నేను నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కాలంటే ముందు క్వశ్చన్కి ఆన్సర్ తెల్లాలి కదండి చెప్తానండి. సో ఇంతకీ కాళ్ళు ఉండి కూడా నడవలేంది ఏంటి అంటే కనుక బల్ల, మంచం, ఇంకా మహా అయితే కుర్చీ అన్నారు. కుర్చీ కూడా నాలుగు కాళ్ళు ఉంటాయి. పాతకాలం దానికి కాళ్ళే అనేవాళ్ళు. ఇప్పుడైతే మామూలుగా స్టీల్ కుర్చీలు అవి వచ్చేస్తున్నాయి కాబట్టి అదే ఇనుప కుర్చీలు అవి వచ్చేస్తున్నాయి కాబట్టి సరిపోతుంది. బల్ల, మంచం, పాత కుర్చీ అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇందుకే కరెక్ట్గా ఆన్సర్ చాలామంది కూడా పంపించేస్తున్నారు. ఇంకా ఇప్పుడే మరి వచ్చాము, ఇప్పుడే వింటున్నాము అనే వాళ్ళకి నేనైతే క్వశ్చన్ వేస్తున్నాను. మరి రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే కనుక నా నెంబర్కి చేసేయండి. నేను ఆ నెంబర్ చెప్తాను కాసేపట్లో. ఇంటికి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ శరీరం ఉండదు, ఏంటది తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ శరీరం మాత్రం ఉండదు. అబ్బా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మరి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి కదా మనం తలని తోకని ఎక్కడ ఉపయోగిస్తాం. మరి తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. తల ఉంటుంది, తోక కూడా ఉంటుంది, మరి కానీ శరీరం అయితే ఉండదు, దానికి ఎప్పటికీ ఉండదు, ఉండబోదు కూడా. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 0866-24-8814, 0868-24-8814. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్లు పంపించేస్తారో చూసేద్దాం. ఇది కొంచెం లాజిక్గా ఆలోచిస్తేనే ఆన్సర్ వస్తుంది. ట్రై చేయండి. అంతవరకు నేను మీకోసం ఒక మంచి పాట అయితే ప్లే చేశాను. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइन की स्वागतम, नेनु मणिश्री। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. కడపలేలో వివిధ సమస్యలపై స్థానికులు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి గుడిపల్లి మండలం నలగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను పరిశీలించారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు.

0: विविध भारती FM 101.3 లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్, బొంబాయి మూవీలో నుంచి వేటూరి సుందరమూర్తి గారు లిరిక్స్ అందించగా రేమో ఫెర్నాండిస్ బ్యాండ్ సూపర్ హిట్ సాంగ్ అయితే వేశారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:08:37 మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో నేనైతే మరి సందర్శనలో మిమ్మల్ని సందర్శన చేస్తున్నాను అని చెప్పి అనుకుంటాను. ఇప్పుడు సూపర్ హిట్ సాంగ్ అయితే ఉన్నాయి కదండి, ఇలాగే సందర్శన చేస్తూ ఉంటాం. సో నేను అడిగే చిట్టుబడి క్వశ్చన్స్ కి మీరైతే ఆన్సర్లు చేస్తూ ఉన్నారు, ఎంతో హ్యాపీగా ఉంది. అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఆన్సర్లు పంపించేసారు చూసేద్దాం. ఎందుకంటే నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో ఏంటి అంటే గనక, తల తోక ఉంటుంది కానీ శరీరం ఉండదు. తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ శరీరం మాత్రం ఉండదు. ఉండదు, ఉండబోదు, ఉండనేరదు అనమాట ఇది విషయం. ఈ దీనికి ఈ మీ ఆన్సర్లు ఏంటో తెలిసి మెసేజ్ చేయమని చెప్పాను. చాలామంది కూడా మెసేజ్లు చేస్తున్నారు. ఎందుకు ఆ ఆన్సర్లు ఏంటో ఏంటో చూసేద్దాం. ఎందుకు మీకు కూడా ఆన్సర్ తెలుసా, తెలిస్తే పంపించేయండి అబ్బా, ఎందుకు వెయిట్ చేస్తారు. సో ఓకే, మనకి మెసేజ్ చేసిన వాళ్ళు ఫస్ట్ మెసేజ్ పంపించారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించారు. శాంతి నగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్, జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు.

రాంగ్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి సీతాపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కడప జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. రెండు ఆన్సర్ పంపించారు, ఒక ఆన్సరే కరెక్ట్ అండి. చిన్న గొల్లపాలెం కృష్ణా జిల్లా నుంచి నవ్య, అక్షయ, విరాట్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. రాజోల నుంచి జయన్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జయం బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా మెసేజ్ చేసిన వాళ్ళలో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇప్పుడు వచ్చేసి పెడన జోగనంద్రగాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డం అంకయ్య బందారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించేసేసారో. ఓకే, ఒకసారి చూసుకోండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత సాయి, వర్షిత సాయి కూడా. అబ్బా మీకు కూడా అట్లాగే ఉందా? నాకు అట్లాగే ఉంది. ఎట్లా ఉంది? వాటర్ లిస్ట్ని వరుసగా చదివినట్టుంది కదా. నాకు తెలుసు, అందుకే ఇంత ఇన్ని పేర్లు పెట్టొద్దని చెప్తున్నాను. ఒకటి, రెండు, ముద్దుకు మూడు. సో ఇది విషయం. సో ఎంత పేర్లు పంపిస్తే ఎలాగండి? హాయ్ చూసుకోండి. ఓకే అండి, మరి కరెక్ట్గా ఆన్సర్ అయితే పంపించారు. ఇంకా పంపించేసిన వాళ్ళలో అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మంగీలాల్ హరియాతండ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించేసేసారండి. తోచండి, రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, ఇంకా ఎస్ఎం బాషా మైదుకూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఖమ్మం డిస్టిక్ రేపవరం విలేజ్ నుంచి అమితే బేగం, రజియా, హసీఫా అండ్ వీళ్ళందరూ కలిసి పంపిస్తున్నారు. వీళ్ళు అనుకుని ఒకే బడిలో చదువుకున్నట్టున్నారు. ఇందాక వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఒకటే వచ్చింది, రాంగ్ ఆన్సరే వచ్చింది. సరే, ఇంకా ఇది మెసేజ్ చేస్తున్న వాళ్ళు, మరి ఇంకా పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా మెసేజ్ చేశారని, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకొకళ్ళు అయితే కార్తీక్ కొదాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి భాస్కర్ రెడ్డి ఒడిషా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా మహమ్మద్ జనీద్దీన్, స్నేహబాద్ జనీద్దీన్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తరావు, పెద్దమస్తరావు గారు కలిసి కరెక్ట్గా ఆన్సర్ చేశారు, కానీ స్పెల్లింగ్ మిస్టేక్ రాసినట్టున్నారు. సో అదేదో ప్యూరిటీ గురించి ఏదో స్పెల్లింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, చూడండి. ఓకేనా? రైట్. నన్ను నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని వీళ్ళు కూడా ఓటర్ లిస్ట్ పెట్టారండి. వీళ్ళకి పంపిన ఆన్సర్ కరెక్టే కరెక్టే. ఇట్లా ఇలా లిస్టులు పెడితే మిగతా వాళ్ళ టైం వృధా అయిపోతుంది, గమనించండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామలా కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళు, విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేస్తున్నారు, ఏదో రాశారు బట్ ఆన్సర్ తెలియదు. గెస్ అంటే కష్ట, గెస్ చేయడం కష్టమే అని చెప్పినట్లుగా మెసేజ్ చేశారు. మరి మీరు గెస్ చేస్తూ ఉండండి, నేను ఆన్సర్ చెప్పేస్తాను. అనంతపురం నుంచి మస్తాను, ఈ ఇమాంబి భాష వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఒక చండిక, వాసు, వరలక్ష్మి, వాసు, గంటలమ్మపాలెం, మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రెండు ఆన్సర్ పంపించారు, ఒక ఆన్సరే కరెక్ట్ అండి. అనుకోవద్దు, ఒకటి మాత్రం పంపిస్తే బాగుంటుంది. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు, జడన్ అనిల్ కుమార్, మాధవి, పాల్వంచ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా వీళ్ళు కూడా రాంగ్ ఆన్సరే పంపించేసేసారు. వెస్ట్ తాంబరం నుంచి, చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, పొద్దుటూరు నుంచి కృష్ణ సంతోషం మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి తారాళ్ళపల్లి జరిపోతుల బుచ్చయ్య గారు మెసేజ్ చేస్తున్నారు, హనుమకొండ జిల్లా నుంచి, కాజీపేట నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో బెరంపూర్ ఒరిస్సా నుంచి హారిక మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమ మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా, ఎంత కరెక్ట్గా, అంత పర్ఫెక్ట్గా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఒక్కసారి చెక్ చేసుకోండి, నేను ఆన్సర్ చెప్తాను. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు, భాస్కర్ కోడు నుంచి, విలేజ్ నుంచి రాంగ్ ఆన్సర్. మరి ఇంకా ఆన్సర్లు, పోలేపల్లి శ్రీనివాసరావు రాజన్నపేట సిరిసిల్ జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు, దేవనూరు మజారా చిన్నంపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ అష్టదిగ్గజాలు, కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇంకా వచ్చేసి మీరు కేదర్ వీరేష్ రాజౌళి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసారు. ఇంకా కర్నూలు తల
సునీలు లక్కిరెడ్డిపల్లి మండలం అనవయ్య జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. అబ్బా అబ్బా అబ్బా అబ్బా, ఎంత చక్కగా

పంపించారు, అర డజన్ పంపించారు, అర డజన్లో అర డజన్ రాంగ్ ఆన్సర్లు అండి అన్నీ. ఓకేనా? పెడన జోగనంద కాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, ఒక్కసారి యాప్ని రీసెట్ చేయండి అండి, మీరు రావట్లేదు అన్నారు కదా, ఒక్కసారి యాప్ని రీఫ్రెష్ చేసి మళ్ళీ పెట్టండి, యాప్లో అయితే వస్తుంది, నేను చెక్ చేశాను ఆల్రెడీ, మీరు చెక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇంకా వచ్చేసి మెసేజ్ వల్ల కీర్తిరాజ్ కుమార్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ కాదండి, రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మెసేజ్ చేస్తున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇవన్నీ ఆన్సర్లు, చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించేస్తున్నారు. సో ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్, తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ అది గాలిపటము కాదు, కొబ్బరికాయ కాదు, ఇంకా మైనా ఇంకేదో పెట్టారండి, చాలా చాలా పెట్టారు, అడిగిన మెసేజ్ పెట్టారు దాంట్లో. సో అది మాత్రం కానే కాదండి, తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ శరీరం ఉండదు. ఏంటి అంటే కనుక కాయిన్, నాణ్యము, బిళ్ళ, లేకపోతే ఏదైనా అనుకోండి, హెడ్ అండ్ టైల్, హెడ్ అండ్ టైల్, తల తోక. ఓకేనా? రైట్, ఇది ఆన్సర్ కరెక్ట్గా చాలామంది, దాదాపు 90-95% అందరూ కూడా కరెక్ట్గానే ఆన్సర్ చేశారు, ఎందుకంటే మీరు అందరూ కూడా బాగా ఇదిలో ఉన్నారు, ఫామ్లో ఉన్నారు. సో నేనైతే నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోతున్నాను, ఏమాత్రం సమయం వృధా కాకుండా. మరి ఇది కూడా కొంచెం లాజిక్గానే ఆలోచించండి. సో కొంచెం నాకు డౌట్ ఉంది, ఈ డౌట్ని మీరు తీర్చాలన్నమాట. సో ఏనుగు అంత పెద్దదిగా ఉంటుంది కానీ బరువు ఉండదంట, ఏనుగు అంత పెద్దగా ఉంటుంది బరువు ఉండదు, కానీ అన్న బరువు లేకపోయినా కానీ మనమైతే వేరే చోట పెట్టలేంది ఏంటి? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, ఏనుగు అంత పెద్దదిగా ఉంటుంది, ఏనుగు కాదు, బరువు కూడా ఉండదంట, అంత బరువు లేకపోయినా కానీ మనం తీసుకెళ్ళి వేరే చోట పెట్టలేమంట, ఏంటంట? తెలుసంట? తెలీదంట? తెలిస్తే నాకు మెసేజ్ చేయండి అంట. ఓకే, నా నంబర్ మీకు చెప్తానంట, 0866-24-888-14, 0866-24-888-14 మెసేజ్ చేయండి అంట. ఇప్పుడు మీకోసం పాట వేస్తున్నానంట, వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఉంటాడు గాని రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో కుక్కని కొట్టాడు కొడతాడు.
1: అసలు నిన్న ఎవడరా మాట్లాడమంది
0: సారు, ఇప్పుడు
2: నోరు మూసి పక్కన లాక్కి వెళ్ళిపోతాడు.
1: నోరు ఇప్పని
3: తల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములో అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు.

0: చేతిలో ఖాళీ విలన్. ఏమైతుంది భీముని చేతిలో కుక్క సావు దచ్చాడు.
1: అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా.
2: అయితే ఇప్పుడు ఎట్లా?
1: నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అబ్దుల్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. రే శ్రీశైలం మధ్యలో వచ్చాడు కదా, కానీ నువ్వు చెప్పరా సాలి.
0: అరే రే చిన్న పోరానికి కథ చెప్ప నీకు వస్తలేదు. ఏం చదువుకున్నారు మీరు? ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టి నుండ్రి.

కుమ్ముడు గదీసిండు పిస్కిండు, దుర్యోధనుడు మీ గదీసిండు పిస్కిండు, ఎవ్వడి తొడలు అల్లాలు కొట్టుకున్నారు, ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు, ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు, తలకాయ మీద కొట్టిండు కాలు మీద కొట్టిండు, కాలు మీద కొట్టిండు తలకాయ మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా.

0: గప్పుడు ఏమైందో ఎరికెనా. మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసి గంతి. బాలనాగమ్మ మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అదే మారిపోయిందని చెప్పినా కదా.
1: అదే ఎలా మారింది?
0: ఎన్ని సార్లు చెప్తారు భయ్? పాపం పాపం ఫోటోలు మారిపోయింది గంతి.
1: చెప్తావా లేదా?
0: చెప్పా.
1: చెప్తావా లేదా?
0: చెప్పా. చెప్పా. పెడతా. చెప్పా.
1: చెప్పా.
0: కొడతారా? అందరూ కొడతారా?
1: డౌటా?
0: డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ చేతులలో నేను దావనీకి కుక్క లెక్క మారింది భయ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

అమ్మదొంగ చిత్రంలో నుంచి వేటూరి గారి రచనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు, ఎస్పీ శైలజ గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:23:42 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మరి సందర్శనలో మనమైతే ఉన్నాం, మంచి పాటలతో పాటు మంచి క్వశ్చన్స్ కూడా, చిట్టి పొట్టి క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా వచ్చేస్తున్నాయి. నేను అడిగిన క్వశ్చన్కి చాలామంది కూడా ఆన్సర్ పంపించేస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్, ఏనిగంత పెద్దదిగా ఉండి బరువు లేని ఒకటి ఉంది, అయినా బరువు లేకపోయినా దాన్ని వేరే చోట పెట్టడం అనేది జరగని పని, పెట్టలేని పని, ఏంటో తెలిసే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు. సో మీకు కూడా తెలుసా, ఆన్సర్ చేసేయండి, నేను వెయిట్ చేస్తుంటాను మీ ఆన్సర్స్ అవ్వడానికి. సో చాలామంది కూడా ఆన్సర్ చేశారు. ఆ ఆన్సర్లు ఏంటో ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటి చేద్దాం. మరి ఎందుకు ఎవరంటే కనుక రాజుల నుంచి జయన్ గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. దేవనూరు మజారా చిన్నంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్, అష్టదిగ్గజాలు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకొచ్చి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఇందాక నుంచి వరుసగా తప్పులు తప్పులు తప్పులు పంపిస్తూనే ఉన్నారు. ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని పంపిస్తారు, సరదాగా తీసుకోండి అండి. సో ఆన్సర్ రాంగ్ అండి, ఒకే ఒకటి గారు కరెక్ట్గా ఆన్సర్ పంపించండి, ట్రై చేయండి. సో ఇంకా వచ్చేసి అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. చండిక వరలక్ష్మి మచిలీపట్నం గంటమ్మ పాలెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. చిన్నకొల్లపాలెం కృష్ణా జిల్లా నుంచి నవ్య, అక్షయ, విరాట్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అశోక్ శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. హారిక బెరంపూర్ నుంచి ఒరిస్సా నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఏదో ఆన్సర్ పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. హాయ్, ఓకే. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు.

కొంచెం దగ్గరగా ఉందండి, బట్ రాంగ్ ఆన్సర్. తుచ్. గణేష్ రాజు శ్రీ వస్త కోనాపు నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి. అనిల్ కుమార్, జన్ అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. చందనపేట మండలం చిత్రియా గ్రామం నుంచి దమ్మోజీ వెంకటాచారి వరలక్ష్మి గారు కృష్ణమ్మ గారు వీళ్ళందరూ కలిసి మెసేజ్, దమ్మోజీ వరలక్ష్మి కృష్ణమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు. అండ్ చక్కగా సింపుల్గా క్యూట్గా మంచి ఆన్సర్లు పంపించారు, అండ్ పేర్లు కూడా తక్కువ పంపించారు, సంతోషం. నన్ను నుంచి శోభలేని రంగాలో చాందిని అవినాష్ రియత్ వీళ్ళు మాత్రం మారలేదు, ఆన్సర్ కరెక్ట్ అండి, మీ లిస్ట్ మాత్రమే కొంచెం ఎక్కువగా ఉంది, చూసుకోండి. రైట్, ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళు నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డి పల్లె గ్రామం ప్రియా శ్రీనివాసరెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. వినాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరగా ఉంది ఆన్సర్, నేను కరెక్ట్ ఆన్సర్ కాసేపులో చెప్పేస్తాను. కనకారావు గారు పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా మెసేజ్ చేస్తున్న వాళ్ళు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామలా కలిసి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరగా ఉంది, ప్రతిబింబం అంటూ పంపించారు, కాదండి. వెల్లూరు నుంచి భూలక్ష్మి జాప భూమేశ్వర్ వాళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభవన్ జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పరాషా పంపిస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకో లేదు మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఆత్మ గురించి ఆశీషి గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్. ఇవన్నీ ఆన్సర్లు. సో చాలామంది కూడా ఆన్సర్లు పంపించేస్తున్నారు, ఇద్దరు ముగ్గురు మాత్రమే కొంచెం రాంగ్ ఆన్సర్లు పప్పులో కాలేశారన్నమాట. ఇంతకీ కొంతమంది మేఘం అంటున్నారు, కొంతమంది ప్రతిబింబం అంటున్నారు, నేను అనేది నీడ అంటానన్నమాట. ప్రతిబింబం అంత సైజు ఉండకపోవచ్చు, కనిపించినంత సైజు మొత్తం కనబడదు. మ్యాక్సిమం ఏనుగు నీడైతే మాత్రం పక్కకు మాత్రం బాగా కనబడుతుంది, ఏనుగు అంత ఎత్తే ఉంటుందన్నమాట, అది విషయం. అంతకంటే ఎత్తే ఉండొచ్చు, కానీ ఆ బరువును ఎక్కడ తీసుకెళ్ళలేని పరిస్థితి అనమాట. ఇంతకీ ఆ పేరు ఏనుగు నీడ, ఆన్సర్ వచ్చేసి ఏనుగు నీడ అనమాట. సో కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారు. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి తెలిపోదాం. ఇంకోటి, మన ముందే ఉంటుంది కానీ మనకు కనబడదు, మన ముందే ఉంటుంది కానీ మనకు కనబడింది ఏంటి, తెలిసి నాకు మెసేజ్ చేయండి. మన ముందే ఉండి మనకు కనబడింది ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయాల్సిన నా నంబర్, నా వాట్సాప్ నెంబర్ 0866248814 0862648814. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి, మీకోసం ఇది సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

భువనచంద్ర గారు లేదు సంధించగా బబ్లెహర్ గారు మ్యూజిక్ కంపోజర్ గా ఎస్పీ బాలు గారు చిత్ర గారు బడిన రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలో సూపర్ సాంగ్ అయితే సార్ మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు యూత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి. పాట చూసారా ఎంత బాగుందో, అసలు ప్రతి ఊరు ఏపీలో ఉన్న ప్రతి ఊరిని మెయిన్ మెయిన్ ఊర్లన్నీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారండి ఈ రైలు పాటలతో. సో సూపర్ సాంగ్ అయితే సార్ మనం అయితే మరి సందర్శనలో ఉన్నాం, మరి ఎలాంటి మంచి పాటలు మీకోసం అయితే ఇంకా ఇంకా ప్లే చేయాలని, బట్ తమ సమయం అయితే అయిపోతుంది కాబట్టి మరి క్వశ్చన్ ఒకసారి అడిగిన తర్వాత మరొకసారి మరి మనమైతే ఎవరెవరికి ఆన్సర్లు పంపించేసారో వాళ్ళందరి పేర్లు కూడా చదివించేద్దాం. సో ఎందుకు మన ముందే ఉంటుంది కానీ మనకు కనపడదు, వేరే వాళ్ళు కనపడద్దు అంటే వేరే వాళ్ళకి కూడా కనపడదండి. సో మీ అనుమానం తీరిపోయిందా, వేరే వాళ్ళకి కనపడద్దా అని చెప్పి కొంతమంది డౌట్లు అడుగుతున్నారు. సో వేరే వాళ్ళకు కూడా కనబడదు, మనకి కనపడదు, వేరే వాళ్ళకి కనపడదు, అదేంటో తెలిస్తే మరి అంత అద్భుతమైనది ఏంటో తెలుసుకోవాలని ఉంటే కనుక మరి నేతో స్టేట్ ట్యూన్ చేయండి. సో మీకోసం అయితే ఆన్సర్ చదివేస్తున్నాను, మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేసేయచ్చు. తర్వాత మనకి మెసేజ్ చేసిన వాళ్ళలో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కటి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా ఇప్పుడే కరెక్ట్ ఆన్సర్ చేస్తారండి. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్, ఎందుకు కనబడదండి, ఇందాక అడిగిన ఆన్సరా? ఓకే. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కరంకర గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ, స్వర్ణ, గౌతమి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి రాజేశ్వరి, ఉదయ్ వీళ్ళందరూ కలిసి, గౌతమి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకోళ్ళు అయితే మెసేజ్ చేశారు. రాజోల నుంచి

జయన్ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. దేవనూరు మజారా చిన్నంపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు అష్టదిగ్గజాలు, కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అండి. మరి జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాస గారు కోదా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మన ముందే ఉంటుంది, అన్ని చోట్ల ఉండదు, మళ్ళీ మన ముందే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరైతే ఏమి పంపిస్తున్నారో ఆ అర్థం ఏంటో కూడా చెప్తాం కాసేపట్లో. జడల అనిల్ కుమార్ మాధవి మెసేజ్ చేస్తున్నారు పాల్వాన్స నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. సో రమా అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. చిన్నగొల్లపాలెం నుంచి కృష్ణా జిల్లా నుంచి నవ్య అక్షయ విరాట్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఎన్ అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకోళ్ళు అయితే హారిక బెర్హాపూర్ నుంచి ఒడిశా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కార్తీక్ కోదా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అబ్బా, రాంగ్ ఆన్సర్ చదవటం కూడా బాగుంది కదా, చూద్దాం. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవట్ట మండలం నుంచి కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అబ్బా, నున్ను నుంచి శోభారాణి, రంగారావు, సాగర్, చాంద్రి, అయాన్స్, వీళ్ళందరూ బ్యాచ్ అంతా కలిసి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఓకే, ఇంకా వచ్చేసి మీ యాంకరింగ్ సూపర్ అండి అని చెప్పి అన్నారు, బట్ ఆన్సర్ కూడా పంపిస్తే బాగుంటుంది కదా. రైట్ రైట్. ఇంకొచ్చి నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్తిరా గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అబ్బా, ఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుంచి మస్తాన్ బాషా ఇమాంబి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నంద్యాల ఫర్ఖా పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళు రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఆత్మ గురించి ఆదిశేషి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చి ఉమ్మడి నుంచి మహమ్మద్ జనేద్దీన్, స్నేహభావన్ జనేద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కేదారి వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వచ్చేసి సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి నంద్యాల జిల్లా నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి జయలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు ఇంగ్లీష్లో, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎం శ్రీవస్త గణేష్ గారు మెసేజ్ చేస్తున్నారు, కోనాపూర్ నుంచి, రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, ఒకటైతే కరెక్ట్ ఆన్సర్ అండి. కేవీ రణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరలో ఉన్న ఆన్సర్ అయితే పంపించారు, చూస్తానండి. ఇంత పెద్దగా పంపిస్తే ఎలాగండి ఆన్సర్? ఓకే, దగ్గరగా ఉంది, చూద్దాం. మరి వినుకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భావనిపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా హౌసింగ్ బోర్డ్ కాల్ నుంచి టైలర్ రమేష్ మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జబర్దస్త్ పాటలు ప్రసంగం చేస్తున్నారు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేస్తున్నారు. ఓకేనండి, ఇలాగే మెసేజ్ చేస్తున్నారండి. నల్గొండ జిల్లా చందంపేట గ్రామం నుంచి, చందంపేట మండలం చిత్తిరా గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచార్య వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మళ్ళీ సవరించుకొని వీళ్ళందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు అన్నమాట. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పోరపల్లి శ్రీనివాస్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. ఇవన్నీ ఆన్సర్లు, చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించేశారు. మరి ఇది విషయం. సో ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్ మన ముందే ఉంటుంది, మన ముందే ఉంటుంది, ఇతరుల ముందు ఉండదు. అబ్బా, ఎంత హింట్ ఇచ్చానంటే, మామూలు హింట్ కాదు కదా. సో ఇది మన ముందే ఉంటుంది కానీ మనకు కనబడదు, ఎవరు తెలిస్తే మెసేజ్ చేయమని చెప్పాను, మిగతా వాళ్ళు కూడా కనబడదని చెప్పాను. ఇప్పుడు అర్థం చేసుకొని మన వాళ్ళు మెసేజ్లు చేస్తున్నారు. ఏంటి అంటే కనుక భవిష్యత్తు ఎవరి ముందు అలాగే ఉంటుంది, వేరే వాళ్ళకి కనబడదు. మీరు ఎవరన్నా భవిష్యత్తు చెప్తానో నమ్మొద్దు దయచేసి, ఓకేనా? ఇది విషయం. చాలామంది కూడా చేస్తున్నారు కాబట్టి ఆ విషయం చెప్పడం వచ్చేసింది. సో ఇంతకీ వచ్చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ భవిష్యత్తు అనమాట. మరి ఇక్కడతో మరి నేనైతే సందర్శనందరికి టాటా గుడ్ బై చెప్పేస్తాను. నెక్స్ట్ మనం మళ్ళీ కలుసుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. పాకిస్తాన్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 23 మందిని చట్టవిరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన సేవలను ఆధునికీకరించే ప్రక్రియలో భాగంగా కీలక మార్పులు చేసింది. సిస్టమ్ అప్గ్రేడ్ తర్వాత సరికొత్త యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మార్పుల వల్ల పీఎఫ్ ఖాతాదారులకు వేగవంతమైన మరింత సురక్షితమైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 2 రోజు పర్యటన కొనసాగించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నలగంపల్లె గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజలు అవలంబిస్తున్న వినూత్న నెట్ జీరో విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. సౌర విద్యుత్ వినియోగం, వ్యర్థాల నిర్వహణ, నీటి పొదుపు వంటి పద్దతులతో ఆదర్శంగా నిలుస్తున్న ఈ గ్రామంపై ఆయన ప్రశంసలు కురిపించారు. రాష్టంలో తోతాపురి మామిడి సాగు, మార్కెటింగ్, ప్రాసెసింగ్ వంటి అంశాలను పరిశీలించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. గిరిజనుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పొగాకు కొనుగోళ్ల కోసం వేలం నిర్వహించే అన్ని ప్లాట్ఫామ్లు వెంటనే ప్రారంభించాలని, ప్రతి కంపెనీ తప్పనిసరిగా వేలంలో పాల్గొనాలని, కంపెనీలన్నీ ఏకమై మంచి పొగాకు బేళ్లపై సీలింగ్ పెట్టి ధరలు తగ్గించినా అక్రమాలకు పాల్పడినా సహించేది లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. పౌరసరఫరాల సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువచ్చేలా గుజరాత్ రాష్టంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ పథకాన్ని ఏపీలోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వారసత్వాస్తుల పంపకాల దస్తావేజు రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ఆటోమేటిక్గా మ్యుటేషన్ జరిగేలా కొత్త విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ నిర్ణయంతో భూ యజమానులు మ్యుటేషన్ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు తప్పనున్నాయి.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట

0: కనుల తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3. అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనే తప్పు కారణానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుందన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఎలర్జరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
3: FM 101.3.

0: అబ్బాయి.
1: అయినా నేనే తప్పు కారణానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుందన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: FM 101.3.

4 గంటల 9 నిమిషాల 57 సెకండ్లు అవుతుంది. మంచి పాట అయితే వినేశారు కదా. నేను ఈ పాట ప్లే చేయగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి పాటలు ప్లే చేయబోతున్నాను అని అనమాట. సో ఈరోజు 4 గంటలకి వివిధలో మరి నయనతార గురించి మంచి పాటలు అయితే ప్లే చేస్తూ ఉంటారనమాట. తను నటించిన ఒక మంచి పాటలు అయితే మీకోసం వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇండస్ట్రీలో ఒక స్టార్డమ్ నిలబెట్టుకున్న ఒకప్పుడు విజయశాంతి గారు, రాధిక గారు రాధా ఎలా సంపాదించుకున్నారు, ఇప్పుడున్న హీరోయిన్లలో కూడా మరి సమంత గారు కానివ్వండి, నయనతార, ఇలా అందరూ కూడా స్టార్డమ్ సంపాదించుకుంటున్నారు. లేడీ ఓరియంటెడ్ యాక్టర్స్ కూడా బాగా అనుష్క లాంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, సో వాళ్ళలో మరి బిగ్గెస్ట్ స్టార్గా కూడా నయనతార గారు అని చెప్పుకోవచ్చు. నయనతార ఇంకా చాలా చాలా సినిమాలు నటిస్తున్నారు. రీసెంట్గా మణిశంకర వరప్రసాద్ సినిమాలో కూడా నటించడం జరిగింది, అలరించడం జరిగింది, అదే స్టార్డమ్ని ఇవ్వడం జరిగింది అనమాట. సో అలాంటి పాటలు మీకోసం అయితే నయనతార పాటలు వచ్చేస్తుంటాయి మీకోసం. నెక్స్ట్ మన కోసం రాబోతున్న పాట మణిశంకర వరప్రసాద్, ఈ చిత్రం నుంచి ఒక పాట అయితే వచ్చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

తారా తలుకు తారా తనివి తీరా పలుకగా. ఏ సూపర్ సాంగ్ అయితే తీసారు చంద్రబోస్ గారు నిర్సరించగా, ఆ రాజు సునీత వారి బృందం కలిసిపోయిన అద్భుతమైన పాట అయితే లక్ష్మి సినిమా నుంచి ఉన్నారు. మీరు చూసి ఉంటున్నారు విద్యుత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి స్టూడియోస్ సమయం

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుతున్నానంటే ఇది మనలో అందరికీ యూస్ఫుల్ టాపిక్. అదేంటంటే ఫస్ట్ ఎయిడ్. ఏదైనా డిజాస్టర్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, చిన్న పెద్ద గాయాలైనప్పుడు ఫస్ట్ ఎయిడ్ ప్రాముఖ్యత గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎయిడ్ అనేది అత్యవసర సమయాల్లో చాలా ముఖ్యం. మరి ఈ ప్రథమ చికిత్స ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి వెన్నెలా ప్రోగ్రాంలో చేతంతో. ఎమర్జెన్సీ టైంలో ఫస్ట్ ఎయిడ్ ఇలా చేయండి. చాలామందికి ఫస్ట్ ఎయిడ్ ఇంపార్టెన్స్ తెలియదు, అది నేర్చుకోవడానికి కూడా తొందరగా ముందుకు రారు. ఎందుకంటే టైం ఉండదు, ఎక్కడి నుండి మొదలుపెట్టాలో తెలియదు. వారికి కానీ వారి దగ్గర వారికి కానీ యాక్సిడెంట్స్ అవ్వచ్చని వారు అనుకోరు. ఒకవేళ అవసరమైతే ఆ మాత్రం తెలుసునే అనుకుంటారు. కానీ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏమిటో చూడండి. ప్రాణాలు సేఫ్. ఎస్, ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో తెలిసిన వారే ఉంటారు. దీనివల్ల ఒక లైఫ్ సేవ్ అవుతుంది. కంఫర్ట్. ఎస్, సెకండ్ ఇస్ కంఫర్ట్. ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి విక్టిమ్కి కంఫర్ట్ కలుగజేస్తారు. ఒకరిక్కడ సిచ్యువేషన్ని కంట్రోల్లో చేస్తున్నారు అన్న నమ్మకం పేషెంట్కి కలిగితే వారికి యాంగ్జైటీ తగ్గుతుంది. ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి అవసరాన్ని బట్టి గాయాలకి కావాల్సిన ఇమీడియట్ ట్రీట్మెంట్ అందజేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఫస్ట్ ఎయిడ్ అందకపోతే పేషెంట్ పరిస్థితి చేయి దాటిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ ద్వారా పేషెంట్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చే వరకు స్టెబిలైజ్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో లేకపోతే ఉన్న వాటిని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. వీరికి పేషెంట్ గురించి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దానికి వారు ఎమర్జెన్సీ సర్వీసెస్ వారికి అందజేస్తారు. అంటే చైన్ ఆఫ్ సర్వీసెస్లో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వారు ఒక వాల్యుబుల్ లింక్ ప్రొవైడ్ చేయగలుగుతారు.

మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ ఉన్న వారికి వారి స్కిల్స్ మీద నమ్మకం ఉంటుంది. అంటే వారు చాలా కాన్ఫిడెంట్గా ఫస్ట్ ఎయిడ్ అడ్మినిస్టర్ చేయగలరు. ఈ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి వారు ట్రైనింగ్ తీసుకొని వారి రియాక్ట్ అయ్యే పద్ధతిలో తేడా తెలుస్తుంది. అది వారి నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్స్ అనేవి ఎవరికి ఎప్పుడైనా కావచ్చు. అది ఎప్పుడు వేరే వాళ్ళకి, రోడ్డుపైన ఇతరులకి అవుతుందని ఏమీ లేదు కదా. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఉన్నవారు పరిస్థితిని త్వరగా అంచనా వేయగలుగుతారు. చుట్టుపక్కల జరుగుతున్న దానికి అనుగుణంగా వెంటనే వారి ప్లాన్స్ని మార్చుకోగలుగుతారు. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ వల్ల సేఫ్టీ గురించి ఆలోచన పెరుగుతుంది. యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయో అవగాహన ఉన్నప్పుడు ఎలా వాటిని ప్రివెంట్ చేయాలో బాగా తెలుస్తుంది. దీనివల్ల యాక్సిడెంట్స్ బాగా తగ్గుతాయి. ఫస్ట్ ఎయిడ్స్లో చిన్న చిన్న గాయాలను ట్రీట్ చేయడం, ఎక్కడైనా కోసుకుపోతే అక్కడ ప్లాస్టర్ వేయడం, బ్యాండేజ్ కట్టడం, బ్లీడింగ్ జరుగుతుంటే ఆపడం, సిపిఆర్ చేయడం, వెనుకుని ట్రీట్ చేయడం, వడదెబ్బ తగిలితే ట్రీట్ చేయడం, కాలిన గాయాలకు అవసరమైన ప్రథమ చికిత్సను అందించడం వంటివి నేర్పిస్తారు. అయితే ఇవన్నీ కొన్ని గోల్స్ని రీచ్ అవ్వడానికి నేర్పిస్తారు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్కి 3 ప్రీమియర్ గోల్స్ ఉంటాయి. వాటిని 3 పీస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటారు. ఎందుకంటే ఈ 3 లక్ష్యాలు పి అక్షరంతో మొదలవుతాయి. అవేమిటంటే ప్రిజర్వ్ లైఫ్, ప్రివెంట్ ఫర్దర్ డిటీరియరేషన్, ప్రమోట్ రికవరీ. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో మొట్టమొదటి గోల్ ఫస్ట్ ఎయిడ్ పద్ధతుల ద్వారా ప్రాణాన్ని కాపాడడం. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో మొదట నేర్పించే విషయం, ఒక క్యాజువాలిటీని చూసినప్పుడు వారి ఎయిర్వే ఓపెన్గా ఉందా లేదా చెక్ చేయాలి. స్పృహ కోల్పోయిన వ్యక్తిని చూస్తే అవసరమైతే సిపిఆర్ చేయాలి అని నేర్పిస్తారు. ప్రిజర్వ్ లైఫ్లో మరొకరి ప్రాణం కాపాడమే కాదు, తన ప్రాణం కూడా కాపాడుకోవాలని చెప్తారు. తనను తాను ప్రమాదంలో పడేసుకోకూడదు. ఒక ప్రమాదకరమైన పరిస్థితి చూసినప్పుడు అక్కడున్న రిస్క్ అంచనా వేయాలి. తన ప్రాణాలు పక్కన ఉన్న వారి ప్రాణాలు రిస్క్లో పెట్టి వస్తువులు వీలైతే అక్కడి నుండి రిమూవ్ చేయాలి. సిచ్యువేషన్ మరీ డేంజరస్గా ఉండి దెబ్బతిన్న వ్యక్తికి అక్కడి నుండి కదిపే పరిస్థితి లేకపోయినా, లేదా సిచ్యువేషన్ని అప్రోచ్ అయ్యే పరిస్థితి లేకపోయినా కంట్రోల్లో ఉండాలి. ప్రొఫెషనల్ హెల్ప్ కొరకు కాల్ చేయాలి తప్ప తను హ్యాండిల్ చేయాలన్న సిచ్యువేషన్లోకి ఎంటర్ కాకూడదు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో సెకండ్ ఆబ్జెక్టివ్ ఉన్న పరిస్థితి ఇంకా బ్యాడ్గా తయారవ్వకుండా చూడడం. అంటే బోన్స్ ఫ్రాక్చర్ అయిన వారిని కదపకుండా ఉంచడం, వారికి ఇంకా గాయాలు కాకుండా ఉండే ప్లేస్లో ఉంచడం, గాయానికి కట్టుకట్టడం, బ్లీడింగ్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ పేషెంట్ పరిస్థితిని ఇంకా బ్యాడ్గా కాకుండా కాపాడతాయి. అలాగే పేషెంట్ చుట్టుపక్కల ఏరియాని సేఫ్గా ఉంచడం, పేషెంట్ని సెక్యూర్ పొజిషన్లో ఉంచడం, స్పెషలిస్ట్ హెల్ప్ కోసం కాల్ చేయడం వంటివి కూడా ఇందులోకే వస్తాయి. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ యొక్క ఫైనల్ గోల్ రికవరీకి హెల్ప్ చేయడం. ప్రొఫెషనల్ మెడికల్ హెల్ప్ వచ్చేలోపు చేసే ఫస్ట్ ఎయిడ్ లాంగ్ టర్మ్ రికవరీకి ఎంతో సహకరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలిన గాయం మీద కూలింగ్ అప్లై చేయడం వల్ల ఆ గాయం త్వరగా హీల్ అవ్వడమే కాక మచ్చపడే ఛాన్స్ని కూడా తగ్గిస్తుంది. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. చిన్న గాయాల దగ్గర నుండి బోన్ ఫ్రాక్చర్స్ వరకు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తుంది. ప్రొఫెషనల్ హెల్ప్ వచ్చేలోపు ప్రొవైడ్ చేసే అసిస్టెన్స్ ఎంత ఇంపార్టెంటో తెలియపరుస్తారు. ఎమర్జెన్సీ ప్రొఫెషనల్ కేర్ కోసం కాల్ చేయడం కూడా రికవరీ త్వరగా జరుగుతుంది. ఈ ట్రైనింగ్ని చాలా మెడికల్ ఇన్స్టిట్యూట్స్, ఫస్ట్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ నేర్పిస్తాయి. దీనివల్ల ప్రాణాలు కాపాడబడతాయి, సేఫ్టీ గురించి అవగాహన కూడా పెరుగుతుంది. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ వెన్నెల ప్రోగ్రాం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. ఐ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బాయ్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మీరు ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. నిలయంలో సమయం 5:01.7 MHz పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం.

పలుకుతున్నది తులసి భవాని. ఈనాటి కార్యక్రమంలో ముందుగా లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరంతా కోరుతున్న పాట స్వయంవరం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన రాజశ్రీ గీతం ఇది. ఈ పాటకు సంగీతం సత్యం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25 పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
2: శ్రోతలు వింటున్నారు 101.7 మెగాహెర్ట్జ్పై లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి బి రామచంద్ర, బడిగించుల అన్నయ్య, చౌడమ్మ, కుమారి, రామాంజనమ్మ, శ్రీనివాసులు, రంగం వెంకటస్వామి, తెలికి రాఘవేంద్ర, వీరంతా కోరుతున్న పాట ప్రజారాజ్యం. చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేసుశీల పడుతున్న బేటూరి గీతం ఇది. దీనికి సంగీతం JV రాఘవులు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: పద్మరాగాలు 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయగాథలు. మన భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, కళలకు నిలయంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ సంప్రదాయ సంపదను తరతరాలకు అందించడంలో జానపద కళాకారుల పాత్ర అమూల్యమైనది. అంతటి గొప్ప కళాకారులలో ఒకరైనటువంటి కర్బీ జానపద కళాకారిణి పోకిల లెక్తేపి గారి గురించిన వివరాలు ఈ వారం పద్మరాగాలు కార్యక్రమంలో. పోకిల లెక్తేపి గారు అస్సాంలోని ఆంగ్లాంగ్ జిల్లా దుపార్టిమూ గ్రామంలో ఆగస్టు 21వ తేదీన 1962 సంవత్సరంలో జన్మించారు. తండ్రి పేరు ముక్తిం లెక్తే, తల్లి పేరు బాస్టే టుముసి. పోకిల గారి తల్లిదండ్రులు ఆ రోజులలో గ్రామాలలో ప్రదర్శించే నాటకం

మీరు విన్న ఆ పాట పాండురంగడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాలవిక, ఎంఎం కీరవాణి పాడిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు జగిత్యాల జిల్లా కొరట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరి కోసం ఆ పాట. లేపాక్షి కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్వీత్ వీరంతా కోరుతున్న పాట పంజరం చిత్రం నుండి. శ్రీలేఖ పాడుతున్న ఈ పాటకు రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం రాజ్.

శ్రోతలు, ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం

0: పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 9వ సంచిక 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మణుల విజయ గాథలు. ఈనాటి కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కర్బీ జానపద కళాకారిణి శ్రీమతి ఫోకిల లెక్ థెర్పీ గారి గురించి వివరాలు వింటారు కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక.
1: పద్మరాగాలు 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయగాథలు. మన భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, కళలకు నిలయంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ సంప్రదాయ సంపదను తరతరాలకు అందించడంలో జానపద కళాకారుల పాత్ర అమూల్యమైనది. అంతటి గొప్ప కళాకారులలో ఒకరైనటువంటి కర్బీ జానపద కళాకారిణి పోకిల లెక్ థెర్పీ గారి గురించిన వివరాలు ఈ వారం పద్మరాగాలు కార్యక్రమంలో. పోకిల లెక్ థెర్పీ గారు అస్సాంలోని ఆంగ్లాంగ్ జిల్లా దుపార్టిమూ గ్రామంలో ఆగస్టు 21వ తేదీన 1962వ సంవత్సరంలో జన్మించారు. తండ్రి పేరు ముక్తిం లెక్తే, తల్లి పేరు బాస్టే టుముసి. పోకిల గారి తల్లిదండ్రులు ఆ రోజులలో గ్రామాలలో ప్రదర్శించే నాటకాలలో సంగీతం వాయించేవారు. వీరిరువురికి గానంపై ఆసక్తి ఉండేది కాబట్టి చిన్నారి పోకిల కూడా చిన్నతనం నుంచే సంగీతం పట్ల ఆకర్షితురాలైంది. పోకిల బడిలో ప్రతి శనివారం పాటల పోటీ జరిగేది. తన స్వరం బాగుందని గమనించిన ఉపాధ్యాయులు పోటీలో పాల్గొనమని చెప్పగా తల్లిదండ్రులు నాటకాలలో పాడిన పాటలనే పోకిలకు నేర్పించారు. అలా మొదటి గురువులు తల్లిదండ్రులే అయ్యారు. బహుమతులన్నీ తనే గెలుచుకునేది. ఆ ఉత్సాహంతోనే తనే సొంతంగా పాటలను స్వరపరచడం నేర్చుకున్నారు. 1974వ సంవత్సరంలో డిఫూలో జరిగిన కర్బీ యువజనోత్సవంలో పాడినప్పుడు మొత్తం అస్సాంకు ఆమె పాట తెలిసింది. 1978 నాటికి ఇంత గుర్తింపు వచ్చిందంటే ఆకాశవాణి గౌహతిలోని కర్బీ శాఖ డైరెక్టర్ ఆమెకు రేడియోలో పాడే అవకాశం కల్పించారు. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అప్పట్లో కర్బీ భాషలో ఆధునిక సంగీతానికి పెద్దగా ప్రాచుర్యం లేదు. కానీ పోకిల గారు కొత్త శైలిని తీసుకొచ్చి కర్బీ ఆధునిక సంగీతానికి పునాది వేశారు. కర్బీ సంగీతంలో వీరు కేవలం పాటలు మాత్రమే పాడలేదు, ఒక సాంప్రదాయాన్ని నిలబెట్టారు. 1976లో ఆమె స్వయంగా రచించిన సాహిత్యానికి మొదటి బహుమతి లభించింది. కర్బీ యువజనోత్సవంలో 1988వ సంవత్సరంలో కర్బీ ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ ద్వారా ఉత్తమ గాయని అవార్డు పొందారు. కర్బీ జానపద సంగీత పరిరక్షణ, సంప్రదాయ గీతాలను కొత్త తరానికి పరిచయం చేయడం ద్వారా స్థానిక సంస్కృతిని జనానికి తెలియజేయడం, కొత్త కళాకారులకు స్ఫూర్తినివ్వడం, గాయనిగా మాత్రమే కాకుండా గేయ రచయిత్రి, సంగీత స్వరకర్తగా కూడా సేవలందించారు. వీరు 300కు పైగా పాటలు పాడారు. మరో ప్రఖ్యాత అస్సామీ గాయకుడి జుబిన్ గార్గుతో కలిసి వివిధ సంప్రదాయ సంగీత రీతుల మధ్య స్థానిక ప్రాంతీయ శైలులలో వారధులు నిర్మించారు పోకిల. సంగీత రంగంలో విశేషమైన సేవలందించారు. అధికారిక సంగీత శిక్షణ లేకపోయినా పట్టుదలతో తన ప్రతిభను పెంచుకున్నారు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా సంగీతాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. 2009వ సంవత్సరంలో గౌహతి స్టూడెంట్స్ యూనియన్ వీరికి శోభా శిల్పి అమూల్య కాకోతి మెమోరియల్ అవార్డును ప్రదానం చేసింది. 2011వ సంవత్సరంలో కర్బీ సంగీతంలో వీరు చేసిన సేవలకు గాను హిల్స్ ఐడల్ వీరికి క్వీన్ ఆఫ్ మెలోడీ బిరుదును అందించింది. 2018వ సంవత్సరంలో గౌహతిలోని ఆయిల్ రిఫైనరీ వీరికి మొదటిసారిగా లూయిట్ గౌరవ్ అవార్డును ప్రదానం చేసింది. 2023వ సంవత్సరంలో జనవరి 17వ తేదీన అస్సాం ప్రభుత్వం కర్బీ సంగీతానికి వీరు చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు శిల్పి అవార్డు అలాగే శిల్పి పెన్షన్ను ప్రదానం చేసింది. 2024వ సంవత్సరంలో అస్సాం ప్రభుత్వం ఆమెకు అస్సాం గౌరవ్ అవార్డును ప్రదానం చేసింది. ఇది ఆ సంవత్సరానికి అస్సాంలో 3వ అత్యున్నత పురస్కారం. 2026వ సంవత్సరంలో భారత ప్రభుత్వం కళల విభాగంలో భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. కొండలకు పాటలు తెలుసు, కొండలు పాడుతాయి, కానీ వాటిని గొంతులో నింపుకొని జనానికి పంచేవారే కావాలి. అలాంటి కొండ మీద తేనెపాటే పోకిల లెక్ థెర్పీ. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో గత 5 దశాబ్దాలుగా స్వరాల రాణిగా పేరుగాంచిన 72 ఏళ్ల ఈ జానపద గాయనికి పద్మశ్రీ ప్రకటించడం కొంచెం ఆలస్యమైనట్టే. కర్బీ ఆంగ్లాంగ్ వంటి

0: మారుమూల ప్రాంతానికి చెందిన ఈ జానపద గాయని సంస్కృతి, భాష, సంప్రదాయాలను సజీవంగా ఉంచడంలో కళాకారుల పాత్ర ఎంత గొప్పదో వీరి జీవితం ద్వారా నిరూపించింది. గిరిజన జానపద కళలను దేశవ్యాప్తంగా పరిచయం చేశారు. సాంప్రదాయ జానపద పాటలు, నృత్యాలను అనేక వేదికలపై ప్రదర్శించారు. యువతకు తమ సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించేందుకు కృషి చేశారు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే కళాకారిణిగా గుర్తింపు పొందారు. జానపద కళల పరిరక్షణకు చేసిన సేవలకు గాను అనేక సన్మానాలు అందుకున్నారు. ఈ వైవిధ్యభరితమైన సంస్కృతిని సజీవంగా ఉంచడంలో జానపద కళాకారుల పాత్ర ఎంతో గొప్పది. అలాంటి కళాకారులలో కోకిలా లెక్తేపి గారు ఒకరు. అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని దేశవ్యాప్తంగా పరిచయం చేశారు. కోకిలా లెక్తేపి గారి విశేష సేవల వల్ల యువతలో తమ సాంప్రదాయ కళల పట్ల ఆసక్తి పెరిగింది. కర్బీ జానపద సంగీతాన్ని మాత్రమే కాకుండా కర్బీ ఆధునిక సంగీతానికి కూడా కొత్త దిశ చూపిన కళాకారిణిగా వీరు గుర్తింపు పొందారు. ఆమె గానం ద్వారా కర్బీ భాష, సంస్కృతి, సంప్రదాయాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. సృజనాత్మకత, జానపద, స్వ సంప్రదాయం, ఈ మూడింటి మేలు కలయిక కోకిలా లెక్తేపి. కోకిలా లెక్తేపి గారి సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వచ్చే వారం మరొక పద్మశ్రీ అవార్డు గ్రహీతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.
1: మీరింతవరకు పద్మరాగాలు 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయగాథలు కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కర్బీ జానపద కళాకారిణి శ్రీమతి కోకిలా లెక్తేపి గారి గురించి వివరాలు విన్నారు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. ఇప్పుడు విందాం కలతలు లేని కాపురం. శ్రీమతి వైఎస్ లక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ బి వెంకటేశ్వర రాణి.
2: ప్రస్తుత కాలంలో స్త్రీలు సైతం ఆర్థికంగా కుటుంబ పోషణ భారాన్ని వహిస్తున్నారు. భర్తకి చేదోడు వాదోడుగా సహకరిస్తూ అటు ఉద్యోగం లేదా పనికి వెళ్తూ పిల్లల ఆలన పాలనతో పాటు వస్తూ వెళ్తూ ఉండే బంధువుల రాకపోకలతో బిజీ అయినా మంచి చెడు, సంతోషం, దుఃఖం అన్నీ కూడా మరి చాలా జాగ్రత్తగా భర్తతో పంచుకుంటూ అందరితో పాటు సమాజంలో ఓ స్థాయి తనకంటూ కావాలి అన్న తపనతో తదేకంగా కష్టపడి పనిచేస్తున్నారు. ఇలాంటి నేపథ్య బాటలోనే నడుస్తూ మరి తనకంటూ ఒక ప్రత్యేకించి సమాజంలో గుర్తింపు కావాలి, అందరిలాగే తను ఉండాలి అన్న తపనతోనే పనిచేసుకుంటూ కుటుంబ పోషణ భారాన్ని కూడా వహిస్తూ మనతో ఆ విషయాలన్నీ చెప్పాలని చెప్పేసి తనదైన మాటల్లో పంచుకోవాలని చెప్పేసి ఆకాశవాణి అనంత కేంద్రానికి వచ్చారు వైఎస్ లక్ష్మి. మరి ఒక్కసారి ఆవిడ్ని పలకరించి ఆవిడ గణంలోని ఆవిడ మనసులోని మాటని విందాం. హాయ్ లక్ష్మి గారు.
3: హాయ్ మేడం.
2: ఓకే, మరి లక్ష్మి గారు మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి, అసలు అలాగే ఎంతవరకు చదువుకున్నారు ఆ విషయాలన్నీ శ్రోతలకు చెప్పండి.
3: అవునా, నేను 5 వరకు చదివినా మేడం, గవర్నమెంట్ స్కూల్లోనే 5 వరకు చదివినా మేడం.
2: ఏ ఊరు?
3: మాది వచ్చేసి కనేకల్ మేడం. కనేకల్లు, మా పుట్టినీళ్ళు కనేకల్ మేడం. మేము నేను 5 వరకు చదివినా మేడం. మా అమ్మ ఇంకా చదివాలని అనుకోండి మేడం. మా అక్క చనిపోయిన దానివల్ల, వాళ్ళు పనికి పోయే దానివల్ల ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు లేక నేను మానేసి వంట చేయడము, ఇంట్లో శుభ్రం పెట్టడము అలా చేయడం వల్ల మా అమ్మకి కొంచెం హెల్ప్గా ఉండే పరిస్థితి ఉండేది మేడం.
2: మరి మీరిద్దరేనా అక్క చెల్లెళ్ళు?
3: మేడం మేము వచ్చేసి 4 ఉన్నాం మేడం. మా అక్కకి హార్ట్ ప్రాబ్లం వల్ల అప్పటికే చనిపోయింది మేడం. పెద్ద అన్న ఉన్నాడు మేడం, గుంటకల్లో జాబ్ చేస్తాడు, పోస్ట్ మ్యాన్గా జాబ్ చేస్తాడు మేడం. చిన్న అన్న వచ్చేసి ఆరోగ్యం బాగాలేక చనిపోయినాడు మేడం. నేను ఇప్పుడు వచ్చేసి ఇద్దరమే ఉన్నాం మేడం, అన్న నేను ఇద్దరమే ఉన్నాం మేడం.
2: అమ్మ నాన్న ఎక్కడున్నారు?
3: అమ్మ నాయన కనేకల్లోనే ఉన్నారు మేడం. చిన్న పిల్లలు అక్కడే ఉన్నారు మేడం చదువుకుంటూ, అందువల్ల అక్కడే ఉన్నారు మేడం. చిన్న వదిన దగ్గర, పిల్లల దగ్గర అక్కడే కనేకల్లోనే సేద్యం చేసుకుంటూ పని చేసుకుంటూ అక్కడే ఉన్నారు.
2: అయితే కనేకల్లో 5 వరకు చదువుకున్నారు.
3: అవును మేడం.

0: తర్వాత కూడా చదివించాలనుకున్నారు మీ అమ్మగారు,
1: మీకు
0: సాధ్యపడలేదు.
1: అవును మేడం.
0: మీరు ఎప్పుడైనా ఆ విషయంలో బాధపడ్డారా, అయ్యో నేను చదువుకుంటుంటే ఎంత బాగుండేదాన్ని?
1: ఇప్పుడు బాధపడే పరిస్థితి వస్తుంది మేడం.
0: ఇప్పుడు బాధపడుతున్నా
1: చదివినంటే బాగుండేమోనని ఇప్పుడు బాధపడే పరిస్థితి వస్తుంది మేడం. అమ్మకి
0: బాగా చదువుకుని ఉంటే బాగా
1: ఉండుండొచ్చు.
0: మరి అదే పరిస్థితి మన పిల్లలకి రాకూడదు అనే ఉద్దేశంతో బాగా చదివించాలనే ఐడియా ఉందా మరి మీ పిల్లల్ని?
1: ఉంది మేడం. అందు వాళ్ళ కోసమే కదా మేడం చాలా కష్టపడుతున్నాం మేడం. మేము భార్యాభర్త మాకు ఎవరు చేదోదడుగా ఎవరు లేరు మేడం. మళ్ళీ వచ్చేసి మా అత్త మామ నన్ను ఇచ్చినప్పటికే వాళ్ళకి కాళ్ళు చేతులు ఇద్దరికి లేవు మేడం. మా భర్త వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనకి.
0: అవునా? లేవంటే?
1: అంటే ఉరివే వాళ్ళు లైన్ లేని పరిస్థితి, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని తాగే పరిస్థితి కూడా లేదు మేడం. వాళ్ళకి వయసు కాదు మేడం, బాగానే ఉన్నారు వాళ్ళు. ఏమో చేతబడి చేసి అట్లా అయిపోయినారు అని
0: అనుకున్నారు
1: మేడం. అందువలన ఇటుకు వచ్చినాక కూడా నాకు ఎవరు చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరు లేరు మేడం. మా ఆయన అప్పుడు డ్యూటీకి పోయి వస్తాడే మేడం. అందువలన నేనే వాళ్ళని చూసుకొని వాళ్ళకి మంచి నీళ్ళు కానీ స్నానం చేపించడం కానీ అట్లా అన్ని విధాలుగా చూసుకున్నాము. మళ్ళీ అంత లోపల మా అత్త చనిపోయిన వెంటనే మా ఆయనకు కూడా ఆరోగ్యం బాగాలేని పరిస్థితి. అందువలన అప్పుడు పిల్లలు చిన్నపిల్లలు మేడం, సంవత్సరం రెండేళ్ళ పిల్లల్ని పట్టుకొని అప్పుడు ప్రైవేట్ జాబ్లోకి పనికి ఇచ్చినాడు మేడం సీపర్గా. అప్పుడు పని చేస్తూ పిల్లల్ని అట్లనే చదివించిన మేడం. మూడేళ్ళు డ్యూటీకి పోలే మేడం మా ఆయన అప్పుడు. మూడేళ్ళు డ్యూటీకి పోకున్నప్పుడు నేనే కష్టపడి నేనే చదివించినాను మేడం ప్రైవేట్ స్కూల్లోనే.
0: పిల్లలు మనం చదువుకోలేదు,
1: పిల్లలు చదువుకోవాలని కష్టపడి చదివించినాం మేడం. చదివించాక మళ్ళీ అట్లనే మా ఆయన కొంచెం బాగా అయినాక మళ్ళీ డ్యూటీకి జాయిన్ అయ్యి మళ్ళీ ఇద్దరము కష్టపడితేనే మేడం మాకి
0: జరిగే
1: కుటుంబం నడిచేది.
0: చదువుకునే పిల్లలు
1: చదువుకునే పిల్లలు మేడం చదువుతారు కాబట్టి ఇప్పుడు ఇంటికాడ ఎవరు ఒకరు మల్లుకున్నా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది
0: కాబట్టి చదివించాలి. కరెక్టే. మరి ఎంతమంది పిల్లలు మీకు?
1: మాకు ఒక ఇద్దరు కొడుకులు బిడ్డ మేడం ముగ్గురు.
0: అసలు ఇంట్లో పరిస్థితి బాగలేదు, మిమ్మల్ని చదివించలేదు అమానంద, మరి పెళ్లి విషయానికి వస్తే ఎలా చేశారు? దాని గురించి ఒక పెళ్లి ముచ్చట గురించి చెప్పండి. ఆయన మిమ్మల్ని వచ్చి చూసారా, మీరు ఆయన వెళ్ళి చూసారా, ఎవరైనా చెప్పారా, ఎలా చేసుకున్నారు, ఏమిటి?
1: అంటే మేడం నేను మా పిన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన మేడం. మా పిన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక తేర్ అనేది జరుగుతుంది మేడం. ఆ పరసకు పోయినాము. ఆ పరసకు పోయినప్పుడు మా ఆయన కూడా అక్కడికి వచ్చినాడు మేడం. వచ్చినాక మమ్మల్ని చూసినాక ఇంకా అట్లా మా పిన్నమ్మలు పర్వాలేదు, మాకి బంధువులే అవుతారు, ఇచ్చే వదినానని మా అమ్మకి చెప్పిన దానివల్ల అది అట్లా జరిగిపోయింది
0: మేడం. అయితే పర్వాలేదు, నాట్ బ్యాడ్. పరసకి వెళ్ళబట్టి మీ పెళ్ళి అయిపోయింది.
1: అవును మేడం.
0: అంతేనా? ఓకే. మరి పిల్లల్ని చదివించాలన్నారు, ఆ తపన బాగుంది. మరి మామూలుగా కుటుంబం అంటే చాలా పని ఉంటుంది, అంతే కదా? పిల్లలు, భర్త, వచ్చేపోయేవాళ్ళు, ఇన్నింటినీ మరి మీరు ఒక పనిలో ఉన్నారు, పని చేసుకుంటున్నారు, అలాగే కుటుంబ పోషణ భారం, మరి దాన్ని ఎలా సయోజ్య చేసుకుంటున్నారు? సమయ పాలన, ఉదయం ఎన్ని గంటలకు లేయాల్సి వస్తుంది, కష్ట నిష్ఠూరాలు ఉంటాయి, ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగుండదు, ఒకరోజు విసుగు వస్తుంది, ఇది ఇక్కడంతా పని చేసుకొని వచ్చి ఇక్కడ కూడా చేయాలి, అచ్చా ఏమిటి నాకు ఎవరు లేరే, అలా విసుగు వస్తుంటుంది కదా?
1: వస్తుంది మేడం.
0: దాని గురించి చెప్పండి
1: మేడం. ఉదయం 4 గంటలకే లేస్తాం మేడం. రోజు మార్చి రోజు నీళ్ళు వస్తాయి మేడం మా ఏరియాకి, మంచినీళ్ళు. మంచినీళ్ళు వచ్చిన రోజు 3 గంటలకి అట్లా లేచి గంట సేపు నీళ్ళు
0: పట్టేస్తాం. 3 గంటలకి
1: మేడం? ఉదయం 3 గంటలకి అట్లా లేచి నీళ్ళు పట్టేస్తాం మేడం 4 గంటలకంతా. మళ్ళీ 4 గంటల నుంచి గంట సేపు ఆరాధన చేసుకుంటాం మేడం. 5 గంటల నుంచి మళ్ళీ టిఫిన్కి మొదలు పెడతాం మేడం. 7:30 టిఫిన్ భోజనం అంతా రెడీ చేసేస్తాం మేడం. చిన్నపిల్లడు 7:30 కాలేజీకి వెళ్ళిపోతాడు. ఇంకా పెద్ద బాబు 8:30 కాలేజీకి వెళ్ళిపోతాడు. పాప 9:30 పోతుంది మేడం.
0: మొత్తం ముగ్గురా?
1: ముగ్గురు మేడం. మళ్ళీ వచ్చేసి నేను మా ఆయన 8:30 వచ్చేస్తాం మేడం డ్యూటీలకి. ఇంకా ఇంట్లో నేను 1 గంటకి పోతాను మేడం. మా ఆయన కూడా 1:30 అట్లా వస్తాను మేడం. వచ్చి ఫోన్ చేసుకొని ఇంకా మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకంతా డ్యూటీలకి వెళ్ళిపోయిస్తాం మేడం.
0: అవును. మామూలుగా కొన్ని పనులు ఆడవాళ్ళే చేయాలని చెప్పేసి కొంతమంది మగవాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఈ పని ఆడవాళ్ళది, నేను తాకరాదు, అంట్లు ఆడదే చేయాలి, బట్టలు ఆడవాళ్ళే ఉతకాలి,

0: మార్కెట్ వాళ్ళే తెచ్చుకోవాలి, మనం తెచ్చుకుందాం వాళ్ళకి నచ్చదుగా అని ఇలాగా వాళ్ళు ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోతే మనం కష్టపడతాం కదా. మరి ఈ విషయంలో మీకు ఎలాంటి సహాయ సహకారాలు మీ భర్త గారి దగ్గర నుంచి ఉన్నాయి?
1: మేడం, నాకు అట్లాంటివన్నీ అన్ని సౌకర్యాలు మేడం, ఏంది బయటికి పోయి నేను ఏంది కొనేది ఏమి ఉండదు మేడం, అన్ని సౌకర్యాలు అన్నీ తానే తెచ్చేస్తాడు మేడం.
0: ఓ, చాలా మంచి భర్త.
1: అవును మేడం, చాలా మంచి భర్త మేడం. అన్ని విధాలుగా వంట విషయంలో అయితేనేమి, మంచి ఇంట్లో విషయాలు అయితేనేమి, నేను అది చేయకూడదు ఇది చేయకూడదు అనే విషయంలో ఏమి తేడా ఏమి ఉండదు మేడం. ఇద్దరము సరిసమానంగానే చేసుకొని
0: ఆయన కూడా అన్ని మీకు సహాయం చేస్తారు, వంట గదిలో కూడా,
1: వంట గదిలో కూడా అన్ని విధాలుగా నాకు అన్నిట్లోనూ తోడుంటాడు మేడం. అన్నిట్లో తోడుండి అన్ని సరుకులు కానీ, పచ్చి సరుకులు కానీ, వట్టి సరుకులు కానీ అన్ని విధాలుగా నేను ఊరిన ఇంట్లో చెప్తానే అన్ని తెచ్చి పెట్టేస్తాడు మేడం అన్ని విధాలుగా.
0: ఓకే, అయితే మంచి భర్త అని చెప్పి సర్టిఫికేట్ మీ దగ్గర నుంచి ఉంది.
1: అవును మేడం, మంచి భర్త.
0: ఓకే లక్ష్మి గారు, మామూలుగా కోపతాపాలు వస్తాయి, ఎందుకంటే టైము సరిపోదు, ఒక గిన్నె దప్పనం పడేయాలనిపిస్తుంటుంది, అంత కోపం వస్తుంది, నసాల వంటుంది కోపం ఒకసారి వంట గదిలో పని ఎక్కువైపోయి కదా. మరి ఆ విషయంలో మీ ఆయన గారికి ఎక్కువ కోపమా మీకు ఎక్కువ కోపమా? వస్తే ఏం చేసుకుంటారు, ఎలాగ దాన్ని సమాళించుకుంటారు?
1: కోపం అన్నీ వస్తుంది మేడం, వచ్చినప్పుడు ఇంక ఎవరున్నారు మేడం కోపం అనేది తెప్పించుకోము, ఇద్దరము సరదాగానే వెళ్ళిపోయిస్తాం మేడం.
0: అబ్బో, ఎప్పుడు కోపం రాలేదు?
1: కోపం ఆయన అరుస్తా అంటాడు మేడం, కానీ అది కోపం వస్తా అంటది. నేను కూడా ఎక్కడ ఎక్కువ ఒత్తిడి ఉన్న దానివల్ల అట్లా అరుస్తా అంటాడు అని నేను కూడా కోపపడేది.
0: మౌనం వహిస్తాను.
1: మౌనం.
0: అవును, మరి పిల్లల విషయానికి వస్తే తల్లి బాగా దగ్గరకు తీసినప్పుడు తండ్రి అరుస్తుంటాడు, తండ్రి అరిచేటప్పుడు తల్లి దగ్గరకు తీస్తుంటాడు. ఈ విషయాన్ని మరి పిల్లలు మరి చదువుకుంటున్నారు కదా, వాళ్ళు అరిచేస్తారు, సరిగ్గా చదువుకోరు, మరి వాళ్ళ విషయంలో మీరు ఎలాంటి బాధ్యత తీసుకుంటున్నారు, ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారు?
1: మా ఎక్కువ అంటే మా ఆయనే తీసుకుంటాడు మేడం, చదువుల విషయంలో అయితేనేమి, అల్లరి విషయంలో అయితేనేమి, పిల్లల బాధ్యత అంతా మా ఆయనే వసిస్తాడు మేడం. అసలు నేనైతే ఏమి, నా దగ్గర పిల్లలు బాగుంటారు మేడం, వాళ్ళ నాయన వస్తే కొంచెం భయము చదివేదాన్ని అట్లాగానే అన్ని విధాలుగా మా ఆయన చూసుకుంటాడు మేడం.
0: అయితే మరి ఇంత మీ ఆయన గారి గురించి మంచి సర్టిఫికేట్ ఇచ్చారు, మరి మీ ఆయన గారి పేరు చెప్పాడు శ్రోతలకి.
1: శివప్రసాద్ మేడం.
0: శివప్రసాద్. ఓకే, మరి ముగ్గురు పిల్లల్లో ఎవరు బాగా చదువుతారు? ఒకళ్ళు బాగా చదవలేని పిల్లలు, ఎందుకంటే బాగా చదివించాలి, నేను చదువుకోలేదు కదా అనుకున్నారు కదా మీరు. ఒకళ్ళు బాగా చదవనప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయి?
1: పెద్ద బాబు వచ్చేసి
0: అంటే ఇప్పుడు టీవీలు ఎక్కువ ఉన్నాయి కదా.
1: అవును మేడం.
0: అలాగే వేరే వేరే పిల్లలతో చేరి చెడిపోయే అవకాశం కూడా ఉంది.
1: అవును మేడం.
0: సినిమాలు ఎక్కువ చూస్తున్నారు, యూట్యూబ్లు అంటున్నారు, సెల్ ఫోన్ కొనిచ్చారా వాళ్ళకి, ఆ విషయాలన్నీ చెప్పండి ఒకసారి.
1: మేడం, పిల్లలు వచ్చేసి పొద్దున్నే కాలేజీకి వెళ్ళిపోతారు మేడం, కాలేజీకి వెళ్ళిపోయి వచ్చినాక ఇంట్లోనే కొంచెం టీవీ చూస్తారు మేడం, టీవీ చూసి చదువుతారు మేడం, మళ్ళీ 5 నుంచి 6 గంటల వరకు అట్లా.
0: అవును, టీవీ చూస్తారు అని అన్నారు కదా, నాకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఒకటే టీవీ ఉంటుంది.
1: అవును మేడం.
0: వీడికి నచ్చింది దానికి నచ్చదు, దానికి నచ్చింది ఇంకొకటికి నచ్చదు, మీకు ఇంకేదో చూడాలనిపిస్తుంటుంది, ఛానల్ మార్చేసుకుంటూ తగాదాలు వచ్చేస్తుంటాయి ఇక్కడ కదా.
1: అవును మేడం.
0: మరి అది ఎలాగ
1: మేడం? అట్లేమి ఉండదు మేడం, మీ పిల్లలు క్రమశిక్షణగానే వాళ్ళ నాయ వాళ్ళ డాడీ అట్లా పెంచినాడు. అవును మేడం. వాడు పెద్దోడు చేతిలో రిమోట్ ఉన్నా చిన్నోడు ఏం మాట్లాడు, వాడు పెట్టింది చిన్నపిల్లోడు కూడా చూస్తాడు. పాప అయితే టీవీ తక్కువే మేడం, అసలు చూడదు ఆ పాపకి, ఏందో ఛానల్ మాత్రం చూస్తుంది పాప, సాంగ్ ఉంటుంది, డీ జోడి సండే వచ్చినప్పుడు ఒక్కటే చూస్తుంది మేడం. అందువల్ల పెద్ద బాబు చిన్న బాబు ఒకటే టీవీ చూస్తారు వాళ్ళు. పెద్ద బాబు పెట్టింది చిన్నబాబు చూస్తాడు, చిన్నబాబు పెట్టింది పెద్దబాబు కూడా చూస్తాడు మేడం.
0: కాబట్టి వాళ్ళు ఎలాగ
1: కొట్టుకోరు మేడం, అట్లా విషయాలు ఏమి కొట్టుకునేది తగాదపడే విషయాలు ఏమి చేయరు మేడం. మళ్ళీ వచ్చేసి కాలేజీ నుంచి వచ్చేనే ఇంట్లోనే ఉంటారు మేడం, బయటికి పోవాలా తిరగల్లా చెడాల వాటిని నేర్చుకోవాలా అది.
0: సెల్ ఫోన్ కావాలని మారం చేయలేదా ఎవరు?
1: లేదు మేడం, సెల్ ఫోన్ కావాలని ఇప్పటి వరకు అడగలేదు. పెద్ద బాబుకి మేమే తీసిచ్చినాము, కానీ కాలేజీకి పోయినప్పుడు ఇంట్లో పెట్టేసిపోతాడు, వచ్చినాక ఆన్ చేసుకుని పెట్టేసుకుంటాడు.
0: మరి అబ్బాయి ఏం చూస్తున్నాడు ఆ విషయాలన్నీ మీరు గమనిస్తారా? పిల్లలు చెడిపోతున్నారు కదా.
1: అవును మేడం, గమనిస్తాడంటాడు నన్ను మేడం, వాళ్ళ డాడీ గమనిస్తుంటాడు. నాకు అంత చదువు రాదు కాబట్టి నేనేమి పట్టించుకోను మేడం, మా ఆయన గమనిస్తూ అంటాడు, అడుగుతా అంటాడు, ఎక్కడన్నా ఏమన్నా జాబ్ పోస్టులు ఏమైనా పడినా ఏమో చూస్తా అన్నావా లేదా అని అడుగుతా అంటాడు, చేస్తా అంటాడు అన్ని విధాలుగా.
0: కాబట్టి ప్రాబ్లం లేకుండా,
1: ప్రాబ్లం లేదు మేడం. పిల్లలకైతే

0: ఏం బయటికి పోవాలా, తిరగల్లా, చేయాలా, సినిమాలకు పోవాలా, షికార్లు పోవాలా, అట్లా ఆలోచనలు అంటే ఏమీ లేవు మేడం ఇప్పటి వరకు. ఇప్పుడు వచ్చేసి కాలేజీకి పోయి వస్తారు, ఇంట్లోనే ఉంటారు మేడం. ఎక్కడ మళ్ళీ ఇరుగుంటి వాళ్ళు పొరుగుంటి వాళ్ళ దగ్గర పోవాలా, పిల్లలు స్నేహం చేయాలా అనే అలవాట్లు కూడా లేవు మేడం మాకు. మా పిల్లలకి ఇంట్లోనే ఉండడము అలవాటు ఎక్కువగా ఉంది మేడం.
1: ఇంట్లోనే ఉంటారు, ఇంట్లోనే చుట్టూ
0: మా చుట్టూ ఉంటారు మేడం. అవును మేడం.
1: ఓకే, మరి మామూలుగా ఇప్పుడు మార్కెట్కి వెళ్తే ఆకర్షణీయంగా రంగురంగుల పిజ్జాలని బర్గర్లని, మరి కాలేజ్కి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా, మరి ఇన్ని రకాల ఆకర్షణీయమైన సామాగ్రి లేదా వస్తువు పదార్థాలు ఏవేవో రకరకాలుగా ఆకర్షణకు లోన్ అవుతాయి. మరి ఈ మధ్యలో మనం ఏం చేయాలి? ఇంట్లో చేసినవే పెట్టాలి, ఆరోగ్యవంతమైనవి అనుకుంటున్నా. మీరు వాళ్ళకి ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళు మీ వాట వింటారా? మీరు ఏమేమి చేసి పెడతారు వాళ్ళకి?
0: మేడం బయట తినాలా అనే ఆలోచన అయితే లేవు మేడం పిల్లలకి. ఇంట్లో నేను ఏంది చేసినా కూడా అదే తింటారు
1: మేడం. డబ్బులు కావాలి కొనుక్కుంటామని అన్నారు.
0: డబ్బులు అయితే అడగరు మేడం.
1: మంచి పిల్లలు.
0: అవును మేడం, డబ్బులు అయితే అడగరు మేడం. మేము ఇస్తేనే తీసుకుంటారు మేడం. 10-20 ఇస్తాడు వాళ్ళ డాడీ. 10-20 కూడా ఖర్చు పెట్టారు మేడం. అదే అట్లనే పెట్టుకుంటారు వాళ్ళ డాడీ. రోజు మాస రోజు అట్లా ఇచ్చినా కూడా డబ్బు అట్లనే ఉంచుకుంటారు. అది మళ్ళీ మాకే ఎనిక్కిస్తారు మేడం. మళ్ళీ బయట తినాలా, బయట చేయాలా అనేది ఏం లేదు మేడం. నేను ఇంట్లో ఏంది వండితే అదే తింటారు మేడం.
1: ఓకే, అయితే లక్ష్మి గారు చాలా అద్భుతంగా మీరు వంట చేస్తారన్న విషయం కరెక్ట్ గా కనిపిస్తుంది నాకు. ఏమేమిటి వాళ్ళకి స్పెషల్ గా చేసి పెడతారు?
0: స్పెషల్ వంటలు అయితే మేడం కర్జికాయలు చేస్తాను. మళ్ళీ వచ్చేసి ఓలిగి ఎక్కువ తింటారు మేడం. ఓలిగి తింటారు, చికెన్ ఎక్కువ తింటారు. చేపలు అయితే ఫ్రై చేస్తే తింటారు మేడం. పులుసు పెడితే తినరు. అవును మేడం, ఈ ఐటమ్స్.
1: జొన్న రొట్టెలు అవి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు కదా, ఏది మిల్లెట్స్ వాటి గురించి, మరి జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు అవన్నీ చేసి పెడతారా మీరు?
0: జొన్న రొట్టెలు అయితే చేస్తాం మేడం. సద్దలు అవన్నీ ఇంకా తినలేదు మేడం.
1: జొన్న రొట్టెలు మీకు మామూలుగా తట్టేది మన రాయలసీమలో చాలా స్పెషల్ కదా.
0: అవును మేడం.
1: అంచులేమో విరిగిపోతూ ఉంటాయి. మరి జొన్న రొట్టెలు మీకు తట్టేది బాగా వచ్చా? ఎలా నేర్చుకున్నారు
0: మేడం? మా నేను పుట్టినింట్లోనే నేర్చుకున్నాను మేడం. అది బియ్యపు రొట్టె అని అప్పుడు కనేకల్లో ఎక్కువ వరే కాబట్టి పండేది మేడం. రొట్టె బియ్యపు రొట్టె చేస్తా అంటే మేడం అప్పుడు. అందువల్ల నాకు ఈ జొన్న రొట్టె కూడా కలచడం వచ్చు మేడం.
1: కలుపుకొని వేడి నీళ్ళు కలుపుకొని వెంటనే
0: వేడి నీళ్ళు బాగా కాంచుకొని మేడం కలిపేసుకొని రొట్టె కట్టెల పొయ్యి మీదనే రొట్టె కాల్చేస్తాం మేడం. కట్టెల పొయ్యి మీద చేస్తాం మేడం రొట్టెలు. గ్యాస్ అయితే వేస్ట్ అయిపోతుంది ఊరిని రొట్టె కాలే లోపలనే. కట్టెల మీద అయితే తొందరగా అయిపోతుంది. నేను కూడా డ్యూటీకి వెళ్ళగలను మేడం.
1: త్వరగా అయిపోతుంది. మరి మీ అమ్మాయికి ఏమైనా ట్రైనింగ్ ఇస్తుందా? ఆడమ్మాయి కదా.
0: అవును మేడం.
1: అమ్మాయికి పని రావాలి, పాట రావాలి, మరి పెళ్ళి రేపు మంచి చెడు ఉన్నాయి కదా. అమ్మాయికి ఏమైనా పని నేర్పిస్తూ ఉంటారా మధ్యలో, లేదా చదువుకో చదువుకో అని చెప్తుంటారా?
0: లేదు మేడం, పని కూడా చేస్తుంది మేడం. మా పాప ఖాళీగా ఉంటే కానీ నేనేం చెప్పే అవసరం ఏం లేదు మేడం. సామాన్లు కడిగిస్తుంది, ఇల్లు శుభ్రం పెడుతుంది. మళ్ళీ చదువుకునేది ఉంటే కానీ ఆ పాప చేయదు మేడం. బుక్ తీసుకొని చదివేస్తుంది. అందువల్ల ఇంకా ఆమె బుక్ తీసుకునే ఉంటే కానీ నేనే చేసేస్తాను మేడం పని. అవును మేడం, చేస్తుంది మేడం.
1: మీరే ఒకరికి వచ్చి పాపం చదువుకుంటుందిలే, ఎందుకు పిలవడం అనేది.
0: అవును, ఆమె బుక్ తీసుకుంటేనే ఇంకా నేనే చేసేసుకుంటాను మేడం.
1: ఓకే లక్ష్మి గారు, ఇప్పుడు ఓళిగ చేస్తారు.
0: అవును మేడం.
1: ఓళిగ మరి మీరు చేసే స్పెషల్గా ఎలా చేస్తారో చెప్పండి మన శ్రోతలకి. ఎలా చేస్తారు, ఏం పిండి కలుపుకుంటారు, ఎలా కలుపుకోవాలి అసలు యాక్చువల్గా బాగా రావాలంటే ఓళిగ?
0: అవును మేడం, ముందు పిండి కలిపి పెడతాం మేడం.
1: అదే
0: ఓలిగి రవ్వ తీసుకొస్తాం మేడం. ఓలిగి రవ్వ తీసుకొచ్చి మళ్ళీ పిండి ఇంకా బ్యాలు ఉడుకు పెట్టుకోకనే గంట సేపు ముందుగానే ఓలిగి రవ్వ పిసికి పెట్టేసుకుంటాను. ఆ తర్వాత బ్యాళ్ళు
1: కట్లపై
0: శనిగబ్యాళ్ళు మేడం.
1: శనిగబ్యాళ్ళు
0: శనిగబ్యాళ్ళు ఉడుకు పెట్టుకొని మళ్ళీ రుబ్బేసుకొని ఓలిగి రవ్వతో బాగా అప్పటికి బాగా మెత్తగా అయిపోయింటుంది మేడం ఓలిగి రవ్వ. దాంతోనే కట్ల పొయ్యి మీద చేసేస్తాను మేడం. అవును మేడం.
1: అవును, మరి ఇంతమంది ఉన్నారు కాబట్టి 5-6 మంది ఉన్నారు కదా ఇంట్లో, ఎన్ని కావాలండి మీకు? ఏమైనా కొలత లేదా వచ్చినంత మీకు మామూలుగా కళ్ళ కొలత మేరకు వేసేస్తారు?
0: లేదు మేడం, కేజీ అని వేస్తాను మేడం. మా కుటుంబానికి అయితే కేజీ వేస్తాను. మా ఆడపిల్లలు వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ ఒకటి కేజీ కాల్ కేజీ అట్లా వేసి చేసేస్తాను మేడం.
1: ఆడపిల్లలు అన్నారు ఎవరు అది?
0: మా ఆయన అక్కగారు ఇక్కడే ఉన్నారు మేడం, బుడ్డపనగర్లోన. అందువలన ఇంక వాళ్ళు ఆయమ్మ వస్తా అంటది, పోతా అంటది మా ఇంటి.

0: వాళ్ళకి వచ్చి తింటా ఉంటుంది
1: కాబట్టి వాళ్ళకి కూడా ఇస్తారు. అబ్బో మరి అలాగే ఇప్పుడు కూరలు కదా,
0: అవును,
1: కూరల్లో ఏవి బాగా చేస్తారు మీరు? అలాగే ఒక కుటుంబంలో మరి పిల్లలు కానీ భర్త కానీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఆ గృహిణికి ఎంతో బాధ్యత ఉంది కదా ఆరోగ్యంగా ఉండాలంటే. మరి వాళ్ళ ఆరోగ్య విషయంలో మీరు ఎలాంటి కూరలు వాళ్ళకి అన్నీ అందేలాగా మరి చేసిస్తున్నారు ఆ విషయం చెప్పండి.
0: ఎక్కువైతే పచ్చికాయలు ఎక్కువ వాడతాం మేడం, చోడాకాయలు, వంకాయలు, మళ్ళీ క్యారెట్, ముల్లంగి, మళ్ళీ వచ్చేసి కాకరకాయలు, అవి ఎక్కువ ఐటమ్స్ వండుతా ఉంటాను మేడం.
1: అంటే ఉడికించేస్తారా లేదా తాళింపు పెడతారా?
0: ఉడికించే చేస్తాం మేడం, ఏ కాయగూరలన్నా కానీ ఉడికించే చేస్తాం మేడం. అట్లే తాళింపు అయితే పెట్టాను మేడం, ఉడికిన తర్వాతనే తాళింపు చేస్తాం మేడం.
1: అవును, ఇన్ని కాయగూరల పేరు చెప్పారు కదా, ఏ కూర బాగా చేస్తారు మీరు?
0: అవును మేడం,
1: అంటే మీ ఆయనకి ఇష్టమైన కూర అలాగే మీ పిల్లలకి ఇష్టమైన అమ్మ అది చెయ్యి అది చాలా బాగుంటుంది అని అడిగి మరి వండించుకుంటారు కదా, అలాంటి ఒక కూర మరి మా శ్రోతలతో పంచుకోండి.
0: మేడం చికెన్ అయితే బాగా చేస్తాను మేడం.
1: అవునా, బాగా చేస్తారు అది? ఓకే, మరి మామూలుగా కాయగూరల్లో?
0: కాయగూరల్లో అయితే అన్నీ బాగా చేస్తాం మేడం.
1: అన్నీ? అబ్బో, మరి గుత్తంకాయ కూడా వండుతూ ఉంటారా?
0: వండుతాం మేడం.
1: ఏంటేంటి వేస్తారు గుత్తంకాయలో
0: మేడం? కొబ్బరి, శనగిత్తనాలు, మళ్ళీ కొత్తిమీర, అల్లము, తెల్లవాయలు, ఎర్రగడ్డ అన్నీ వేసి మేడం మిక్సీకి ఆడించుకొని మళ్ళీ వంకాయలు కోసేసుకొని నూనెలో మగ్గించి మసాలా వేసి చేస్తాం మేడం.
1: ఓ, చాలా బాగా చేస్తున్నారు. మరి జూనియర్ రెట్టలు తడుతున్నారు, పిల్లల ఆరోగ్యం గురించి చూసుకుంటున్నారు, చదువు సంధ్య అన్నీ కదా, భర్తకి చేదోడు బాదడుగా ఉంటున్నారు. మరి లక్ష్మి గారు ఎన్నింటికి మధ్య ప్రతి వ్యక్తికి కూడా అన్నీ కనిపిస్తున్నా అన్నీ వినిపిస్తున్నా మనకంటూ కొంచెం ఇష్టత ఉంటుంది కొన్ని విషయాలు, దాని గురించి మరి మీ హాబీస్ ఏమిటి, మీకు ఇష్టత ఏమిటి, అలాగే ఇంత పని ఉన్నప్పుడు మీరు టీవీ చూడరా, ఏమిటి విషయం?
0: పని ఉన్నప్పుడు పని చేసుకుంటాం మేడం, టీవీ చూడాలా అట్లా టైం పాస్ చేయాలనేది ఏం లేదు మేడం. పని ఉంటేనే టీవీ మీద ఏమి ఇంట్రెస్ట్ ఉండదు మేడం. డ్యూటీకి పోయి వచ్చినాక ఏమన్నా అట్లా వచ్చినప్పుడు ఊరినే పిల్లల్లో ఎవరు లేకపోతే అట్లా టీవీ పెట్టుకొని నిద్ర పెడుస్తాను మేడం, అట్లా చూసుకుంటానే నిద్ర వచ్చేస్తుంది, పనుకుంటాను ఒక అర్థం అంటారు.
1: హాబీస్ ఏంటి మీకు? ఇంతే ఇంటి పని?
0: ఇంటి పని అంతే మేడం, బయటికి పోయేదేం లేదు, షికారుకు పోవాలా అట్లా ఏం లేదు, నాకు కోరికలు అంటూ ఏం లేదు.
1: కోరికలు కూడా లేదు?
0: లేదు.
1: చాలా గొప్ప వేదాంతే అయితే మీరు. ఓకే, ఒక మంచి భర్తకి భార్యగా అలాగే పిల్లలకి తల్లిగా మీరు చదువుకోకపోయినా కూడా పిల్లల్ని చదివించాలి అన్న ఒక మంచి దృక్పథంతో వాళ్ళ మంచి కోసం పాటు పడుతున్న వ్యక్తిగా అటు ఇంటి పని అలాగే ఒక చోట పనిచేస్తూ ఆర్థికంగా కూడా కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో సాగుతున్న మీ మనసుకి నిజంగా హార్దిక శుభాభినందనలు. మరి మీదైన మాటలు మరి మా శ్రోతలతో చక్కగా పంచుకున్నారు లక్ష్మి. నమస్తే.
0: నమస్తే మేడం.
2: మీరింతవరకు కలతలు లేని కాపురం శ్రీమతి వైఎస్ లక్ష్మీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ బి వెంకటేశ్వర రాణి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఎస్ ఛాయాదేవి గారు పాడిన లలిత గీతం

శ్రీమతి ఎస్ ఛాయాదేవి గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఇందులో ప్రైవేటు రంగం వాటా 60,000 కోట్ల రూపాయలు కాగా ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటించిన ముఖ్యమంత్రి 117 కోట్ల రూపాయలతో బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్ ను ప్రారంభించామని, కుప్పంలో కూడా బంగారు గనులు ఉన్నాయని, వాటిని అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎంఎస్ఎంఈల అభివృద్దికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. యువత వ్యాపారవేత్తలుగా ఎదగాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామిక వేత్త కావాలి, ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి. నిన్న ఒక్కరోజే 30 ప్రాజెక్టులు 9,322 కోట్ల రూపాయల పెట్టుబడికి ప్రారంభాలు చేశాం. ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. చదువుకున్న పిల్లలు మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇది జరుగుతుంది.
0: అనంతరం కంగుందిలో డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, కొప్పం నియోజకవర్గాన్ని టూరిజం హబ్గా మారుస్తామన్నారు. రైతులందరూ సేంద్రియ సాగువైపు మళ్లాలని, గో ఆధారిత సేద్యం చేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ, గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకులకు ఎదిరించి అపూర్వ సాహసాన్ని ప్రదర్శించిన మహనీయుడు అల్లూరి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి యావత్ జాతికి చిరస్మరణీయమన్నారు. అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశాన్ని బలోపేతం చేయాలంటే సేవాభావంతో ముందుకు సాగాలని, సమాజం కోసం నిలబడటమే నిజమైన దేశభక్తి అని అల్లూరి సీతారామరాజు జీవితం మనకు నేర్పుతుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ రాజమహేంద్రవరంలో అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరి మహాపుష్కరాల కోసం ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. ఇందులో రాజమహేంద్రవరం నగరంలోనే మౌలిక వసతుల కల్పన, అభివృద్ది పనుల కోసం 580 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో తొలి దశ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అలాగే నగరంలో మురుగునీటి శుద్ది కేంద్రాలను త్వరితగతిన నిర్మించి, మురుగునీరు గోదావరి నదిలో కలవకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ,
2: పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి సిటీలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన ఫెసిలిటీస్ గురించి, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, రివర్ ఫ్రంట్ కావచ్చు, వీటన్నిటి మీద డిస్కషన్ జరిగింది. అయితే బడ్జెట్ కి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద దాదాపు 580 కోట్లు వర్క్ చేస్తున్నట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
0: మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఘనంగా ఈరోజు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి కేవలం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 16-17వ తేదీల్లో కోనసీమ క్వైర్ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ కాన్క్లేవ్కు 4 రాష్ట్రాల నుంచి క్వైర్ అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, అధికారులు రానున్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం కలెక్టరేట్లో కాన్క్లేవ్కు సంబంధించి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. కోనసీమలో 120,000 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోందని, దీనికి అనుబంధంగా ఉపాధి కల్పించేందుకు క్వైర్ పరిశ్రమలకు సంబంధించి జాతీయ స్థాయి కాన్క్లేవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రైతులు, యువతతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందే మాస్టర్ ప్లాన్ రహదారుల అభివృద్ది, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా రవాణా ఏర్పాట్లను పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. 2041 మాస్టర్ ప్లాన్ పరిధిలోని రహదారుల అభివృద్దిపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. నగర భవిష్యత్ అవసరాలను

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్టంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

0: దృష్టిలో ఉంచుకుని గుర్తించిన మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో మంత్రి ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమ శాఖ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన విజయవాడలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఉపాధి కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. హోటళ్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీతానగరం మండలంలో ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం అందిస్తున్న డిజిటల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈసీఐ నెట్ మొబైల్ యాప్లోని బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ సదుపాయం లేదా voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. కాల్ బుక్ చేసిన 48 గంటల్లోపు సంబంధిత బీఎల్ఓ స్వయంగా ఓటరును సంప్రదించి అవసరమైన సమాచారాన్ని అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఓటరు నమోదు, పేరు, వయస్సు, చిరునామా వివరాల్లో మార్పులు, సవరణలు చేసుకోవచ్చని తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 T20 సిరీస్లో భాగంగా ఈరోజు 2వ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. తొలి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. వాతావరణం. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాగల 2 రోజుల్లో మరింత బలపడనుందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తూ 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్త కరుణసాగర్ తెలిపారు. అదేవిధంగా పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ,
1: వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలైనటువంటి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. ఇది రాబో 2-3 రోజులు మనం గమనించినట్లయితే ఉత్తర ఒడిశా మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించడానికి అవకాశం ఉంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 7 గంటలకు లలితగీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కార్యక్రమంలో ట్రాక్టర్ నిర్వహణలో జాగ్రత్తలు గురించి గార్లదిన్నె మండలం ట్రాక్టర్ నగర్ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరిరక్షణ సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ డిఎస్ వరప్రసాద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం భూగర్భ జల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. నిర్వహణ కె శృతి ప్రియాంక. 7:45 శ్రీ

ఎన్ రాధాకృష్ణ గారు పాడిన లలిత గీతాలు. రాత్రి 8 గంటలకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 ఒక సినిమా పాట, 8:45 శ్రీమతి ఓబులమ్మ బృందం వారిచే జానపద గేయాలు, రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఈరోజు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:10 ఆదిభట్ల నారాయణ దాసు గారి రచనలు వింటారు. 6:30 వినదగు మాట వినిపిస్తున్నవారు శ్రీ పి వరప్రసాద్. 6:35 సేద్యం శుద్ధుల కార్యక్రమంలో ఖరీఫ్లో మెట్ట పంటల సాగు, వాటి యాజమాన్యం గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఏ మల్లీశ్వరరెడ్డి గారు అందించే వివరాలు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార వివరాలు. రేపు ఉదయం 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, స్తుతిమల క్రైస్తవ భక్తి గీతాలు, అనంతరం అర్చివల్ ప్రోగ్రాం కార్యక్రమంలో నేనెందుకు రాస్తున్నాను గురించి డాక్టర్ సర్దేశాయి తిరుమలరావు గారి ప్రసంగం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:30 నవ్వుతూ బ్రతకాలి రూపకం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీ ఏ హేమంతరాజు, రచన శ్రీమతి అంబాపురం లహరి, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. అనంతరం లలిత గీతాలు వింటారు. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 ప్రసారమవుతాయి. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం మందలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు. ఇక రేపు సాయంత్రం 6:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో భాగంగా లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం. రేపు రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 క్రికెట్ మ్యాచ్పై కొనసాగింపు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 క్రికెట్ మ్యాచ్పై కొనసాగింపు ఆట ముగిసే వరకు. ఇక రేపు రాత్రి 10:00 ప్రసార సమాప్తి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా చిన్ననాటి కళలు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడుతున్న డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి సంగీతం టి చలపతిరావు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
2: తర్వాత దేవి పుత్రుడు చిత్రం నుండి శంకర్ మహదేవన్ పాడిన ఈ పాట.

0: మీసాలంటే నాకు భయం అండి. అబ్బాయి వద్దు, గిబ్బాయి వద్దు, నాకు అమ్మాయే కావాలి.
1: నీకు అమ్మాయే కావాలా? అమ్మాయే కావాలా? అయితే తూర్పు తిరుగు దండం పట్టు.

0: గుండంటే నాకు భయంగా.
1: అయితే తూర్పు తిరిగి దండం పెట్టండి.
0: తూర్పు తిరిగి దండం పెట్టు అంటుందండి ఆవిడ గారు. తూర్పు తిరిగి దండం పెట్టు.

0: విన్న పాట దీపారాధన. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన దాసరి దాసరినారాయణరావు గీతం. అది సంగీతం చక్రవర్తి. శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.
1: ముద్దు, కొత్త కార్గిల్ చికెనే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
2: ఆగు ముద్దు.
1: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కన్నీ కార్గిల్ చికెనే ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉన్నట్టే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
0: వినబోయే పాట చాణక్య చంద్రగుప్త. చిత్రం నుండి వాణి జయరాం పాడుతున్న ఈ పాటకు రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాల.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

తర్వాత ఎలా చెప్పను చిత్రం నుండి చిత్రపడిన ఈ పాట.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సి రమణ, డి సురేఖమూర్తి గారు పాడిన లలిత గీతం, రచన కలగ కృష్ణమోహన్.

శ్రీరమణ సురేఖమూర్తి గారు పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు తదితర అంశాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసును ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈవేళ ప్రారంభమవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇది రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిచ్చింది. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పాచిపాద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఆయన దేశానికి అంకితం చేశారు. రిఫైనరీలో అత్యాధునిక కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. జైపూర్ మెట్రో ఫేజ్ 2కి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఎటువంటి

0: అభివృద్ధి జరగని ఖాళీగా ఉన్న స్వచ్ఛమైన భూమిపైన మొదటి నుండి నిర్మించే చమురు, గ్యాస్ లేదా ఖనిజాల పారిశ్రామిక ప్రాసెసింగ్ ప్లాంట్ను గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ప్రేరేపించాయని, అయితే భారత్ సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల వివేకవంతమైన నిర్వహణ ద్వారా ఈ సవాలను విజయవంతంగా అధిగమించిందని అన్నారు. అనేక దేశాలు ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతుండగా భారత్ సంక్షోభాన్ని ఖచ్చితంగా అంచనా వేసి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించి దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు తన దౌత్య శక్తిని ఉపయోగించిందని ఆయన చెప్పారు. గతంలో 25 నుంచి 26 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారతదేశం ప్రస్తుతం తన ఇంధన వనరులను దాదాపు 40 దేశాలకు విస్తరించిందని చెప్పారు. భారత్ తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుందని, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా అవతరించిందని కూడా ప్రధానమంత్రి గుర్తు చేశారు.
1: आज इस रिफाइनरी को देश को समर्पित किया गया है. ये रिफाइनरी यहाँ हजार

0: ప్రస్తుతం తన ఇంధన వనరులను దాదాపు 40 దేశాలకు విస్తరించిందని చెప్పారు. భారత్ తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుందని, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా అవతరించిందని కూడా ప్రధానమంత్రి గుర్తు చేశారు.
1: आज इस रिफाइनरी को देश को समर्पित किया गया है. ये रिफाइनरी यहाँ हजारों लोगों के रोजगार का माध्यम बनेगी. मैं राजस्थान के युवाओं को इस रिफाइनरी की विशेष तौर पर बधाई देता हूँ. आज का दिन साक्षी है कि बीजेपी सरकारें परियोजनाओं को सिर्फ शिलान्यास करके नहीं छोड़ती है, बल्कि हम उन परियोजनाओं को पूरा करने के लिए भी दिन रात एक कर देते हैं.
0: పచ్చిభద్రా రిఫైనరీ భారత్ అభివృద్ధి చెందిన స్వయం సమృద్ధ దేశంగా మారే ప్రయాణంలో ఒక మైలురాయి లాంటి ప్రాజెక్ట్ అని ప్రధానమంత్రి అన్నారు. ఈ రిఫైనరీ వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని, పశ్చిమ రాజస్థాన్లో పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద ఊపునిస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలు నెలకొన్నప్పటికీ దేశీయంగా వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెరగకుండా ప్రభుత్వం నిరోధించిందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా సెమీకండక్టర్ మిషన్కు భారీ ఊపునిస్తూ గుజరాత్లోని సనంద్లో సిజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి కూడా సహాయపడుతుంది.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमीकंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
0: ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, దేశంలో 3వ సెమీకండక్టర్ చిప్ తయారీ కేంద్రం ప్రారంభమైందని, వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించడం ఒక పెద్ద మైలురాయిని పేర్కొన్నారు. ఆధునికీకరించిన ఉడాన్ పథకం ప్రారంభం కావడం భారత ప్రాంతీయ అనుసంధాన ప్రయాణంలో తదుపరి అధ్యాయాన్ని సూచిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో రామ్మోహన్ నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం టియర్ 2, టియర్ 3 నగరాల్లో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ పథకం 100 కంటే ఎక్కువ కొత్త విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్ల అభివృద్ధిని సులభతరం చేస్తుందని, దీని వల్ల లక్షలాది మంది ప్రజలకు అందుబాటు ధరలో విమాన ప్రయాణం కల సాకారమవుతుందని, ఎదుగుతున్న భారత్ ఆకాంక్షలను అనుసంధానిస్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో కాలేయ వ్యాధుల వ్యాప్తిని, టైప్2 డయాబెటీస్ తీవ్రతను అరికట్టేందుకు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, విస్తృత ప్రజా చైతన్యంతో కూడిన ఒక జాతీయ స్థాయి మిషన్ మోడ్ స్పందన అవసరమని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో లివర్ అండ్ మెటబాలిక్ డిసీజెస్ నెట్వర్క్ 3వ వార్షికోత్సవ సభను ఉద్దేశించి డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, ఈ వ్యాధులు ఇప్పుడు మునుపటి కంటే చాలా చిన్న వయసులోనే కనిపిస్తున్నాయని, దీనివల్ల ఈ సవాలు కేవలం ఒక వైద్యపరమైన సమస్యగానే కాకుండా అంతకు మించి మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ మెటబాలిక్ ప్రొఫైల్ గురించి ప్రస్తావిస్తూ, దేశంలో ప్రజలు జన్యపరమైన లక్షణాల వల్ల పొట్ట భాగంలో కొవ్వు పెరుకుపోవడం, ప్రత్యేకమైన భారతీయ ఫెనోటైప్ లక్షణాల కారణంగా మన దేశం జనాభా మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని మంత్రి చెప్పారు. శాస్త్రీయ సంస్థల మధ్య మరింత సమన్వయం ఉండాలని అంటూ, దేశంలో విస్తరిస్తున్న బయోటెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ, జీనోమ్ మిషన్, పెద్ద ఎత్తున జరుగుతున్న జీన్ సీక్వెన్సింగ్ కార్యక్రమాలు భారత్లో ప్రత్యేకమైన వ్యాధుల సరళిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు చెప్పారు.

0: ఈ సమావేశాలు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపైన అర్థవంతమైన చర్చలు నిర్ణయాలపై దృష్టి సారిస్తాయని కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే ప్రవేశపెట్టలేదని, ఒక క్రమబద్ధమైన దశల వారీ శాస్త్రీయమైన ప్రక్రియ ద్వారా దీన్ని అమలు చేశామని పారిశ్రామిక నిపుణులు తెలియజేశారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ వర్తికా శుక్లా, ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని నిర్మాణాత్మక చర్చలు, స్టేక్ హోల్డర్ సంప్రదింపుల కోసం 2018లోనే బహిరంగంగా అందుబాటులో ఉంచామని తెలియజేశారు.
1: The ethanol blending program, particularly in 2018, it was in a structured manner put out for discussion and deliberation by all stakeholders. It is supported by scientific evidence, extensive testing by the automotive manufacturers and the agencies who support them, namely the Automotive Research Association of India. And also it is in line with the global best practices which is followed to green the fossil fuels to lower the carbon.
0: అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ మిషన్లో భారత్ అందిస్తున్న సుదీర్ఘ సహకారానికి ఒక ముఖ్యమైన గుర్తింపు లభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని పర్మనెంట్ ఆపరేటింగ్ బేస్ సఖేలో జరిగిన అధికారిక మెడల్ పెరేడ్ కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ కింద సేవలందిస్తున్న 651 మంది భారతీయ సైనిక సిబ్బందికి ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మెడల్ బహుకరించారు. యునైటెడ్ నేషన్స్ శాంతి భద్రతల మిషన్ కింద భారత బలగాలు ప్రదర్శించిన వృత్తిపరమైన నిబద్ధత, ఆపరేషనల్ ఎక్సలెన్స్ మొదలైన వాటి గుర్తింపుగా ఈ పథకాలు ఇచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ నుంచి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ రాత్రి టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగే తొలి మ్యాచ్లో కెనడా మొరాకోతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు తలపడుతుంది. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో ఫిలడెల్ఫియాలో పారాగ్వే ఫ్రాన్స్ జట్లు తెల్లవారుసమున 2:30 గంటలకు తలపడతాయి. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులు ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: రైతన్నలకు నమస్కారం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ముందుగా ట్రాక్టర్ నిర్వహణలో జాగ్రత్తలు. గార్లదిన్నె మండలం ట్రాక్టర్ నగర్ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ డిఎస్ వరప్రసాద్ గారి ప్రసంగంలో విందాం.
3: రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వరప్రసాద్. నేను గార్లదిన్నె మండలం గల సదరన్ రీజన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ టెస్టింగ్ ట్రాక్టర్ నగర్ నందు టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు నేను మీకు తెలియజేయడం ఏమనగా ట్రాక్టర్ మెలకువల గురించి మీకు తెలియజేస్తాను. అంటే ట్రాక్టర్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అనగా ఏమి అంటే నిర్వహణ, ముందు జాగ్రత్తలు తీసుకోవడం,

ట్రాక్టర్ నడిపేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి మెలకువలు పాటించాలి అనే దాని గురించి నేను మీకు తెలపగలుగుతాను. ట్రాక్టర్ చాలామంది నడపగలుగుతుంటారు. ట్రాక్టర్లో కాకుండా బస్సుల్లో అయితేనేమి, కార్లలో జీపుల్లోనూ మీరు ప్రయాణం చేసి ఉంటారు. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. కార్ అయితేనేమి, జీప్ అయితేనేమి, బస్సు, ట్రక్స్, దీన్ని ఆటోమొబైల్ వెహికల్ అంటాం. ట్రాక్టర్ని అయితే మటుకు మనము అగ్రికల్చర్ వెహికల్. అగ్రికల్చర్ వెహికల్ అంటే కానీ ఎందుకు అంటున్నామంటే అగ్రికల్చర్ వెహికల్ అని చెప్పి వ్యవసాయ నిమిత్తం మనం ట్రాక్టర్ని ఉపయోగిస్తాం కాబట్టి అందుకే. వ్యవసాయ నిమిత్తం ఉపయోగించాలంటే ఏదైనా కానీ దుక్కి దున్నడం అయితేనేమి, ఏ పని చేయాలన్నా కూడా మనము ట్రాక్టర్నే ఉపయోగిస్తాం. అందుకే ట్రాక్టర్ని అగ్రికల్చర్ వెహికల్ అంటాం. దుక్కి దున్నడానికి అయితేనేమి, దేనికైనా కానీ మనం అగ్రికల్చర్ పర్పస్, వ్యవసాయ నిమిత్తం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో చేసేటప్పుడు మనము ముఖ్యంగా ట్రాక్టర్ని ఉపయోగించేటప్పుడు కొన్ని మెలకువలు పాటించడం వలన, మెయింటెనెన్స్ అంటే మెలకువలు పాటించడం వలన ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పని నైపుణ్యం పెరుగుతుంది, చక్కగా ఇదవుతుంది, ఇంకోటి టైం సేవ్ అవుతుంది, డీజిల్ కూడా సేవ్ అవుతుంది. అదేవిధంగా మీ యొక్క ట్రాక్టర్ యొక్క లైఫ్ కూడా పెరుగుతుంది. అంటే తొందరగా రిపేర్లు రాకోకుండా ఉంటాయి. లైఫ్ పెరుగుతుంది అంటే కన్నా తొందరగా రిపేర్లు రాకోకుండా ఉంటాయి. సో ఇప్పుడు మెయింటెనెన్స్, నిర్వహణ, మెలకువల గురించి తెలుసుకునేటప్పుడు మనం కొన్ని మెలకువలు రోజు పాటించాల్సి ఉంటుంది, ఇంకొన్ని వారం రోజుల తర్వాత పాటించాల్సి ఉంటుంది, ఇంకోటి పీరియాడికల్ మెయింటెనెన్స్ అంటే ఆయిల్ చేంజ్ పీరియడ్ అంటారు, అప్పుడు కూడా కొన్ని మెలకువలు, కొన్ని జాగ్రత్తలు మనము తీసుకొని పాటించడం జరగాల్సి ఉంటుంది. రోజువారీ జాగ్రత్తలు, సో రోజు మనం ట్రాక్టర్ స్టార్ట్ చేసే ముందర ఇంజన్ ఆయిల్ లెవెల్ ఉందా లేదా అనేది డిప్స్టిక్ ద్వారా తెలుసుకోవాలి. ఇంజన్ ఆయిల్ లెవెల్ డిప్స్టిక్ ద్వారా తెలుసుకోవాలి, తక్కువ ఉందా ఎక్కువ ఉందా, దాని యొక్క లెవెల్ ఖచ్చితంగా మనము పాటించక తప్పదు. నెక్స్ట్ మరీ రేడియేటర్లో వాటర్ లెవెల్ చెక్ చేసుకోవాలి. వాటర్ లెవెల్ ఎందుకు రేడియేటర్లో చెక్ చేసుకోవాలంటే కింద ట్రాక్టర్కి సంబంధించి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఎయిర్ ఇంటేక్ ఎగ్జాస్ట్ సిస్టమ్, ఫ్యూయల్ సప్లై సిస్టమ్ అంటారు, లూబ్రికేషన్ సిస్టమ్ అంటారు, కూలింగ్ సిస్టమ్. ఈ రేడియేటర్లో వాటర్ చూసుకునేది కూలింగ్ సిస్టమ్ గురించి వస్తుంది. ట్రాక్టర్ మనకి అందరూ ట్రాక్టర్ స్టార్ట్ చేస్తామంటారు. ట్రాక్టర్ స్టార్ట్ చేస్తున్నామంటే ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంజన్ పవర్ ఇస్తుంది. ఆ పవర్ ఎలా ఇస్తుంది అంటే కన్నా ఇంజన్ లోపలికి ఫ్యూయల్ వెళ్ళి మండిన తర్వాతనే మనకి ట్రాక్టర్ శక్తినిస్తుంది. పవర్ అంటే శక్తి, శక్తినిస్తుంది. ఆ శక్తిని ఉపయోగించుకునే మనము ట్రాక్టర్ ద్వారా వివిధ రకాల పనులను మనము చేసుకుంటాం అన్నమాట. ఫ్యూయల్ మండినప్పుడు అంటే ఏమి, డీజిల్ ఇంజన్లోకి వెళ్ళి మండినప్పుడు హీట్ పెరుగుతుంది. ఆ హీట్ పెరిగినప్పుడు ఏమైపోతుందంటే ఇంజన్లో ఉన్న పార్ట్స్ అన్నీ మెటల్ పార్ట్స్ అంటే ఇనుముకు సంబంధించి ఐరన్ పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్ వేడికి ఏమైపోతాయంటే కరిగిపోతాయి. కరిగిపోకుండా ఉండాలంటే కన్నా దాని యొక్క హీట్ని మనము కూలింగ్ మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేయడానికి కోసమే కూలింగ్ సిస్టమ్ అనేది ఉంది. దాంట్లో రేడియేటర్లో వాటర్ ఉంటుందన్నమాట. ఆ వాటర్ ఏం చేస్తుందంటే రేడియేటర్లో నుంచి ఇంజన్లోకి వెళ్తుంది, ఇంజన్లో నుంచి రేడియేటర్లోకి తిరుగుతూనే ఉంటుంది అనమాట. వాటర్ తిరుగుతుంది అంటే అర్థం ఏంటి, లోపలికి ఇంజన్లోకి వెళ్ళిన తర్వాత ఇంజన్ యొక్క హీట్ని అబ్జర్వ్ చేస్తుంది, అంటే ఇంజన్ యొక్క హీట్ని గ్రహించుతుంది. గ్రహించినప్పుడు ఏమైపోతుంది, వాటర్ అనేది వేడి, వాటర్ వేడవుతుంది. వేడైన తర్వాత మళ్ళీ ఎనికి రేడియేటర్లోకి వచ్చేసేసి రేడియేటర్లో నుంచి మళ్ళీ ఇంజన్లోకి, ఇంజన్లో నుంచి రేడియేటర్లోకి అది తిరుగుతూనే ఉంటుంది. అంటే సర్క్యులేషన్ అంటాం దీన్ని, దీనేమంటాం సర్క్యులేషన్ అంటాం. ఈ రేడియేటర్ని క్లీన్గా పెట్టుకోవాలి. రేడియేటర్లో వాటర్ లెవెల్ అంటే నిండుగానూ ఉండాలి. రేడియేటర్ వెనకలో ఒకటి ఫ్యాన్ అన్నది ఉంటుంది. దానికి ఏమంటే కన్నా క్రాంక్ షాఫ్ట్ తిరుగుతున్నప్పుడు పుల్లీ ద్వారా దానికి బెల్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఆ బెల్ట్ ద్వారా దానికి షాఫ్ట్ తిరుగుతుంది అన్నమాట. ఓన్లీ అందరికీ మనకు కనపడొచ్చేది ఏమంటే కన్నా ఫ్యాన్ ఒకటే ఉందనుకుంటాం. ఫ్యానే కాదు, అక్కడ ఉన్నది వెనకల వాటర్ పంప్ కూడా ఉంటుంది. ఆ వాటర్ పంప్ ఏం చేస్తుందంటే కన్నా షాఫ్ట్ తిరిగినప్పుడు ఏమైపోతుంది, వాటర్ పంపు తిరుగుతుంది. వాటర్ పంప్ ఏమైపోతుందంటే కన్నా రేడియేటర్లో నుంచి నీళ్ళని సక్ చేసుకొని ఇంజన్లోకి పంపిస్తుంది. ఇంజన్లోకి పంపించడం వల్ల ఇంజన్ యొక్క టెంపరేచర్ అనేది మెయింటైన్ కాబడుతుంది. ఇంజన్ హీట్ని నీరు గ్రహించేసేసి వేడైతాయి. వేడైన నీళ్ళు మళ్ళీ రేడియేటర్లోకి వస్తాయి, కూల్ అయిపోయి ఆ ఫ్యాన్ ఏం తిరుగుతుంది, ఫ్యాన్ తిరిగేది ఆ ఎయిర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, గాలిని గ్రహిస్తుంది. గాలి వచ్చే గాలి ఏం చేస్తుందంటే వేడి నీటిని చల్లబరుస్తుంది. చల్లగైన నీరు మళ్ళీ ఇంజన్లోకి వెళ్ళి ఇంజన్లో నుంచి రేడియేటర్లోకి కూడా వస్తాయన్నమాట. సో మనం రేడియేటర్లో రోజు ఖచ్చితంగా నీటి లెవెల్ని మెయింటైన్ చేసుకోవాలి, నెంబర్ వన్. ఇంకొకటి, కొంతమంది రేడియేటర్ క్యాప్ లేకోకోకుండా పనిచేస్తుంటారు, రేడియేటర్ క్యాప్ తీసేసి పనిచేస్తుంటారు. అది చాలా తప్పు. ఎందుకు తప్పు అంటే కన రేడియేటర్ క్యాప్ తీసేయడం వలన ఏదైతే నీరు రేడియేటర్లో నుంచి ఇంజన్లోకి వెళ్ళింది అనుకోండి, ఇంజన్ హీట్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమైపోతాయి, చల్ల నీరు కాస్త వేడి నీరు అయిపోతుంది. ఆ వేడి నీరు మళ్ళీ ఏమైపోతుంది, నీకు రేడియేటర్లోకి వస్తాయి. రేడియేటర్లోకి వచ్చినప్పుడు వేడి నీరు వస్తుంది కదా, ఆ వేడి నీరుకి చల్లగాలి తగిలినప్పుడు ఏమైపోతుంది, ఆవిరైపోతుంది. ఆవిరైపోయినాయంటే ఏమైపోతుంది, రేడియేటర్లో నీటి శాతం తగ్గిపోతుంది. ఎప్పుడైతే నీరు తక్కువైనాయనుకోండి, ఇంజన్

ఇంజన్ కూలింగ్ సిస్టమ్ సరిగా పనిచేయదు. ఇంజన్ కూలింగ్ సిస్టమ్ సరిగా పనిచేయనప్పుడు ఏమైపోతుందంటే గిన్నెకి ఇంజన్లో ఉన్న పార్ట్స్ అన్నీ తొందరగా అరిగిపోతాయి. సో తొందరగా అరిగిపోయినాయంటే ఏమైపోతుంది, మీ బండి తొందరగా రిపేర్కి వస్తుంది. కాబట్టి రేడియేటర్ క్యాప్ను ఖచ్చితంగా రోజు మీరు మెయింటైన్ చేయండి, చెక్ చేసుకోండి, మరియు రేడియేటర్లో వాటర్ లెవెల్ కూడా చెక్ చేసుకోండి. ఇంకోటి ఫ్యూయల్ సప్లై సిస్టమ్. కొంతమంది ఫ్యూయల్ సప్లై డీజిల్ ఎంత ఉందో లేదో చూసుకుంటారు, కొందరు చూసుకోరు, చూసుకోకుండా అలాగే వెళ్తుంటారు. నువ్వు దుక్కి దున్నడానికైతేనేమి, కల్టివేటర్ అయితేనేమి, రోటవేటర్ అయితేనేమి, ప్లవ్ వేస్తున్నావు అనుకో, గంటకి నువ్వు ఉపయోగించే పనిముట్టు ద్వారా నీకు కల్టివేటర్ ఉపయోగిస్తున్నావా, రోటవేటర్ ఉపయోగిస్తున్నావా, ప్లవ్ ఉపయోగిస్తున్నావా అనేది పక్కన పెట్టేసి ఆ పనిముట్టు, ఆ ఇంప్లిమెంట్ యూజ్ చేస్తున్నప్పుడు గంటకి నీకు డీజిల్ ఎంత తాగుతుంది అనేది నీకు ఒక అవగాహన అనేది ఉంటుంది. సో నువ్వు ఎన్ని గంటలు ఈరోజు నువ్వు పనిచేస్తావు, సో డీజిల్ చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే కానీ డీజిల్ తక్కువ ఉన్నా కానీ ట్యాంకులో తీసుకొని పోతారు, అయిపోయినాక ఫీల్డ్లో వేసుకుందాంలే అనుకుంటారు. ఫీల్డ్లో అయిపోయిన తర్వాత వేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే కానీ ఎప్పుడైతే డీజిల్ ట్యాంక్ ఖాళీ అయిపోయిందో పూర్తిగా అంతా ఫ్యూయల్ సప్లై సిస్టంలో ట్యాంక్ నుంచి ఇంజన్ వరకు ఉన్న ఏదైతే పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్లో మొత్తం అంతా ఎయిర్ ఉంటుంది. నువ్వు ఫ్యూయల్ ట్యాంక్లో ఫ్యూయల్ వేసిన తర్వాత మరీ ఎయిర్ లాక్, ఆ ఎయిర్ని తీసేయాల్సి ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం ఎయిర్ లాక్. ఎయిర్ లాక్ తీసేదానికి టైం పడుతుంది, ఫ్యూయల్ కూడా ఒక అర్ధ లీటర్ నుంచి ఒక లీటర్ వరకు నీకు డీజిల్ అనేది వేస్ట్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే కనుక ఎయిర్ లాక్ తీసేటప్పుడు పని తొందరలో తొందరగా టైట్ చేసేస్తారు. సరిగా టైట్ చేయకపోవడం వల్ల బ్యాంజో బోల్ట్ అనేది, ఆ వాషర్ సరిగా టైట్ కాకపోతే గిన డీజిల్ అనేది లీకేజ్ అవుతుంది. డీజిల్ లీకేజ్ అయిందంటే గిన గంటకు 3 లీటర్లు తాగాల్సినది 4 లీటర్, ఎందుకంటే 1 లీటర్ నీకు డీజిల్ లీకేజ్ ద్వారా వేస్ట్ అవుతా ఉంటుంది. సో ఖచ్చితంగా మనము డీజిల్ చూసుకోవాలి, ఫ్యూయల్ ట్యాంక్లో ఎంత ఉంది, ఏమి మనం ఈరోజు చేసే పని, ఏమి ఎన్ని గంటలు చేస్తాము, దాని ప్రకారం ఫ్యూయల్ నింపుకొని వెళ్ళాలి. ఇంకొకటి, ట్రాక్టర్ స్టార్ట్ చేసే ముందర ఫ్యూయల్ సప్లై సిస్టంలో, అంటే ఎక్కడి నుంచి ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఇంజన్లోకి ఫ్యూయల్ వెళ్తుంటుంది కదా, ఎక్కడైనా లీకేజ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా లీకేజ్ ఉందా, లీకేజ్ చెక్ చేసుకోకుండా పోయినాము అంటే ఎక్కడైనా లీకేజ్ ఉందంటే నీకు అది లీకేజ్ జరగడం వలన సరిగా ప్రాపర్ నువ్వేం యాక్సిలేటర్ ఏమి ఇస్తుంటావు కానీ దానికి తగ్గట్టు డీజిల్ అయితే ఇంజన్ లోపలికి వెళ్ళదు. ఇంజన్ లోపలికి సరైన క్వాంటిటీలో, సరైన తగిన మోతాదులో నీకు డీజిల్ వెళ్ళకపోతే ఏమైపోతుంది, పికప్ తగ్గిపోతుంది. పికప్ తగ్గిపోయినప్పుడు గంటలు అయిపోవలసిన పని అది 1.5-2 గంటలు తీసుకుంటుంది. సో 1.5 గంటలే తీసుకుంది అనుకుందాం, గంటకి నీకు 3 లీటర్లలో కన్జంప్షన్ కావాలి, డీజిల్ అనేది ఉపయోగపడాలి. కానీ లీకేజ్ వలన 4 లీటర్లు, ఇంకొక సమయం పెరగడం, 1/2 గంట పెరగడం వల్ల ఇంకో 2 లీటర్లు, నీకు 3 లీటర్లలో జరగాల్సిన పని 6 లీటర్ల వరకు ఇదవుతుంది. దానివల్ల ఏమి, 3 లీటర్లు అనేది నీకు నష్టమే అవుతుంది. సో ఏదైనా లీకేజెస్ ఉంటే లీకేజ్ లేకోకుండా చేసుకొని ముందరికి పోతే గిన మనకి డీజిల్ వేస్ట్ కాకోకుండా పని సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. 1 గంటలో జరగాలి, గంటలోనే జరిగిపోతుంది, టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా డీజిల్ కూడా సేవ్ అవుతుంది. ఫ్యూయల్ సప్లై సిస్టమ్ అయిపోయింది. ఆ తర్వాత ఎయిర్ ఇంటేక్ ఎగ్జాస్ట్ సిస్టమ్. మనం ఎలా గాలి అయితే పీల్చుకుంటాం, మనకి శ్వాస ద్వారా మనం గాలి పీల్చుకుంటాం, గాలి వదులుతుంటాం కదా, అదేవిధంగానే ఇంజన్ లోపల ఫ్యూయల్ మండాలి అంటే కనుక గాలి అవసరం. గాలి లోపలికి పోకపోతే గిన ఫ్యూయల్ అన్నది మండదు. సో ఫ్యూయల్ మండాలి అంటే కనుక గాలి వెళ్ళక తప్పదు. గాలి ఎలా వెళ్తుంది ఇంజన్ లోపలికి, ఎయిర్ క్లీనర్ ద్వారా వెళ్తుంది. ఎయిర్ క్లీనర్ ద్వారా, ఎయిర్ క్లీనర్లు 2 రకాలు ఉన్నాయి, డ్రై టైప్ అంటాము, వెట్ టైప్. డ్రై టైప్ అయితే కనుక ఫిల్టర్ని దారి గాలి ద్వారా నువ్వు రోజు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే కనుక డస్ట్ పార్టికల్స్ ఏవైతే కనుక దుమ్ము, ధూళి ఇలాంటివి ఏవైనా ఉన్నాయి అడ్డుపడతాయి, గాలిని లోపలికి సక్రమంగా లోనికి పోనివ్వవు. సక్రమంగా గాలి లోనికి వెళ్ళలేదనుకోండి ప్రాపర్గా ఫ్యూయల్ అన్నది మండదు. ప్రాపర్గా ఫ్యూయల్ మండలేనప్పుడు ఏమైపోతుంది, నీకు పికప్ అన్నది తగ్గిపోతుంది. అంటే ఎంత పికప్లో నువ్వు పనిచేయాలనుకుంటున్నావు, ఎంత స్పీడ్లో పనిచేయాలనుకుంటున్నావు అంత స్పీడ్లో నువ్వేం యాక్సిలేటర్ ఇస్తుంటావు కానీ అది అంత పికప్లో నీకు అంత స్పీడ్లో పని జరగదు. కాబట్టి ఎయిర్ క్లీనర్ని క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ బాత్ టైప్, వెట్ టైప్ అంటే కనుక పైన ఎయిర్ క్లీనర్ అనేది ఉంటుంది. ఎయిర్ క్లీనర్ రెగ్యులర్గా రోజు పొలంలో పనిచేస్తాం కాబట్టి రోడ్లో ఉన్నట్లు క్లీన్గా ఏముండదు. పొలం అంటే మట్టిలో మనం పనిచేస్తున్నది, మట్టిలో పనిచేస్తున్నప్పుడు దుమ్ము ధూళి ఎక్కువగానే ఉంటుంది. సో ఆ దుమ్ము ధూళి ఉన్నప్పుడు ఎయిర్ క్లీనర్కి అడ్డుపడుతుంది. కాబట్టి మనం ప్రీ క్లీనర్ని రోజు క్లీన్ చేసుకోవాలి. కింద ఆయిల్ బౌల్, ఆయిల్ ఉంటుంది, ఒక ట్యాంక్ మాదిరిగా ఉంటుంది, దాంట్లో ఆయిల్ అన్నది ఉంటుంది. సో ఆయిల్ బౌల్లో మీరు ఆ బౌల్ని క్లీన్ చేసి ఆయిల్ లెవెల్ని అయితే మట్టుకు వాడు ఎంతైతే కంపెనీ వాడు చెప్పాడో 250 ml వచ్చాడా,
పావు లీటర్ ఇచ్చినాడా అర్ధ లీటర్ ఇచ్చినాడా ఎంత అయితే వాడు చెప్పాడో ఖచ్చితంగా దాన్ని అయితే మటుకు మనము మెయింటైన్ చేయక తప్పదు. ఆయిల్ లెవెల్ తక్కువ ఉందనుకో

అనుకోండి, ఏదైతే ఎయిర్ ఉందో అది క్లీన్ కాకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఎయిర్ క్లీన్ కాకోకుండా లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, లోపలికి పోయినప్పుడు ఆ డస్ట్ పార్టికల్ వలన లోపల పార్ట్స్ మధ్య ఇదైంది అనుకోండి, ఆ డస్ట్ పార్టికల్ ఇరుక్కున్నప్పుడు పార్ట్స్ అరుగుదల ఇదవుతుంది. పార్ట్స్ అరుగుదల వచ్చింది అనుకోండి, మీ యొక్క ట్రాక్టర్ తొందరగా రిపేర్కి వస్తుంది. తొందరగా రిపేర్కి వస్తుందంటే అది మనకి నష్టమే, కాబట్టి అదొకటి ఇది చేసుకోవాలి. ఇంకోటి ఫ్యూయల్ సప్లై సిస్టంలో ఒకటి, డీజిల్ అయితే చూసుకున్నారు కదా మీరు, మన పని ఎప్పుడైతే అయిపోతుందో, ఈరోజు పని అయిపోయింది, ఈరోజు పని అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా ఫ్యూయల్ ట్యాంక్ని ఫుల్ చేసుకోవాల్సిగా ఉంటుంది. ఫ్యూయల్ చేసుకోవడం వల్ల ఎందుకు చేసుకోవాలంటే కన్నా మీరు గమనించారో లేదో తెలియదు కానీ, ఆటోమొబైల్ వెహికల్లో, కార్లో కానీ, జీప్లో కానీ, బస్సులో కానీ, ట్రక్లో, దీనిలో మనకి ఫ్యూయల్ ట్యాంక్ బయటికి కనపడదు, దాని చుట్టూ బాడీ కవర్ అయ్యి ఉంటుంది. కానీ ట్రాక్టర్లలో అయితే మటుకు డ్రైవర్ ఎదురుగా స్టీరింగ్ ఉంటుంది, స్టీరింగ్ ముందరే ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది, ఫ్యూయల్ ట్యాంక్ పైన ఉంటుంది. మనం రోజు పని చేస్తుంటాం, ఎండలో పని చేస్తుంటాం, గాలి వానకి అంతా పని చేస్తుంటాం, మన మీద ఎలా ఎండ వాన పడుతూ ఉంటుందో అలాగే ట్రాక్టర్ మీద ఎండ పడుతూ ఉంటుంది. ఎండ పడినప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ మీద కూడా ఎండ పడుతుంది. ఎండ పడినప్పుడు ఏమైపోతుంది, ట్రాక్టర్తో పాటు ఫ్యూయల్ ట్యాంక్ కూడా వేడవుతుంది. ఫ్యూయల్ ట్యాంక్ వేడైనప్పుడు ఏమైపోతుంది, లోపల ఏదైతే సగం డీజిల్ ఉంటుంది, సగం ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఖాళీ ప్రదేశం ఉందంటే అర్థం ఏంటి, గాలి ఉంటుంది. ఆ గాలి ఏమైపోతుంది, వేడవుతుంది. మన పని అయిపోయిన తర్వాత మనం ట్రాక్టర్ని తీసుకొని వచ్చి షెడ్లో పెట్టేస్తాం. షెడ్లో పెట్టినప్పుడు ఏమైపోతుంది, ట్రాక్టర్ చల్లబడుతుంది, ట్రాక్టర్తో పాటు ఫ్యూయల్ ట్యాంక్ కూడా చల్లబడుతుంది. ఫ్యూయల్ ట్యాంక్ చల్లబడినప్పుడు ఏమైపోతుంది, దాని లోపల ఉన్న గాలి కూడా చల్లబడుతుంది. మనం చిన్నప్పుడు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతిలో చదువుకుంటాం, వేడి గాలి చల్లబడితే నీటిగా మారుతుంది. సో దానివల్ల ఏమైపోతుంది, నీరు డీజిల్లో కలుస్తుంది. డీజిల్లో నీరు కలిసింది అనుకోండి, ఆ వేడి గాలి నీరుగా మారుతుంది. నీరుగా మారినప్పుడు ఏమైపోతుంది, డీజిల్తో కలుస్తుంది. డీజిల్ ట్యాంక్లో డీజిల్తో కలుస్తుంది. డీజిల్తో కలిసినప్పుడు ఏమైపోతుంది, అది డీజిల్తో పాటు మళ్ళీ ఇంజన్లోకి వెళ్తుంది. మధ్యలో ఎక్కడైనా కానీ అది FIP లో కావచ్చు, ఇంజన్లో కావచ్చు, ఇంజెక్టర్లో కావచ్చు, ఎక్కడైనా కానీ అది నీరు పోయిందంటే కినా ఇంజన్లో ఉన్నవన్నీ మెటల్ పార్ట్స్, ఐరన్ పార్ట్స్, ఐరన్ పార్ట్స్కి తేమ తగిలిందంటే ఏమైపోతుంది, తుప్పు పడుతుంది. తుప్పు పట్టినప్పుడు ఏమైపోతుంది, FIP సరిగా పని చేయకపోవచ్చు. లేదంటే ఎక్కడైతే పార్ట్స్ ఉన్నాయో అవి తేమ తగలడం వలన తుప్పు పట్టేసి ఆ పార్ట్ సరిగా పనిచేయదు. మొత్తం ఇంజన్లో అంతా చెప్పలేను నేను, కానీ ఎక్కడో చోట తుప్పు పట్టడం వల్ల ఏమైపోతుందంటే కినా ఫ్యూయల్ సరిగా ప్రాపర్గా ఫ్యూయల్ అన్నది సప్లై కాపడదు, పూర్తి ప్రాపర్గా నీకు ఇంజన్ లోపలికి వెళ్ళలేదు. ఇంజన్ లోపలికి పూర్తిగా వెళ్ళలేదు అంటే కినప్పుడు ఏమైపోతుంది, నీకు 2-3 సిలిండర్లు ఉన్నాయి, ఒక సిలిండర్లో తుప్పు పట్టడం వల్ల ఫ్యూయల్ వెళ్ళడం లేదు. మిగతా 3 సిలిండర్లలో అయితే మటుకు నీకు పవర్ అయితే ఇస్తుంది, కానీ ఒక సిలిండర్ నీకు పవర్ ఇవ్వటం లేదు. దానివల్ల ఏమైపోతుంది, పవర్ అన్నది ఏదైతే శక్తి అయితే పవర్ ఇస్తుందో ఆ పవర్ లాస్ అవుతుంది. దానివల్ల ఏమైపోతుంది, ఎంత అయితే లాగలను అంత లాగలేకపోతుంది అది. సో దానివల్ల ఏమైపోతుంది, నీకు లాస్ అనేది నష్టమే జరుగుతుంది. కాబట్టి ఈ మెలకువలన్నీ మీరు తెలుసుకోండి. ఈ ఫ్యూయల్ సప్లై సిస్టమ్, ఎయిర్ ఇంటేక్ ఎగ్జాస్ట్ సిస్టమ్, ఆయిల్ లెవెల్ చెక్ చేసుకున్నారు మీరు. అట్ ది సేమ్ టైం ఫ్యూయల్ సప్లై సిస్టమ్ అయిపోయింది, కూలింగ్ సిస్టమ్, లూబ్రికేషన్ సిస్టమ్ అయిపోయింది, ఎయిర్ ఇంటేక్ ఎగ్జాస్ట్ సిస్టమ్. ఇవే కాకోకుండా ఎయిర్ ప్రెజర్ టైర్లలో మనము ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సిండేది ఎయిర్ ప్రెజర్. ఎయిర్ ప్రెజర్ ఎందుకు చేసుకోవాలంటే, రోడ్డు మీద ఒక రకంగా ఉంటుంది, వ్యవసాయ పని చేసుకునేటప్పుడు కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎయిర్ ప్రెజర్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఎయిర్ ప్రెజర్ చూసుకోలేదు అనుకోండి మీరు, ఎంతైతే రిగార్డింగ్ టు మనం కల్టివేటర్ ఉపయోగించాలా, ప్లవ్వింగ్ చేస్తున్నామా, దీని ప్రకారం మనం ఏ పని అయితే చేస్తున్నా దాని ప్రకారం మనము ఖచ్చితంగా ఎయిర్ ప్రెజర్ చూసుకోవాలి. కల్టివేటర్ రోటవేటర్ చేస్తున్నప్పుడు ఎయిర్ ప్రెజర్ అయితే చూసుకోవచ్చు, ప్లవ్వింగ్ చేస్తున్నప్పుడు బ్లాస్టింగ్ అనేది ఒకటి ఉంది. బ్లాస్టింగ్ అంటే కన్నా వెనక టైర్లకి మనము వెయిట్స్ తగిలిస్తాం, బరువులు తగిలిస్తాం. కొందరు బరువులు తగిలిస్తారు, కొందరు ట్యూబ్లో ఎయిర్ బదులు వాటర్ నింపుకుంటారు. వాటర్ అనేది 75% 25% ఎయిర్ అనేది బ్లాస్టింగ్, డిపెండింగ్ అపాన్ మనం ఏదైతే ఇది చేస్తున్నామో, ఎంత డెప్త్లో అయితే మనకి ప్లవ్వింగ్ చేయాలనుకుంటున్నామో, 2 బాటమ్ ప్లవ్ చేయాలనుకున్నా, 3 బాటమ్ ప్లవ్ చేయాలనుకున్నా, డిపెండింగ్ దాని మీద బట్టి మనము ఎయిర్ ప్రెజర్ చూసుకోవాలి, బ్లాస్టింగ్ చేసుకోవాలి. ఇంప్లిమెంట్ సైజును బట్టి ట్రాక్ విడ్త్, ట్రాక్ విడ్త్ అంటే కింద వెనక టైర్ల యొక్క సెంటర్ టు సెంటర్ ఉన్నదాన్ని ట్రాక్ విడ్త్ అంటాం. మీకు తెలుసో లేదో ట్రాక్ విడ్త్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. డిపెండింగ్ అపాన్ మన యొక్క ఇంప్లిమెంట్ సైజ్ ప్రకారం సైజ్ తక్కువ ఉందనుకోండి తగ్గించుకోండి ట్రాక్ విడ్త్. సైజ్ పెరిగిందనుకోండి, లాగే శక్తి పెరగాలి అంటే కన్నా నువ్వు ట్రాక్ విడ్త్ అయితే మటుకు నువ్వు అడ్జస్ట్ చేసుకోవక తప్పదు. అడ్జస్ట్ చేసుకోలేదు, ట్రాక్ విడ్త్ అడ్జస్ట్మెంట్ చేసుకోలేదు అనుకోండి మీరు, ఇంప్లిమెంట్ సైజ్ అయితే పెరిగింది కానీ నీ ట్రాక్ విడ్త్, ట్రాక్టర్ యొక్క ట్రాక్ విడ్త్
వెనక టైర్ల యొక్క సెంటర్ టు సెంటర్ ఏదైతే ఉందో

ట్రాక్ విడత తక్కువ ఉందనుకోండి, ట్రాక్టర్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ట్రాక్టర్ మీద లోడ్ ఎక్కువ పడడం ఏమి వలన ఏమైపోతుంది, ట్రాక్టర్ ఏం లాగుతుంది మీది, కానీ లోడ్ ఎక్కువ పడుతుంది. లోడ్ ఎక్కువ పడడం వల్ల ఏమైపోతుందంటే ఇంజన్ మీద కూడా లోడ్ పడుతుంది. ఇంజన్ మీద లోడ్ పడినప్పుడు ఏమైపోతుంది, మామూలుగా నీకు గంటకి 3-4 లీటర్లు తాగాల్సినది లోడ్ పెరగడం వల్ల ఇంకొకటి 2 లీటర్లు ఎక్కువగా తాగుతుంది. అంతేకాకుండా ఇంజన్ పార్ట్స్ మీద లోడ్ తొందరగా ఎక్కువ పడడం వల్ల ఏమైపోతుంది, అవి తొందరగా అరిగిపోతాయి. తొందరగా అరిగిపోయినాయంటే ఏమైపోతుంది, మీ యొక్క ట్రాక్టర్ తొందరగా బోర్కి వస్తుంది, అంటే రిపేర్కి వస్తుంది అన్నమాట. సో ట్రాక్ ఫిట్ చూసుకోవాలి మనము, ఇవి చూసుకోవాలి. ఇవి కాకోకుండా బ్యాటరీ, ఎలక్ట్రికల్గా ఇది బ్యాటరీకి ఛార్జింగ్లో ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాల్సినది మనము, బ్యాటరీ ఛార్జింగ్లో ఉందా లేదా. సో బ్యాటరీ చూసుకున్న తర్వాత బ్యాటరీలో డిస్టిల్ వాటర్ ఉందా లేదా. కొంతమంది డిస్టిల్ వాటర్ గురించి పట్టించుకోరు, డిస్టిల్ వాటర్ లెవెల్ తగ్గిపోయింది అనుకోండి బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది. బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అయిపోయింది, తొందరగా రిపేర్కి వచ్చిందంటే కొత్త బ్యాటరీ మనం మార్చాల్సి ఉంటుంది. ఇంకోటి బ్యాటరీ టెర్మినల్స్, బ్యాటరీ టెర్మినల్స్ టైట్ ఉన్నాయా లూజ్ ఉన్నాయా, రోజు అవి చెక్ చేసుకోక తప్పదు. వారానికి ఒకసారి ఆ టెర్మినల్స్ దగ్గర ఏం చేయాలంటే కనుక మీరు పెట్రోలియం జెల్లీ, అంటే మనం గ్రీజ్ ఇచ్చేస్తుంటాం కదా, దాన్నే గ్రీజ్ అంటాం, పెట్రోలియం జెల్లీ, వైట్ గ్రీజ్ని వారానికి ఒకసారి ఖచ్చితంగా బ్యాటరీ టెర్మినల్స్కి పట్టిస్తూ ఉండాలి. ఇంకోటి క్లచ్ ప్రీప్లే, బ్రేక్ యొక్క ప్రీప్లే. క్లచ్ ప్రీప్లే, క్లచ్ పెడల్ మనము క్లచ్ మామూలుగా వాడేది మనం ఏమిటికి వాడతాం, క్లచ్ గేర్ చేంజింగ్ కోసం వాడతాం. ఇప్పుడు మీరు ఒకటి అనుకోవచ్చు, మనం ఏదైతే ఇప్పుడు పొలం పని చేస్తుంటామో ఒకటే గేర్ వేసుకుంటాం, కంటిన్యూగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే గేర్లోనే ఉంటుంది కదా, ఇప్పుడు క్లచ్ ఏం మనం ఆపరేట్ చేయం కదా అనుకుంటాం మనం, కానీ క్లచ్ అయితే ఆపరేట్ చేయం. డ్రైవర్ ఏం చేస్తాడంటే క్లచ్ పెడల్ మీద కాలు పెట్టుకునే ఉంటాడు. అందరికీ సహజంగా అందరికీ ఉన్న అలవాటు ఏమంటే కన్నా క్లచ్ పెడల్ మీదను బ్రేక్ పెడల్ మీద మనము ఖచ్చితంగా కాళ్ళు అయితే పెట్టింటాం. ఎందుకంటే బ్రేక్ పెడల్ మీద ఎందుకు పెట్టింటామంటే కన్నా ట్రాక్టర్లో 2 యాక్సిలేటర్లు ఉంటాయి, ఒకటి హ్యాండ్ యాక్సిలేటర్, ఒకటి ఫుట్ యాక్సిలేటర్. ఫుట్ యాక్సిలేటర్ అనేది మనము రోడ్డు మీద వాడతాము, హ్యాండ్ యాక్సిలేటర్ అనేది మనము ఫీల్డ్ ఆపరేషన్, వ్యవసాయం పని చేసేటప్పుడు ఫీల్డ్ ఆపరేషన్లోనే వాడతాం అన్నమాట. ఫీల్డ్ ఆపరేషన్ చేసేటప్పుడు కంటిన్యూగా ఒకటే స్పీడ్ మెయింటైన్ చేయడం కోసమే మనము హ్యాండ్ యాక్సిలేటర్ని అయితే వాడతాం. ఆ హ్యాండ్ యాక్సిలేటర్ వాడేటప్పుడు ఏమి, ఫుట్ యాక్సిలేటర్ కాలు ఫ్రీగా ఉంటుంది. డ్రైవర్ ఏం చేస్తాడంటే క్లచ్ పెడల్ మీదను బ్రేక్ పెడల్ మీద కాలు పెడతాడు. ఎప్పుడైతే ప్రీ ప్లే అనేది లేదనుకో, క్లచ్ పెడల్ని అతనే క్లచ్ ఏం ఆపరేట్ చేయడు డ్రైవర్, కానీ రోడ్డు ఉన్నంత సాఫీగా మన పొలం అయితే సాఫీగా లెవెల్గా ఉండదు కదా, ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఆ ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు ఏమైపోతుంది, క్లచ్ పెడల్ డ్రైవర్ ఏం క్లచ్ పెడల్ని క్లచ్ ఆపరేట్ చేయడం లేదు, కానీ ఎగుడు దిగుడుగా ఉండడం వల్ల ఏమైపోతుంది అంటే కన్నా క్లచ్ పెడల్ మీద ఏదైతే కాలు పెట్టాడు ఆ కాలు వలన క్లచ్ కొద్ది కొద్దిగా ప్రెస్ అవుతూ ఉంటుంది. ఆ కొద్ది కొద్దిగా ప్రెస్ అవుతున్నప్పుడు ఏమైపోతుందంటే ఫ్లై వీల్ నుంచి క్లచ్ అన్నది కొద్దిగా అట్లా పూర్తిగాను ఫ్రీగా కాదు, అలా పూర్తిగా దానికి ఖర్చుకునే ఉండదు. సో అటువంటిప్పుడు ఏమైపోతుంది, క్లచ్ ప్లేట్ అనేది తొందరగా అరిగిపోతుంది. క్లచ్ ప్లేట్ తొందరగా అరిగిపోయింది అనుకోండి మన గేర్ వేసేటప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది, నాయిస్ వస్తుంది, కర్ర కర్ర అనే శబ్దం వస్తుంటుంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, క్షణ శబ్దం వస్తుంది అన్నమాట. సో క్లచ్ యొక్క ప్రీప్లే, బ్రేక్ యొక్క ప్రీప్లే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి ఏమి, రోజువారి మెలకువలు. మెయిన్గా చేయాల్సిన ఫ్యూయల్ ఉందా లేదా చూసుకోవాలి, రేడియేటర్లో వాటర్ ఉందా లేదా చూసుకోవాలి, బ్యాటరీ ఛార్జింగ్లో ఉందా లేదా చూసుకోవాలి, ఎయిర్ క్లీనర్ని క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ మనం రోజువారీ మెలకువలు. ఇవి కాకుండా వారానికి ఒకసారి, అంటే ట్రాక్టర్లో మనకి మామూలుగా మీరు ఆటోమొబైల్ వెహికల్స్లో అయితే కన్నా మనకి స్పీడోమీటర్ ఎన్ని కిలోమీటర్లు నడిచింది అనేది తెలుస్తుంది, కానీ ట్రాక్టర్లో మటుకు మనకి ఎన్ని గంటలు నడిచింది, గంటలు ఎందుకు ఇచ్చారు అంటే కనుక ఇక్కడ అవరోమీటర్ అంటాము, దీన్ని గంటలని ఎందుకు ఇచ్చారు అంటే కనుక ట్రాక్టర్ మనం అగ్రికల్చర్ థ్రెషర్ ఆపరేట్ చేస్తాము, లేదంటే కనుక స్ప్రేయింగ్ పర్పస్, ఇవి స్ప్రేయర్ కానీ థ్రెషర్ కానీ ఆపరేట్ చేసేటప్పుడు, కల్టివేటర్ రోటావేటర్ ఇవి ఆపరేట్ చేసేటప్పుడు ట్రాక్టర్ నడుస్తుంటుంది, ఇంప్లిమెంట్ నడుస్తుంది, కానీ థ్రెషర్ ఆపరేట్ చేసేటప్పుడు ట్రాక్టర్ స్టేషనరీగానే ఒకటే చోట నిలబడి ఉండాలి, కానీ ఇంజన్ అయితే మటుకు రన్నింగ్లో ఉండాలి. ఇంజన్ రన్నింగ్లో ఉండి దాని యొక్క పవర్ని పీటీఓ ద్వారా మనం థ్రెషర్ ఆపరేట్ చేసుకోవడానికి పీటీఓ పవర్ని యూజ్ చేసుకుంటాం మనము. సో అక్కడ ఇంజన్ రన్నింగ్ అవుతుంది కాబట్టి అది ఎన్ని గంటలు నడిచింది అనేది చూపిస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ అవరోమీటర్, కిలోమీటర్లు చూపించదు, అవరోమీటర్. సో ఎన్ని గంటలు నడిచింది అనేది ఇదవుతుంది అన్నమాట. ఒక 50-60 గంటలు నడిచిన తర్వాత ట్రాక్టర్ ఫ్యూయల్ ఫిల్టర్స్ని ఖచ్చితంగా మనము
క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఫ్యూయల్ ఫిల్టర్స్ని క్లీన్ చేసుకోవాలి.

0: క్లీన్ చేసుకోకపోతే ఏమైపోతుందంటే కన్నా ఆ ఫిల్టర్స్ మధ్యలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ దుమ్ముదులు ఏమైనా అడ్డం పడినాయంటే కన్నా ఫ్యూయల్ సరిగ్గా సప్లై కాకోకుండా ఆ డస్ట్ పార్టికల్స్ అన్నవినికి అడ్డుపడతాయన్నమాట. సో కాబట్టి మనం వారానికి ఒకసారి ఆ డస్ట్ పార్టికల్స్ అడ్డుపడకోకుండా క్లీన్ చేసుకున్నాము అంటే కన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యూయల్ అన్నది సరఫరా జరుగుతుందన్నమాట. ఇది కాకోకుండా గ్రీజ్ నిప్పల్స్ హబ్ గ్రీజింగ్ చేసుకోవాలి. ట్రాక్టర్లో మీకు గ్రీజ్ నిప్పల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? కొన్ని ట్రాక్టర్లలో 13 ఉంటాయి, కొన్ని ట్రాక్టర్లో 17 ఉంటాయి, కొన్ని ట్రాక్టర్లో 20 ఉంటాయి, 21 కానీ ఉంటాయి. 13 ఉన్నాయా, 15 ఉన్నాయా, మీ ట్రాక్టర్లో ఎన్ని ఉన్నాయి గ్రీజ్ నిప్పల్స్? ఆ గ్రీజ్ నిప్పల్స్కి అన్నిటికీ మీరు రోజు అగ్రికల్చర్ పని చేస్తున్నారంటే మటుకు రోజు గ్రీజ్ చేయండి. లేదు మన పొలం పని, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ యొక్క రోడ్డు పని ఎక్కువ చేసుకుంటున్నాము అంటే కన్నా వారానికి ఒకసారి అయితే మటుకు మీరు గ్రీజ్ నిప్పల్స్ అన్ని గ్రీజ్ నిప్పల్స్కి గ్రీజింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. గ్రీజింగ్ అన్నది ఎందుకు అంటే కన్నా ఏవైనా పార్ట్స్ తిరుగుతూ ఉంటాయి, అక్కడ పార్ట్స్ తిరుగుతూ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి. ఆ మూవ్ అయ్యే పార్ట్స్ మధ్యన గ్రీజ్ అన్నది ఉండాలి. ఆ గ్రీజ్ అన్నది లేకపోతే ఏమైపోతుందంటే కన్నా మూవింగ్ అయ్యే పార్ట్స్, తిరిగే పార్ట్స్ ఏమవుతుందంటే కన్నా ఒకదానికి ఒకటి అతుక్కొని ఇవి అయిపోయి ఏమైపోతుంది, తొందరగా అరిగిపోతాయి. తొందరగా అరిగిపోయినాయంటే ఏమైపోతుంది, నీకు నువ్వు ఎప్పుడైతే గ్రీజింగ్ చేయలేదు పార్ట్స్ అన్నది అరిగిపోయినాయనుకోండి తొందరగా రిపేర్కి వస్తుంది. కాబట్టి హబ్ గ్రీజింగ్ చేసుకోవాలి నువ్వు. ఇంకొకటి, ఏవేవైతే గ్రీజ్ నిప్పల్స్ ఉన్నాయో ఆ గ్రీజ్ నిప్పల్స్కి అన్నిటికీ మీరు గ్రీజింగ్ చేసుకోక తప్పదు. ఆ తర్వాత బోల్ట్ నట్స్ ఎక్కడెక్కడైతే, ఎస్పెషల్లీ వీల్స్ బోల్ట్ నట్స్ అయితేనేమి, లేదంటే గిన ఫ్యూయల్ సప్లై సిస్టంలోనైతేనేమి, ఎక్కడైతే మీకు బోల్ట్ నట్స్ ఉన్నాయో ఆ బోల్ట్ నట్ అన్నిటిని మనము వారానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. టైట్గా ఉన్నాయంటే నో ప్రాబ్లం, దాన్ని ఏం టైట్ చేయాల్సిన అవసరం లేదు. లూజ్గా ఉన్నాయంటే మటుకు మనము టైట్ చేసుకోక తప్పదు. చూసుకోలేదు మనం అంటే గిన బోల్ట్ నట్స్ వల్ల ఏమైపోతుందంటే గిన బోల్ట్ ఊడిపోయింది అంటే గిన అక్కడ ఉన్న పార్ట్ ఏదైనా సరే ఊడిపోవచ్చు. ఊడిపోయి కింద పడిపోయిందంటే గిన మళ్ళీ మనం దాన్ని ఎత్తుకోలేం, కొత్త పార్టు మార్చాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ మెలకువలు మీరు. ఇవి కాకుండా పీరియాడికల్ సర్వీసింగ్ అంటే ఆయిల్ చేంజ్ పీరియడ్. ఆయిల్ చేంజ్ పీరియడ్ అంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాల్సినది. ఈ ఇంజిన్ ఆయిల్ చేయాల్సినది ఎప్పుడంటే కన్నా ట్రాక్టర్లో 250 గంటల నుంచి 300 గంటలు నడిచిందనుకోండి మీ ట్రాక్టరు అనుకో, అప్పుడు ఆయిల్ చేంజ్ చేయాలి. రెగ్యులర్గా రోజు చేసే ఇవి చేయాలి, వారానికి ఒకసారి చేసేటివి చేయాలి. అవి కాకోకుండా ఇంజిన్ ఆయిల్ని మనము రీప్లేస్ అంటే పాత ఆయిల్ని తీసేసి కొత్త ఆయిల్ మార్చాల్సి ఉంటుంది. ఆయిల్ ఫిల్టర్ని కూడా పాతదాన్ని తీసేసి కొత్తదాన్ని మార్చాల్సి ఉంటుంది. ఫ్యూయల్ ఫిల్టర్స్ రెండు ఉంటాయి, ప్రైమరీ ఫిల్టర్, సెకండరీ ఫిల్టర్, ఆ రెండింటిని కూడా మనము మార్చాల్సి ఉంటుంది. ఇవి కాకోకుండా టాపెట్ క్లియరెన్స్ అన్నది ఉంటుంది, టాపెట్ క్లియరెన్స్ని కూడా చెక్ చేసుకొని అది కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం, లేదు బాగలేకపోతే కరెక్ట్గా లేకపోతే దాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ మనము పీరియాడికల్ మెయింటెనెన్స్ అంటాం, అంటే ఆయిల్ చేంజ్ పీరియడ్. ఇవి కాకోకుండా ముఖ్యంగా మనము అగ్రికల్చర్ పర్పస్ అంటే కింద భూమిని దుక్కి దున్నడానికి కల్టివేటర్ వాడతామో, లేదంటే రోటవేటర్ని వాడతామో, లేదంటే ప్లవ్ వాడతాం. ఇవన్నీ వాడుతున్నప్పుడు ఏమైపోతుంది, ట్రాక్టర్ ముఖ్యంగా హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారానే దాన్ని మనము లిఫ్టింగ్ చేయాలి, లోపలికి కిందికి దించాలన్నా కానీ డెప్త్ ఆఫ్ కట్ ఎంత లోతులో మనం దుక్కి దున్నాలనే దాని మీద హైడ్రాలిక్ సిస్టమ్ మీద ఉంటుంది. సో హైడ్రాలిక్ ఆయిల్ని కూడా మనము ఏదైతే కంపెనీ చెప్పాడో దాని ప్రకారంగా మనము మార్చుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. హైడ్రాలిక్ ఫిల్టర్ కూడా బాగుందా లేదా అనేది కూడా ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ ట్రాక్టర్కి సంబంధించిన మెలకువలు. ఈ మెలకువలు పాటించడం వలన మీకు జరిగే ప్రయోజనం ఏమంటే గిన మీరు ఏదైతే పని చేస్తున్నారో పొలం పని అది బాగా చేయగలుగుతారు, టైంకి చేయగలుగుతారు, ఫ్యూయల్ వేస్ట్ లేకపోకుండా, టైం వేస్ట్ కాకోకుండా టైం సేవ్ అవుతుంది, ఫ్యూయల్ కూడా సేవ్ అవుతుంది. ఇవే కాకోకుండా మీ యొక్క ట్రాక్టర్ యొక్క లైఫ్ తొందరగా రిపేర్లకు రాదు. మనం మెలకువలు ఏవైతే పాటిస్తున్నామో, రోజువారి మెలకువలు అయితేనేమి, వారానికి అయితేనేమి, లేదంటే గిన పీరియాడికల్ ఈ మెలకువలు పాటించినాము అంటే గిన మీ యొక్క ట్రాక్టర్ యొక్క లైఫ్ పెరుగుతుంది, తొందరగా రిపేర్లకు రాదు. తొందరగా రిపేర్కి రాలేదంటే అది మీకు లాభమే, రిపేర్కి వచ్చింది అనుకోండి, తొందరగా రిపేర్కి వచ్చిందంటే మీకు నష్టం. సో నష్టం కావాలా లాభం కావాలా అన్నది మీ చేతుల్లో ఉంది. లాభం కావాలి అనుకుంటే గిన మీరు సరైన మెలకువలు పాటించారు అంటే గిన మీ యొక్క ట్రాక్టర్ యొక్క తొందరగా రిపేర్లకి రాదు, మంచిగా మీరు దాని ద్వారా ఫలితం రాబట్టుకోగలుగుతారు.
1: విన్నారు కదా, ట్రాక్టర్ల నిర్వహణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి పనితీరు ఉంటుందో గార్లదిన్నె మండలం ట్రాక్టర్ నగర్ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: इप्पुडु विंदाम वातावरण विवरालु।
7: भारत वातावरण शाख, ग्रामीण कृषि वातावरण सेवा विभागम, आचार्य एनजी रंगा व्यवसाय विश्वविद्यालय वारु संयुक्तंगा अंदिस्तुन्न वातावरण समाचारं। उम्मडि जिल्ला व्याप्तंगा उष्णोग्रतलु स्थिरंगा नमोदवुतुन्नायि। राबोवु रोजुल्लो अक्कडक्कड तेलिकपाटि वर्षं पड़े अवकाशं उंदि। గరిష్ట ఉష్ణోగ్రతలు 34.8 నుంచి 35.6 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.2 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. నైరుతి నుండి పశ్చిమం దిశగా గాలులు గంటకు 14-18 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 62-70%, మధ్యాహ్నం పూట 40-65% నమోదయ్యే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్లను వినియోగించే రైతు సోదరులు సకాలంలో వాతావరణ సూచనలను మరియు జిల్లావారి వ్యవసాయ సలహాలను పొందడానికి గూగుల్ ప్లేస్టోర్ నుండి వ్యవసాయ వాతావరణం మరియు మేఘధూత్ మొబైల్ యాప్లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
6: వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.
8: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీ ఎన్ రాధాకృష్ణ గారు పాడిన లలిత గీతాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట గండికోట రహస్యం. చిత్రం నుండి ఘంటసాల పాడిన ఈ పాట

0: బద్రీనాథ్ చిత్రముండి శ్రీరామచంద్ర చిత్రపడిన పాట అది. ఆ పాటను వినిపించమని కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్వి వీరి కోసం ఆ పాట.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: శ్రోతలు వింటున్నారు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం అనంతపురం గుత్తే రోడ్ రాణీనగర్ నుండి బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, వన్నమ్మ, పెద్ద హనుమంతప్ప, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, అస్మిత, మరుట్ల కరుణాకర్. వీరంతా కోరుతున్న పాట ప్రేమకు స్వాగతం. చిత్రం నుండి కుమార్ సాను, ఉషా పాడిన చంద్రబోస్ గీతం ఇది. దీనికి సంగీతం SV కృష్ణారెడ్డి. ఈ పాట విందామా మరి?

వికట కవిని నేను. వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో చక్కని చిల్ల

మంగళ వాద్యాలు మిన్నల్ది మోగెనమ్మా వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాంకలమ్మా.

వేదాలు వల్లించు హరినాలు మంత్రాలు చదివేనమ్మా. నాలుగు వేదాలు వల్లించు హరినాలు మంత్రాలు చదివేనమ్మా. పట్ట పుట్టేనుగు పచ్చగ నూనె

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాయిబాబా పాడిన ఈ పాటకు సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథ్. చిత్రం అంతులేని కథ. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత్, స్వరూప, భారతి, భరత్, వీరి కోసం ఆ పాట.

0: వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి ఏఐఆర్ అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: అభిలాష కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం హైదరాబాద్ నిజాంపేట నుండి గణేష్, వేదవతి, రాములమ్మ, లక్ష్మి, శంకరప్ప, గౌతమ్, రవి వీరంతా కోరుతున్న పాట చంటి చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా రెండవ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. రానున్న 4 రోజుల్లో గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొదట జోధ్పూర్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బాలోత్రా జిల్లా పంచభద్రాలో దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను జాతికి అంకితం చేశారు. ఇదే వేదిక నుంచి జైపూర్ మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి ప్రధాని దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణలు 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని తెచ్చాయని, కానీ భారత వ్యూహాత్మక నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల సక్రమ వినియోగంతో సంక్షోభాన్ని అధిగమించిందని తెలిపారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా దేశీయంగా వంట గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగకుండా ప్రభుత్వం కట్టడి చేసిందని ప్రధాని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ధరల ప్రభావం ప్రజలపై పడకుండా ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలపై ఎదుర్కొన్న దాదాపు 75,000 కోట్ల రూపాయల భారీ నష్టాన్ని ప్రభుత్వమే భరించిందని వివరిస్తూ,
1: जो हालात थे उनमें घरेलू गैस सिलेंडर की कीमत 2,000 रुपये तक जा सकती, लेकिन हमारे यहाँ अभी भी घरेलू एलपीजी सिलेंडर 950 रुपये से भी कम में दिया जा रहा है। गरीबों को तो उज्ज्वला सिलेंडर 650 के भी भीतर पड़ रहा है। अप्रैल से जून के बीच ही डीजल पेट्रोल में

0: हजार करोड़ रुपए से ज्यादा का घाटा कंपनियों को उठाना पड़ा और इस घाटे को पूरा करने की जिम्मेदारी सरकारी खजाने से उठाई गई।
1: గుజరాత్ లోని సానంద్ లో ఏర్పాటు చేసిన సీజీ సెమీ ఔట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓసాట్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. దేశీయ సాంకేతిక తయారీ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించారు. ఈ ప్లాంట్ ఏటా దాదాపు 500 కోట్ల సెమీ కండక్టర్ చిప్లను ఉత్పత్తి చేయనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా నిలిచిన భారత్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ విప్లవంలో తదుపరి దశకు చేరుకుందని స్పష్టం చేశారు. సానందలోని సీజీ సెమీ ఓసాట్ ప్లాంటు దేశీయ చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా సాంకేతిక స్వయం సమృద్దిని పెంచుతూ అంతర్జాతీయ సెమీ కండక్టర్ సరఫరా వ్యవస్థలో భారత్ను అగ్రస్థానానికి చేరుస్తుందని పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ రోజు వెల్లడించారు. జూలై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలను నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేసిన కేంద్ర మంత్రి, దేశానికి సంబంధించిన పలు కీలక ప్రాధాన్యత కలిగిన అంశాలపై ఈ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు నిర్ణయాలు జరుగుతాయని తెలిపారు. రాబోయే సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాలని కిరణ్ రిజిజు కోరారు. ధరల స్థిరీకరణ కోసం సేకరించే ఉల్లి మద్దతు ధరను ప్రభుత్వం 13% మేర పెంచింది. ఇప్పటి వరకు క్వింటాల్కు 1,875 రూపాయలుగా ఉన్న కొనుగోలు ధరను 2,125 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. పెంచిన కొనుగోలు ధర వల్ల ఉల్లి సాగు చేసే రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని, అలాగే బఫర్ స్టాక్ సేకరణ వేగవంతమవుతుందని ఆ శాఖ పేర్కొంది. భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఈ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. గత ఏడాది సెప్టెంబరులో ఢిల్లీ వేదికగా ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పటిష్టం చేయడానికి, పెట్టుబడులకు సురక్షితమైన పారదర్శకమైన వాతావరణాన్ని కల్పించడానికి ఈ ఒప్పందం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2029 చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్లో పలు రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై అహ్మదాబాద్లో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి గుజరాత్ పరిధిలోని పనులు ఇప్పటికే 80% పూర్తయ్యాయని వెల్లడించారు. హైస్పీడ్ రైలు నెట్వర్క్ను విడతల వారీగా అందుబాటులోకి తెస్తామని రైల్వే మంత్రి పేర్కొంటూ,
2: आप सब जानते हैं बुलेट ट्रेन का काम बहुत तेजी से चल रहा है. अगले साल 2027 में बुलेट ट्रेन का पहला सेक्शन इनॉग्रेशन करेंगे सूरत से बिलिमोरा का, और उसके बाद में वापिस से सूरत, और उसके बाद में वापिस से अहमदाबाद, और फिर अहमदाबाद से ठाणे, और फिर अहमदाबाद से मुंबई. बहुत तेजी से काम चल रहा है और अब ये प्रोजेक्ट करीब करीब 80% कम्प्लीट हो गया है. तो देश के लिए बहुत एक जो कई वर्षों से एक उम्मीद थी वो पूरी होगी.
1: తయారీ సాంకేతిక రంగాల్లో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని, దేశ రక్షణ రంగ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,000 కోట్ల రూపాయలకు చేరాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 686 కోట్లగా ఉన్న రక్షణ ఎగుమతులు నేడు 57 రెట్లు పెరిగాయని అన్నారు. మేక్ ఇన్ ఇండియా రక్షణ ఉత్పత్తులపై అంతర్జాతీయంగా ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు పైగా చేరిందని తెలిపారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు వారు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక సందేశాలు

0: విషయాలను పంచుకున్నారు. భారతదేశ సాంస్కృతిక చైతన్యాన్ని స్వామి వివేకానంద పునరుజ్జీవింపజేశారని, కాలాతీతమైన భారతీయ జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. దేశీయ బొమ్మల పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, విదేశాల నుంచి బొమ్మల దిగుమతులు భారీగా తగ్గాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో 17వ టాయ్ బిజ్ ఇంటర్నేషనల్ బీటూబి ఎక్స్పోను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అత్యధిక శాతం మేడ్ ఇన్ ఇండియా బొమ్మలే విక్రయమవుతున్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాద నిరోధక చట్టం యుఏపీఏ కింద పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 23 మంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాదులుగా ప్రకటించింది. వీరంతా జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్టు ఆ శాఖ స్పష్టం చేసింది. వీరు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ల నుంచి భారత్కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దేశంలో విమానయాన రంగాన్ని సామాన్యుడికి మరింత చేరువ చేస్తూ ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు సవరించిన ఉడాన్ పథకం దోహదపడుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా భారీ వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈరోజు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక సందేశాన్ని పోస్టు చేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్లో భాగంగా రెండో క్రికెట్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. రాబోయే 4 రోజుల్లో గుజరాత్, హర్యానా, పంజాబ్, పాకిస్తాన్ అంతటా నైరుతి ఋతుపవనాలు పూర్తిగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

కాంతార చిత్రం నుండి సాయి విఘ్నేష్ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీమతి ఓబులమ్మ బృందం వారిచే జానపద గేయాలు.

వినంతవరకు ఓబులమ్మ బృందం వారిచే జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: नमस्कार, आकाशवाणी की अखिल भारतीय साहित्यिक पत्रिका साहित्य भारती में आपका स्वागत है।
1: नमस्कार, सावन अगर हकीकत है तो आषाढ़ एक कल्पना, ऐसी कल्पना जिसमें भरे होते हैं खुशी के रंग, झीनी बहार, गर्म हवाओं के बीच हल्की सी फुहरन।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్ర జగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆరాధన ఈ చిత్రం నుండి లతా మంగేష్కర్ పాడిన గీతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా శ్రీరామరాజ్యం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రేయా ఘోషల్ పాడుతున్న జనవిత్తుల సాహిత్యానికి సంగీతం ఇళయరాజా

మీరు విన్న ఆ పాట చదువుకున్న అమ్మాయిలు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట అది. శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు కార్యక్రమంలో. తర్వాత బొమ్మరీళ్ళు చిత్రం నుండి కృష్ణ చైతన్య పాడిన పాటకు సంగీతం ఎస్ తమన్.

తర్వాత జీన్స్ చిత్రం నుండి ఉన్నికృష్ణన్ సుజాత పాడుతున్న ఈ పాటకు రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఎం ఏఆర్ రెహమాన్.

0: और इसी के साथ आज रात संगीत का अखिल भारतीय कार्यक्रम यही संपन्न होता है।
1: You were listening to Rag Bachaspati in the Khayal recital by Pandit Arnob Chattopadhyay. He was accompanied on the tabla by Imon Sarkar, on the harmonium by Kamalaksha Mukhopadhyay, and on the tanpura by Koel Saha. And with this, we come to the end of National Program of Music Tonight. This program was recorded at the studios of Akashvani, Kolkata.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, మీరు ఇంతవరకు జాతీయ సంగీత కార్యక్రమం విన్నారు ఢిల్లీ కేంద్రం నుండి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఆదిభట్ల నారాయణదాసు గారి రచనలు వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ పి వరప్రసాద్. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఖరీఫ్లో మెట్ట పంటల సాగు, వాటి యాజమాన్యం గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఏ మల్లీశ్వరరెడ్డి గారు అందించే వివరాలు. రేపు ఉదయం 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 ప్రభాత సంచిక కార్యక్రమం హేమావతి. ఇందులో సమాచార వేదిక, స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. అనంతరం అర్చివల్ ప్రోగ్రాం, నేనెందుకు రాస్తున్నాను కార్యక్రమం, డాక్టర్ సర్దేశాయి తిరుమలరావు గారి ప్రసంగం వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 హలో అభిలాష. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 9:30 నవ్వుతూ బ్రతకాలి రూపకం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీ ఏ హేమంతరాజు, రచన శ్రీమతి అంబాపురం లహరి, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. అనంతరం లలిత గీతాలు వింటారు. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి, 10:15 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం మందలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 6:00 లలిత గీతం, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు. రేపు సాయంత్రం 6:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ 2026 భాగంగా లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం. సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు ఆట ముగిసే వరకు, 11:00 ప్రసార సమాప్తి. ఇవి రేపు ఉదయం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం 5:53 101.7 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అందాక సెలవు మరి, నమస్తే, జై హింద్.